శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 11వ రోజు, క్రీస్తుకం 2026 సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:50 దాటి 54 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సత్సంగం గురించి శ్రీ గోపాలని హరిహరరావు గారి వ్యాఖ్యానం వింటారు.
1: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే మనం ఇప్పుడు సత్సంగము, ఆవశ్యత గురించి మనం తెలుసుకుంటున్నాం. జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు భజగోవిందంలో మానవాళికి అద్భుతమైన సత్సంగం యొక్క ఆవశ్యకత గురించి అందించారు. సత్సంగం అంటే ఏమిటి? సత్ అనగా సత్యం. సత్యం అంటే శాశ్వతమైనది, పరబ్రహ్మ స్వరూపము, నామరహితమైనది, గుణరహితమైనది, పరమాత్మ రూపము చేరుకోవటానికి ఒక అద్భుతమైన మార్గం. భూత భవిష్యత్తు వర్తమానాల గురించి తెలియజేసేదే సత్సంగం. ఈ సత్సంగము సత్, తత్, చిత్ ఈ మూడు పదాలు అతి ప్రాచీనమైన, పురాతనమైన భగవంతుని చేరుకోవటానికి మనము ఉపయోగించే సత్, చిత్, తత్ ఈ యొక్క సత్సంగంలోని ముఖ్య అంశం. అయితే ఈ యొక్క సత్సంగత్వే నిస్సంగత్వం అంటే ఎవరైతే ఈ యొక్క సత్సంగత్వంలో పాల్గొంటారో వారికి ఎప్పుడు కూడా అన్ని రకాల ఆలోచనలు, అదేవిధంగా మనసులో ఎలాంటి దుష్కర్మలు లేకుండా సజ్జన సాంగత్యంతో అద్భుతమైన శక్తి ఏర్పడుతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం, ఆ యొక్క నిస్సంగత్వం వల్ల వారిలో మోహరహితం అంటే మనలో ఉన్న అరిషడ్వ గుణాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఈ విధంగా మనలో ఉన్న అరిషడ్వ గుణాలు నిస్సంగత్వం వల్ల తొలగిపోతాయి. ఆ తర్వాత నిర్మోహత్వే నిశ్చలతత్వం, ఎప్పుడైతే మనలో ఇలాంటి దుష్కర్మలు, చెడు గుణాలు,

0: చెడు ఆలోచనలు మనలో ఉన్న ఈ యొక్క అరిషడ్డు గుణాలు తొలగిపోతాయో మనలో అద్భుతమైన నిశ్చలతత్వం ఏర్పడుతుంది. నిశ్చలతత్వం అంటే స్థితప్రజ్ఞత్వము, అంటే మనము మనస్సు నిలకడగా ఉండి ఏమి జరిగినప్పటికీ కూడా అన్నీ భగవంతుని యొక్క అనుగ్రహంగా మనం భావించి ఆ అనుగ్రహంతో ముందుకు వెళ్ళడమే నిశ్చలతత్వం. అలాంటి అద్భుతమైన నిశ్చలతత్వం ఎప్పుడైతే మనం పొందగలుగుతామో ఆ నిశ్చలతత్వంతో, నిశ్చలతత్వే జీవన్ముక్తి, ఆ యొక్క నిశ్చలతత్వంతో మనకు జీవితంలో అంటే మన యొక్క జీవిత పరమావధైన మోక్షము, మోక్షాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ సత్సంగాన్ని ఎలా చేయాలి అంటే సజ్జన సాంగత్యం, ఎవరు సజ్జనులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మహాత్ములు ఉంటారో, ఎవరైతే శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకొని పరబ్రహ్మ స్వరూపం తెలుసుకుంటారో అలాంటి మహాత్ములతోటి, పీఠాధిపతులతోటి, పెద్దలతోటి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఉన్నత స్థాయి ఎవరైతే ఎదుగుతారో అలాంటి ఉన్నత స్థాయి కలిగిన మహాత్ములతోటి మనం ఈ యొక్క సత్సంగ కార్యక్రమం నిర్వహించుకోవాలి. ఈ సత్సంగం వలన అనేక సమస్యలను మనము దూరం చేసుకోవచ్చు, మనం ఎలా జీవించాలో సత్సంగంలో మనం తెలుసుకోవచ్చు, ఎలా జీవించకూడదో కూడా సత్సంగంలో తెలుసుకోవచ్చు, ఏమి చేయాలో తెలుస్తుంది, ఏమి చేయకూడదో తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గానికి బాట వేసేదే సత్సంగం, అంటే భగవంతుని చేరుకునే అద్భుత మార్గమే సత్సంగం. సత్సంగం అంటే ఒక భగవంతుని గురించి, ఒక సన్మార్గం గురించి, ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక చింతన గురించి మనము నలుగురితో కలిసి, మహాత్ములతో కలిసి చేసుకునేదే ఈ సత్సంగం. అందుకనే బుద్ధ భగవానుడు కూడా సంగం శరణం గచ్చామి అని బుద్ధ భగవానుడు తెలిపాడు. అంటే సంఘం శరణం గచ్చామి అంటే మనం సంఘజీవులము, సంఘంతో అందరితో కలిసి మెలిసి సత్సంగంతో మనము మన జీవితాన్ని కొనసాగించాలి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబు కానీ, భగవాన్ సత్సాయిబాబు గారు కూడా ఈ యొక్క సత్సంగంతో ఎవరైతే సత్సంగంలో పాల్గొంటారో అలాంటి వారికి అద్భుతమైన శక్తి వస్తుంది, వారు అద్భుతమైన శక్తితోటి భగవంతుని అనుగ్రహం పొందగలుగుతారు అని ఎందరో మహాత్ములు చెప్పగలిగారు. కాబట్టి మనము మన జీవితంలో ఇలాంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక విషయాలను మహాత్ములతో మనం ఎప్పుడైతే సత్సంగం చేసుకుంటామో అప్పుడు మనలో ఉన్న కర్మలు, దుష్కర్మలు తొలగిపోయి మన జీవితము మూడు పూల ఆరకాయల లెక్క మంచి భగవంతుని అనుగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతాం. జై శ్రీరామ్.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్ల కార్యక్రమంలో మంచినీటి చేపల పెంపకంలో ఆహారం వివరాలు వింటారు.

0: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కార్యక్రమంలో మంచి నీటి చేపల పెంపకంలో యాజమాన్య పద్ధతులపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ఆవశ్యకత, ఈ విషయాలు తెలియజేయడానికి దర్శి ఆత్మ బీటీఎం శ్రీ వై నాగభూషణం గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నాగభూషణం గారు
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా మన ప్రాంతంలో వ్యవసాయంతో పాటుగా చేపల పెంపకం, ఈ రొయ్యల పెంపకం ఇలాంటివి కూడా కొంతమంది చేపట్టడం జరుగుతుంది.
1: అవునవును సార్, అవును.
0: దీనికి సంబంధించి మన ఇవాళ ఈ చేపల పెంపకంలో మన రైతులకు కొన్ని విషయాలు అందిద్దాం మీ ద్వారా.
1: ఓకే సార్.
0: ముఖ్యంగా ఈ మంచినీటి చేపల పెంపకం యాజమాన్య పద్ధతుల్లో భాగంగా ఈ చేపల చెరువులలో చేపలకు ఆహారం చాలా ముఖ్యమైనది.
1: అవును సార్.
0: ఏమేమి ఆహారం ఇవ్వాలి, అది ఎంతవరకు ఇవ్వాలి, అంటే దాని వివరాలు, మోతాదు వివరాలు, ఇలాంటి విషయాలు తెలియజేయండి సార్.
1: ఓకే సార్, ఓకే సార్. అలాగే సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే చేపల చెరువులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం ఏదో చెరువు ఉన్నది తీసుకొచ్చి పిల్లలు వేస్తామంటే అవ్వదు సార్. దానికి కావాల్సిన పోషకాహారం కూడా మనం ఇవ్వగలగాలి. వాటికి ఇవ్వగలిగినప్పుడే రైతుకు కూడా ఏంటంటే ఒక రూపాయి పెట్టుబడి పెట్టుకున్న అదనపు ఒక రూపాయి ఆదాయంతో బయటపడాలంటే కన్ఫర్మ్గా వాటి పోషకాలకు సంబంధించి మనం ఆహార నియమాలు కూడా పాటించాలి సార్. ఉదాహరణకు ఏంటంటే పిండి పదార్థాలు, మాంసకృతుక్కులు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్స్, మరి మినరల్స్, వీటన్నిటి కాంబినేషన్లో కూడా మనం చేప పిల్లలు వేసినప్పటి నుంచి కూడా మనం ఎంతో కొంత ఇచ్చుకుంటా ఉంటే వాటి యొక్క ఆరోగ్య స్థితి కూడా బాగుంటుంది, గ్రోత్ కూడా బాగుంటుంది సార్. ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఏం చేస్తాం సార్, ఉదయాన్నే స్నాక్స్ ఇస్తాము, టిఫిన్ పెడతాము. స్కూల్కి వెళ్ళినప్పుడు 10 గంటల స్నాక్స్ ఇస్తాము, తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పాలు, గుడ్లు లాంటి ఇస్తాము. అదేవిధంగా మన చేపల చెరువులో కూడా ఏంటంటే ఒక తవుడు చెక్కే కాదు సార్,

0: వాటికి అదనపు ఆహారం కూడా మనం ఇవ్వాలి. వాటేంటంటే ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, వీటన్నిటి విటమిన్లతో పాటు ఏంటంటే ఖనిజ లవణాలు కూడా ఉంటాయి సార్, కాల్షియం, మెగ్నీషియం, తర్వాత రాగి, జింకు, మాంగనీసు, అయోడిన్, ఐరన్, పొటాషియం, ఇటువంటి కూడా ఏంటంటే ఇవ్వగలగాలి. మనం అవి ఇచ్చినప్పుడు మాత్రమే వాటి యొక్క గ్రోత్ ఎఫెక్ట్ అయినా కానీ వాటి యొక్క డైజెషన్ సిస్టమ్ అయినా కానీ బాగుంటుంది సార్. అందువల్ల ఏంటంటే కన్ఫామ్గా మనం చేపల చెరువు చేసే ప్రతి ఒక్క రైతు కూడా గమనించాల్సింది ఏంటంటే చేపల చెరువులతో మనం వేసే మేతలతో పాటు కూడా అదనపు ఆహారం అనేది ఇవ్వగలిగినప్పుడు ఏంటంటే ఆ యొక్క చేప యొక్క బాడీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు కూడా బాడీ కంట్రోల్ చేసుకుంటుంది, గ్రోత్ బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. కాబట్టి కన్ఫామ్గా ఈ మినరల్స్, తర్వాత వచ్చేసరికి ఈ ఖనిజ లవణాలు, తర్వాత ఈ పిండి పదార్థాలు లాంటివి కూడా కన్ఫామ్గా చేపల చెరువు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా వాటికి ఆహారంగా మనం ఇవ్వగలిగినప్పుడే మనం ఎక్కువ టన్నేజ్ తీసుకోగలము, ఎక్కువ ఆదాయం కూడా మనం పొందగలం సార్.
1: ఇప్పుడు ఆ మోతాదులో మనం తెచ్చి చెరువులో చేప పిల్లలను వదిలిన తర్వాత
0: సార్,
1: అంటే ఇప్పుడు ఎన్ని నెలల వరకు ఉంటుంది మనకు చేప పిల్ల దాంట్లో పెద్దది అమ్ముకోవడానికి మనము?
0: ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము 100 నుంచి 150 గ్రాములు మనం వేసుకున్నట్లయితే దాదాపుగా 10 నెలలకి, 10 నెలల కంటే మన ఏరియాలో సార్ ఒక నెలకు వచ్చేసరికి 100 నుంచి 120 గ్రాములు, మహా అయితే 120 గ్రాములు కానీ ఎక్కువ రాదు సార్. ఎందుకంటే మనకున్న వాటర్ క్వాలిటీ కానీ మనం ఇచ్చే మేతలు కానీ మనకు వచ్చే గ్రోత్ అదనమాట. అదే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే దాదాపు 150 నుంచి 200 గ్రాములు పర్ మంత్ వచ్చేది సార్. ఎందుకంటే ఆ సాయిల్ వేరు, ఆ వాటర్ వేరు, అందువల్ల ఏంటంటే వాటి యొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది కాబట్టి ఆ విధంగా వస్తాయి సార్. ఇక్కడ ఏంటంటే మనం 10 నెలల మీద యావరేజ్ వేసుకుని మన కేజీ యావరేజ్లో వస్తాయి సార్. ఏది వాడికి అనుకున్నట్టు అయినా కరెక్ట్ మేతలు ఇచ్చుకుంటా, కరెక్ట్గా వాటి మేనేజ్మెంట్ మనం కరెక్ట్గా చేయగలిగి వాడికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు, మినరల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చుకుంటా, విటమిన్స్, తర్వాత ఐరన్ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చుకుంటుంటే వాటి యొక్క గ్రోత్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి మనం ఇచ్చే తవుడుతో పాటు వీటి కూడా మిక్సింగ్ కల్పిస్తాం కాబట్టి 120 నుంచి 150 గ్రాముల దాకా మనకు రావడానికి అవకాశం ఉంది. 10 నెలల మీద మనం 120 గ్రాములు యావరేజ్ అనుకున్నా దాదాపు 1200 యావరేజ్ వచ్చింది సార్. 1200 యావరేజ్ అంటే ఎంత హీనంగా వేస్తుంది, మనకు కేజీ నుంచి 1200 యావరేజ్ అనుకున్నట్టయినా మనం తీసుకోగలం. ఏది మేతలు కరెక్ట్గా పెడుతూ వాటి యొక్క మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోగలిగి 100 ఎకరాలు 50 ఎకరాలు లోపు ఉన్న ట్యాంకులకు బాగా మేత కలిపెట్టగలిగితే వచ్చేటువంటి గ్రోత్ నెలకి 120 గ్రాముల నుంచి 150 గ్రాముల దాకా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేజీ యావరేజ్ మీద 10 నెలలకి కేజీ 1200 కన్ఫర్మ్ చేయొచ్చు సార్. అది కాకుండా మామూలుగా మన సొసైటీ ట్యాంకులు, తర్వాత కొన్ని కొన్ని ట్యాంకులు పెద్ద పెద్ద ట్యాంకులు కానీ ఉన్నాయంటే వాటిలో అంత గ్రోత్ రాస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత మేత పెట్టరు, అది న్యాచురల్గా తినాలి, న్యాచురల్గా బ్రతకాలి. కాబట్టి మనకి చేపలకి కావాల్సిన మినరల్స్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా తక్కువగా దొరుకుతాయి. కాబట్టి మనం అనుకున్న దాని మీద ఏంటంటే వాళ్ళకి యావరేజ్ మీద 600 500 మా అయితే 700 రావడానికి అవకాశం ఉంటుంది సార్. అదే ట్యాంకులు కొంచెం గడ్డి ఇటువంటివి బాగుందంటే గడ్డి చేప అనేది కొంచెం ఎక్కువగా గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది సార్.
1: ఆహారంలో తీసుకునేటువంటి పద్ధతులు, వాటికి బరువుకు సంబంధించినటువంటి విషయాలు. ఓకే సార్, బాగుంది. మరి చేపలకు ఇప్పుడు మీరు చెప్పారు ముందునే ఈ విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు ఈ మొత్తం కూడా, ఇవి కూడా మరి అంటే మరి 10 నెలలు 9 నెలలు చెరువులో ఉన్న సందర్భాలలో ఎంతెంత మోతాదు ఇచ్చుకుంటే వాటికి ఆ ఏజ్ను బట్టి అంటే ఆ నెలలను బట్టి వాటి వివరాలు?
0: ఏం లేదు సార్, ఇక్కడ విషయం ఏంటంటే మామూలుగా మనకి యావరేజ్ మీద ఫర్ టన్నుకు వచ్చేసరికి 25 కేజీల నుంచి 30 కేజీల మేత మాత్రం మనకి టన్ను చేపకి అవుతుంది సార్. అది అవేంటంటే మనం మామూలుగా దాంతోపాటు ఎక్స్ట్రా ఇందా చెప్పుకున్నట్టుగా మినరల్స్ ఇవన్నీ కూడా కల్పించుకుంటాం కాబట్టి మనకు బాగానే ఉంటుంది సార్. కొన్ని కొన్ని విలేజ్ ట్యాంకులు మనం క్యాల్కులేషన్ చేయలేం సార్. ఇప్పుడు ఎంత మేత ఇవ్వాలి ఏంది అనేది మనం చెప్పలేం సార్. అది ఎలాగంటే మనం ఫీడింగ్ హ్యాబిట్స్లో మనం మేత కట్టిన తర్వాత లేకపోతే మేత చల్లిన తర్వాత కరెక్ట్గా గంట గంటన్నర కానీ కరెక్ట్గా తినగలిగితే అది మంచి హెల్దీగా ఉన్నట్టు, ఆ ట్యాంక్ హెల్దీగా ఉన్నట్టు ఆ మేత కూడా కరెక్ట్గా దాన్ని సరిపోయినట్టు సార్. గంట గంటన్నర 2 గంటలలోపు మనకు కట్టినటువంటి సంచులో మనకు కట్టిన మేత 2 గంటలలోపు కొన్ని తినగలిగిందంటే ఇంకా మనం దానికి ఇంకా ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరమే లేదు సార్. 2 గంటల తర్వాత కూడా ఇంకా తెల్లలేదు మిగిలిందంటే ఇంకొక మనం 10-15 కేజీలు తగ్గించుకుంటాం సార్. లేదు గంటన్నర గంటకే తింటుంది అనుకునేప్పటికీ ఇంకొక 30 కేజీలు పెంచుకుంటాం అంతే సార్. తిన్నప్పుడు ఒక 30 కేజీలు పెంచుకోవడం, అది తిన్నప్పుడు ఒక 15 కిలోలు తగ్గించుకోవడం, ఈ విధంగా మనం బ్యాలెన్స్గా చూసుకుని అబ్జర్వేషన్ చేసుకోవడమే తప్ప మనం ఎంత తింటుంది అనేది కరెక్ట్గా క్యాల్కులేషన్ చేసాం సార్. మామూలుగా అయితే మన లెక్క ప్రకారం టన్ను చేపకి 27 కిలోల నుంచి 30 కిలోలు మాత్రమే మన ఫీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్.
1: ఓకే, బాగుంది సార్. చేపలకు సంబంధించి మరి ఆహార విషయంలో అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఈ మినరల్స్, విటమిన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మంచినీటి చేపల పెంపకంలో

0: చేపలకు ఎప్పుడెప్పుడు ఆహారం ఇవ్వాలి, మరి వాటికి ఎటువంటి మినరల్స్ ఈ ఖనిజ లవణాలు ఇవ్వాలి ఇత్యాది విషయాలు రైత సోదరులకు దర్శి ఆత్మ బీటీఎం శ్రీ వై నాగభూషణం గారు చాలా చక్కగా వివరంగా తెలియజేశారు సార్. మరి మీకు ధన్యవాదాలు, నమస్కారం సార్.
1: ధన్యవాదాలు సార్, నమస్తే సార్ మీకు కూడా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ,
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ధి చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాము. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ధి చెందుతుంది. అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,

0: తో ఉన్నప్పుడు ఎంతో మంది దేశం అంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కరికి బ్యాంక్ వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
1: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, ఆధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1% పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
2: టీమ్ వర్క్ మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్, ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్ట్, సో ఇవి అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని, జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ, జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో పరిశీలించిన 2 స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ஆகாசவாணி மார்க்கப்புறம் கேந்திரம். பிரசார விசேஷாலு ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:00 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల లైవ్ ఫోన్ఇన్ కార్యక్రమం. ఇక 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మరి నేటి మాట శీర్షికన జాతీయ పోషకాహార వారోత్సవాల వివరాలు వింటారు. అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం చిలే వింటారు. ఇక ఈ ఉదయం 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కూరే సినిమా పాటల కార్యక్రమం వింటారు. ఇక ఈ ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఇక ఈ పగలు 10:00 ఖేల్ ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. ఇక ఈ సాయంత్రం 4:50 సినిమా పాటలు వింటారు. సాయంత్రం 5:30 మాక్ అడ్రస్ నాట్ ఫౌండ్ శ్రీ ఆర్వి రాఘవరావు గారి కథానిక వింటారు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతిలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు వింటారు. అనంతరం 6:30 పల్లెటూరి పెళ్లికల నాటిక వింటారు. రాత్రి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం శ్రీ వింటారు. ఈ రాత్రి 7:00 పాడీ పంటలు ప్రతి సాగు యాజమాన్యం గురించి బేస్వార్పేట మండలం గల్జీరుగుల గ్రామ రైతు శ్రీ ఆర్ల వెంకటరమణారావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. అనంతరం జానపద గేయాలు వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి లేవింటారు. ఇక రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం సినిమా పాట తెలుసుకుందాం రండి శీర్షికన ఇంటర్నేషనల్ న్యూస్ వింటారు. ఈ రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రమంజలో సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం చిలే వింటారు. 9:00 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఈ రాత్రి 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం వింటారు. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. రాత్రి 10:40 మధుర గీతాలు

ఓల్డ్ మెలోడీస్ వింటారు. ఇక 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం ప్రసారం, 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమావేశంలో ఇంగ్లీషును ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా, యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన, సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7

0: 8% జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: जनवरी फरवरी में पूरा गल्फ क्राइसिस शुरू हुआ था. तेल की समस्या, सप्लाई चेन की समस्या थी, दुनिया में अनिश्चितता थी, देयर वाज ग्लोबल अनसर्टेनिटी एज वेल. उसके बावजूद भारत की इकोनॉमी 7.8% आई है.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రతా శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నెర్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్ జర్మనీలు వాతావరణ పరిరక్షణ సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆయన అన్నారు. 26 ఆగస్టున నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండచర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్ట్రలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని ఎంటీడీసీ రిసార్టులో గత 24 ఆగస్టు నుండి ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గాయున్ చేతిలో 10-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో, దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర

0: వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వార్తాపురం కేంద్రం. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం? మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ప్రతి బుధవారం ఉదయం 7:15 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. మరి త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో, నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో, మరి ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ కూడా చాలా క్రమశిక్షణతో, ఓర్పుతో సమయపాలన పాటిస్తూ చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పుస్తకం ముందు కూర్చొని చదువుతున్నారంటే మీలో ఒక పెద్ద కళ ఉంది. ఆ కళ కేవలం ఉద్యోగం సంపాదించడమే కాదు, మీ జీవితాన్ని మార్చుకోవాలనే లక్ష్యము, మీ కుటుంబ పరిస్థితులను మార్చాలనే ఆశయము, అలాగే సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదల. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలో గెలిచేది ఎక్కువ తెలివైన వారు మాత్రమే కాదు, ఎక్కువ రోజులు ఎక్కువ క్రమశిక్షణతో వెనక్కి దగ్గకుండా ప్రయత్నించిన వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఒకరోజు చదివి ఫలితం రావాలని ఆశించొద్దు. ఒక నెల కష్టపడి ఫలితం రాకపోతే నిరాశ చెందొద్దు. ఒకసారి విఫలమైతే మీ సామర్థ్యాన్ని అనుమానించకండి. వైఫల్యం మీ ముగింపు కాదు, మీ విజయానికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అని భావించండి. మీ చుట్టూ కొంతమంది ఇప్పటికే ఉద్యోగాలు సాధించుండొచ్చు, మరికొందరు మీకంటే ముందుకు వెళ్ళి ఉండొచ్చు, ఇంకొందరు ఇంకెంతకాలం చదువుతావు అని అడగొచ్చు. వాళ్ళ మాటలు వినండి, కానీ మీ లక్ష్యాన్ని మాత్రం వదులుకోవద్దు. మీ ప్రయాణం మీదే, మీ సమయం కూడా మీదే, మీ విజయం కూడా మీదే. రోజుకు 10 గంటలు చదవడం సాధ్యం కాకపోతే 6 గంటలు చదవండి, 6 గంటలు సాధ్యం కాకపోతే 4 గంటలు చదవండి. కానీ ప్రతిరోజు చదవండి, చదివిన దాన్ని తిరిగి చదవండి, మార్క్ టెస్ట్లు రాయండి, తప్పులను విశ్లేషించుకోండి, కరెంట్ అఫైర్స్ నిర్లక్ష్యం చేయొద్దు, సిలబస్ను పదే పదే పరిశీలించండి. ముఖ్యంగా మీకు మీరే పోటీ. నిన్నటి మీకంటే ఈరోజు ఒకడుగు ముందుకు వెళ్ళారా, లేదా నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ నేర్చుకున్నారా అనేదే ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఒక ఉద్యోగం కోసం మీరు చదువుతున్నట్టు కనిపించవచ్చు, కానీ నిజానికి మీరు మీ కుటుంబ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారనేది గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకం కోసం చదవండి, మీ కళల కోసం చదవండి, మీకు మీరు ఇచ్చుకున్న మాట కోసం చదవండి. అలసిపోయినప్పుడు కొంత విశ్రాంతి తీసుకోండి, కానీ లక్ష్యాన్ని మాత్రం విశ్రాంతిలో పెట్టకండి. ఈరోజు చదివిన ఒక పేజీ రేపు పరీక్షలో ఒక్క ప్రశ్నకు సమాధానం కావచ్చు, అలాగే ఈరోజు రాసిన ఒక మార్క్ టెస్ట్ రేపు మీ తప్పును సరిదిద్దవచ్చు. మరి ఈరోజు వదులుకున్న ఒక గంట మొబైల్ రేపు మీ జీవితాన్ని మార్చే ఒక గంట కావచ్చు. అందుకే మొబైల్ని పక్కన పెట్టండి, అలాగే నెగిటివ్ ఆలోచనలు కూడా పక్కన పెట్టండి, ఇతరులతో పోల్చుకోవడం ఆపండి, మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టండి, అప్పుడే విజయం సాధిస్తారు. కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే

0: ఇంటర్వ్యూ అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: సో మరి ఎప్పట్లాగే క్విజ్ టైం కార్యక్రమంలో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు నోట్ చేసుకోండి, సమాధానాలు లైవ్లో చెప్పండి. 1వ ప్రశ్న, భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవం 2026 ఏ తేదీన జరుపుకుంది? ప్రశ్న మరోసారి, భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే 2026 ఏ తేదీన జరుపుకుంది? ఏ ఆగస్టు 15, బి ఆగస్టు 20, సి ఆగస్టు 23, డి సెప్టెంబర్ 1. 1వ ప్రశ్న మరోసారి, భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే 2026 ఏ తేదీన జరుపుకుంది? ఏ ఆగస్టు 15, బి ఆగస్టు 20, సి ఆగస్టు 23, డి సెప్టెంబర్ 1. ఇక 2వ ప్రశ్న, 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026 ఎక్కడ నిర్వహించనున్నారు? 2వ ప్రశ్న మరోసారి, 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026 ఎక్కడ నిర్వహించనున్నారు? ఏ ముంబై, బి న్యూఢిల్లీ, సి గోవా, డి హైదరాబాద్. 2వ ప్రశ్న మరోసారి దయచేసి నోట్ చేసుకోండి, లైవ్లో మాత్రం మళ్ళీ రిపీట్ చేద్దని అడగొద్దు. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026 ఎక్కడ నిర్వహించనున్నారు? ఏ ముంబై, బి న్యూఢిల్లీ, సి గోవా, డి హైదరాబాద్. 3వ ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలో మొత్తం రాష్ట్రాల సంఖ్య ఎంత? ఏ 26, బి 28, సి 29, డి 30. 3వ ప్రశ్న మరోసారి, ప్రస్తుతం భారతదేశంలో మొత్తం రాష్ట్రాల సంఖ్య ఎంత? ఏ 26, బి 28, సి 29, డి 30. ఇక 4వ ప్రశ్న, వైశాల్యం రీత్యా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర, సి రాజస్థాన్, డి ఉత్తరప్రదేశ్. 4వ ప్రశ్న మరోసారి, వైశాల్యం రీత్యా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర, సి రాజస్థాన్, డి ఉత్తరప్రదేశ్. ఇక 5వ ప్రశ్న, భారత రాజ్యాంగం ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఏ ఆగస్టు 15, 1947, బి నవంబర్ 26, 1949, సి జనవరి 26, 1950, డి మార్చి 1, 1952. 5వ ప్రశ్న మరోసారి, భారత రాజ్యాంగం ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఏ ఆగస్టు 15, 1947, బి నవంబర్ 26, 1949, సి జనవరి 26, 1950, డి మార్చి 1, 1952. ఇక 6వ ప్రశ్న, భారత జాతీయ చిహ్నం ఏ చారిత్రక కట్టడం నుంచి తీసుకోబడింది? ఏ సాంచి స్తూపం, బి సారనాథ్ అశోక స్తంభం, సి కోణార్క్ చక్రం, డి ఎర్రకోట. 6వ ప్రశ్న మరోసారి, భారత జాతీయ చిహ్నం ఏ చారిత్రక కట్టడం నుంచి తీసుకోబడింది? ఏ సాంచి స్తూపం, బి సారనాథ్ అశోక స్తంభం, సి కోణార్క్ చక్రం, డి ఎర్రకోట. 7వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్స్ మధ్య ఉన్నాయి? ఏ 1-20, బి 12-35, సి 36-51, డి 52-78. 7వ ప్రశ్న మరోసారి, భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్స్ మధ్య ఉన్నాయి? ఏ 1-20, బి

12 నుంచి 35, సి 36 నుంచి 51, డి 52 నుంచి 78. ఇక 8వ ప్రశ్న, ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఏ ఎస్ సోమనాథ్, బి కె శివన్, సి వి నారాయణన్, డి ఏఎస్ కిరణ్ కుమార్. 8వ ప్రశ్న మరోసారి, ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఏ ఎస్ సోమనాథ్, బి కె శివన్, సి వి నారాయణన్, డి ఏఎస్ కిరణ్ కుమార్. ఇక 9వ ప్రశ్న, 13వ స్పోర్ట్స్ ఇండియా ఎక్స్పో 2026 ఆగస్టు 20 నుంచి 22 తేదీల్లో ఎక్కడ నిర్వహించారు? 13వ స్పోర్ట్స్ ఇండియా ఎక్స్పో 2026 ఆగస్టు 20 నుంచి 22 మధ్య తేదీల్లో ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ, బి బిఏఈసి బెంగళూరు, సి హైటెక్ హైదరాబాద్, డి సైంటిఫిక్ కన్వెక్షన్ సెంటర్ చెన్నై. ఇక చివరిది 10వ ప్రశ్న, 2020 సంవత్సరానికిగాను మొత్తం ఎంతమంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించారు? 12, బి 15, సి 17, డి 20. ఈ 10 ప్రశ్నలకు మీరు లైవ్లో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596 22 3393. సో వీ విష్ ఆల్ ది బెస్ట్.

0: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
3: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
4: మీరు వింటున్నారు మీకు తెలుసా లైఫ్ ఫోన్ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మొదటి కాల్ ఎవరు చూద్దాం మరి. హలో,
5: గుడ్ మార్నింగ్.
4: వెరీ గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: శుభోదయం సార్, ప్రత్యేకంగా మీకు. నా పేరు బొప్పరాజు శ్రీనివాసరావు సార్.
4: శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు
5: సార్? బాగున్నారు సార్, అంతా క్షేమే. మీరు కూడా క్షేమని అనుకుంటున్నాను.
4: వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి.
5: సార్, ఈరోజు అర్జున అవార్డులు 2025 సంబంధించి 17 మందికి ఇచ్చారు సార్. అందులో యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి రీసెంట్ గా జరిగినటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకం గెలుచుకున్నారు. వాళ్ళ ఇద్దరికి రావటం కూడా గర్వ కారణం. అదేవిధంగా 2014 తర్వాత మొదటిసారి ఈ రాజీవ్ గాంధీకి వెళ్ళత్న, అంటే మేజర్ ధ్యాన్ చంద్ కెళ్ళత్న వాళ్ళు ప్రకటించలేదు ఇప్పటి వరకు. 2014 తర్వాత ప్రకటించకపోవటం ఇదే ఫస్ట్ టైం. అదే విధంగా మీరు 9వ ప్రశ్న వచ్చేసి ఆగస్టు 20 నుంచి 22వ తేదీలలో ఈ 13వ ఎక్స్పో అనేటువంటిది ఢిల్లీలో జరిగింది సార్. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా వి నారాయణన్ గారు ఉన్నారు. ప్రాథమిక విధులు Article 12 నుంచి 35 వరకు, Article 30 నుంచి 51 వరకు, అంటే మళ్ళీ ఆదేశ సూత్రాలు వస్తాయి సార్ ప్రాథమిక విధులు. సో జాతీయ చిహ్నము మనము ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సారనాథ్ నుంచి మనం తీసుకున్నాం, సారనాథ్ స్థూపం నుంచి మనం తీసుకున్నాము. అదేవిధంగా భారత రాజ్యాంగం రచించింది 1949 నవంబర్ 26న, కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26 నుంచి. మరి ఇండియాలో పెద్ద రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. భారతదేశంలో 28 రాష్ట్రాలు

0: ప్రతి సంవత్సరం అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల వేదిక ప్రతి సంవత్సరం పర్మినెంట్ వెన్యూ గోవా సార్. సాధారణంగా నవంబర్ లోనే జరుగుతాయి. ఇది ఈసారి కూడా 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు గోవాలో నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు జరగబోతున్నాయి సార్. మరి మన భారతదేశంలో ఇస్రో ఒక మైలురాయి ఏంటంటే చంద్రయానను చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వైపు పంపడం సార్. ఆ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైకి దిగినటువంటి సందర్భంగా ఆగస్టు 23వ తేదీని మనం ప్రతి సంవత్సరం భారత అంతరిక్ష విద్యా దినంగా జరుపుకుంటున్నాం సార్.
1: వెరీ గుడ్ అండి శ్రీనివాస్ గారు, చక్కని అనాలిసిస్ తో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న దృష్టిలో పెట్టుకుని చక్కగా చెప్పారు.
0: రాబోయే అక్టోబర్ లో తర్వాత సెప్టెంబర్ లో మనకు ఆంధ్రాలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, తెలంగాణలో కూడా రాబోతున్నాయి. కాబట్టి మీరు కూడా మంచి చక్కటి ప్రశ్నలు అడిగారు సార్. మీకు ఆకాశవాణి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సార్.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరు వచ్చిద్దాం మరి. గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరండి? అనన్యశ్రీ. ఓ వెరీ గుడ్, వెరీ నైస్. ఏం చేస్తున్నారు మీరు?
1: స్టూడెంట్ సార్, ఇంటర్మీడియట్ చదువుతున్నాను.
0: వెరీ గుడ్ అండి, చెప్పండి.
1: ఫస్ట్ క్వశ్చన్ ఆగస్ట్ 23 ఆప్షన్ టూ. సెకండ్ క్వశ్చన్ గోవా సార్, ఆప్షన్ సి. థర్డ్ క్వశ్చన్ 28 స్టేట్స్, ఆప్షన్ డి. ఫోర్త్ వన్ రాజస్థాన్ సార్, ఆప్షన్ సి. ఫిఫ్త్ క్వశ్చన్ జనవరి 26 1950 ఆప్షన్ సి. సిక్స్త్ క్వశ్చన్ సార్నాథ్ సార్, ఆప్షన్ డి. సెవెంత్ క్వశ్చన్ ఆర్టికల్ 12-35 ఆర్టికల్ సార్, ఈ ఆప్షన్. ఎయిత్ వన్ నారాయణ్ సార్, ఆప్షన్ సి. నైన్త్ వన్ తెలీప్ సార్. టెన్త్ వన్ 17 సార్, ఆప్షన్ సి.
0: ఓకే, అనన్య గారు ఎలా చెప్పగలిగారు చక్కగా చక్కగా? సో మీ లైఫ్ అంబిషన్ ఏంటి చెప్పండి నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్? వెరీ గుడ్. సో మరి బాగా కష్టపడి చదవాలి.
1: ఓకే సార్,
0: ఆల్ ది బెస్ట్ అనన్య.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్,
0: వెరీ మచ్.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మీరావల్ సార్. గుడ్ మార్నింగ్ రామచంద్రం సార్.
0: మీరావల్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్. బాగున్నాం సార్.
0: వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరావల్ గారు చెప్పండి
1: సార్. 17 మందికి ఇచ్చారు సార్. 9 భారత్ మండపం ఢిల్లీ సార్.
0: ఢిల్లీ
1: భారత్ మండపం ఢిల్లీలో జరిగింది సార్. వి నారాయణ సార్, సి ఆన్సర్ సి సార్ అండి. తర్వాత ఆ రోజు 12-35 ఆర్టికల్స్ మధ్యలో ఉంటాయి సార్, ఆన్సర్ బి సార్ దానికి. తర్వాత ఆ రోజు వచ్చేసి సారనాథ్ సార్, సారనాథ్ లో బి బి సార్ ఆన్సర్. తర్వాత 5/11/49 నవంబర్ 26 నుంచి సార్. తర్వాత 4 రాజస్థాన్ సార్. 3/28 సార్. ఇక్కడ 2 పనాజీ సార్, గోవా క్యాపిటల్ పనాజీ. ఒకటో తెలియదు సార్.
0: అవునా? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీరావల్ గారు, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు.

0: సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం? ఈ కార్యక్రమానికి ఫోన్ కాల్ వస్తుంది, చూద్దాం మరి ఎవరు. హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి, నా పేరు బసవరాజు, అమెరికా నుంచి అండి.
2: చెప్పండి, వెల్కమ్ అండి.
3: నమస్తే సార్. ఫస్ట్ దానికి ఆగస్టు 23 అండి. సెకండ్ గోవా.
2: థర్డ్ అండి.
3: ప్రస్తుతం మొత్తం రాష్ట్రాల సంఖ్య 28. ఏరియాలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. భారత రాజ్యాంగం అమలు తేదీ 21 జనవరి 1950. జాతీయ చిహ్నం సారనాథ్ స్థూపం నుంచి తీసుకున్నాం అండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12-35 అండి. ఇస్రో చైర్మన్ గారు నారాయణ అండి. 13th స్పోర్ట్స్ ఎక్స్పో ఢిల్లీలో జరిగిందండి. 2020లో అర్జున్ అవార్డులు 17.
2: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి బసవరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
3: ఓకే.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్, నేను ఇక్కడ తెలంగాణ గజ్వేల్.
0: చెప్పండి, మీ పేరు?
1: గజ్వేల్ నరసింహాచారి.
0: ఏం చేస్తుంటారండి చారి గారు?
1: ఇక్కడ గవర్నమెంట్ టీచర్ సార్, ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ లో.
0: వెరీ గుడ్ అండి. విన్నారా ప్రశ్నలు?
1: విన్నాను మేడం.
0: వెరీ గుడ్, చెప్పండి
1: సార్. విన్నాను.
0: చెప్పండి చెప్పండి.
1: ఒకటి సి, రెండు సి, మూడు డి, నాలుగు సి, ఐదు సి, ఆరు పి, ఏడు సి, ఎనిమిది సి, తొమ్మిది ఏ, పదోది సి.
0: థ్యాంక్ యూ అండి నరసింహాచారి గారు.
1: థ్యాంక్ యూ సార్.
0: చక్కగా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ.

0: సో కార్యక్రమానికి ఫోన్ కాల్ వస్తుంది, శ్రోత ఎవరో చూద్దాం. హలో హలో హలో గుడ్ మార్నింగ్ అండి. సో శ్రోతలకు మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ సెల్ ఫోన్లో సిగ్నల్స్ ఉన్న ఏరియాలో మాకు కాల్ చేసినట్లయితే కాల్ కనెక్ట్ అవుతుంది, చక్కగా మాట్లాడతారు. ఆ విధంగా చూసుకోండి. గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నంద్యాల నుంచి శ్రీహరి సార్.
0: శ్రీహరి గారు ఏం చేస్తుంటారు?
1: నేను టీచర్ను సార్.
0: చెప్పండి ప్రశ్నలు జవాబులు.
1: ఫస్ట్ది సార్, భారతదేశంలో అంతరిక్ష దినోత్సవం ఆగస్టు 23. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రం ఎక్కడ జరుపుతారంటే గోవాలో సార్. మొత్తం రాష్ట్రాల సంఖ్య 28 సార్. బి వైశాల్యం దృష్ట్యా ఇండియాలో అతిపెద్ద రాష్ట్రము రాజస్థాన్ సార్. సి రాజ్యాంగం ఏ రోజు అమల్లోకి వచ్చింది అంటే కనుక 1950 సార్, జనవరి 20. తర్వాత బి సార్, సి సార్, అది భారత జాతీయ చిహ్నం ఏ చారిత్ర కట్టడం నుంచి తీసుకున్నారంటే సారనాథ్ నుంచి సార్, బి అది. తర్వాత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ బి సార్, 12, 35.

0: చైర్మన్గా వి నారాయణన్ సార్, పదమూడవ స్పోర్ట్స్ ఎక్స్పో 2026 న్యూఢిల్లీలో జరుగుతాయి సార్. విన్నాయి అర్జున అవార్డులు 2025 17 మందికి సార్.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి శ్రీహరి గారు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకేనండి, చాలా సేపు కాల్ కలవలేదండి.
1: ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి.
0: బిజీ వస్తా అండి.
1: అవునండి, అవునండి.
0: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: వెల్కమ్ అండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ఆకాశవాణి మార్కాపురం. హలో హలో
3: హలో,
2: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో,
2: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి.
3: నంద్యాల నుంచి మల్లికార్జున్.
2: మల్లికార్జున్ గారు చెప్పండి. మల్లికార్జున్ గారు నమస్తే. నమస్తే చెప్పండి. సమాధానాలు.
3: నరసింహారావు సార్ నమస్తే. శుభోదయం.
2: గుడ్ మార్నింగ్ చెప్పండి.
3: భారతదేశంలో అంతరిక్ష స్పేస్ డే ఆగస్ట్ 23 సార్. 57వ భారత అంతరిక్ష చలన శక్తితో గోవా. తర్వాత ప్రస్తుతం భారతదేశంలో 28 సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఒడిశాలో ప్రజలు రాజస్థాన్. తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 50 జనవరి 26 సార్. భారత చారణ సార్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రాథమిక ఆకుల 12 నుంచి 30 సార్. ఇస్రో చైర్మన్ నారాయణన్. తర్వాత 13వ స్పోర్ట్స్ అండ్ వచ్చేసి న్యూఢిల్లీ సార్.
2: చివరిది
3: 2025లో అర్జున అవార్డులు ఎంత మందికి ఇచ్చారు? 12 మంది సార్.
2: 12 మంది.
3: 12 మంది సార్.
2: ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
3: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
2: ఓకేనండి. థ్యాంక్ యూ అండి.

మరి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అయితే మనకు సమయం మించిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఒకటో ప్రశ్న, భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే 2026ను ఏ తేదీన జరుపుకుంది? సమాధానం సి 23 ఆగస్టు. ఇక రెండో ప్రశ్న, 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో ఎక్కడ నిర్వహించనున్నారంటే? సమాధానం సి గోవా. ఇక మూడో ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలో మొత్తం రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే? సమాధానం బి 28. ఇక నాలుగో ప్రశ్న, వైశాల్యం రీత్యా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏదంటే? సమాధానం సి రాజస్థాన్. ఇక ఐదో ప్రశ్న, భారత రాజ్యాంగం ఏ తేదీన అమల్లోకి వచ్చిందంటే? సమాధానం సి 1950 జనవరి 26. ఆరో ప్రశ్న, భారత జాతీయ చిహ్నం ఏ చారిత్రక కట్టడం నుంచి తీసుకోబడిందంటే? సమాధానం బి సారనాథ్ అశోక స్తంభం. ఇక ఏడో ప్రశ్న, భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్స్ మధ్య ఉన్నాయంటే? సమాధానం బి 12 నుంచి 35 మధ్య. ఎనిమిదో ప్రశ్న, ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే? సమాధానం సి వి నారాయణన్. ఇక తొమ్మిదో ప్రశ్న, 13వ స్పోర్ట్స్ ఇండియా ఎక్స్పో 2026 ఆగస్టు 20 నుంచి 22 తేదీల్లో ఎక్కడ నిర్వహించారంటే? సమాధానం ఏ ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ. ఇక పదో ప్రశ్న, 2025 సంవత్సరానికి మొత్తం ఎంతమంది క్రీడాకారులకు అర్జున అవార్డు ప్రకటించారంటే? సమాధానం సి 17. ఇవి

ఈనాటి మీకు తెలుసా లైవ్ ఫోనిన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రశ్నలు సమాధానాలు. ఇక మీర్జీపేట నుంచి శ్రీనివాస్ గారు, శ్రీకాకుళం నుంచి అనన్యశ్రీ గారు, రామసముద్రం నుంచి మీరావళి గారు, అమెరికా నుంచి బసవరాజు గారు, గజ్వేల్ నుంచి నరసింహాచారి గారు, నంద్యాల నుంచి శ్రీహరి గారు, అలాగే చివరి కాలర్ నంద్యాల నుంచి మల్లికార్జున గారు చేశారు. మరి ఒక్కసారి మీ సమాధానాలు సరి చూసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరి అతి త్వరలో నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో చాలా అలర్ట్గా ఉండి మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం చక్కగా చదువుకొని విజయం సాధిస్తారని ఆశిస్తూ, వీ విష్ ఆల్ ది బెస్ట్.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నేటి మాట శీర్షికన జాతీయ పోషక ఆహార వారోత్సవాల వివరాలు తెలుసుకుందాం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యానికి పౌష్టికాహారమే పునాది. ప్రజల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. 1982 భారతదేశంలో జాతీయ పోషకాహార లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నివారించడం, సమతుల ఆహార ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం కోసం పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కేవలం కడుపు నిండేలా ఆహారం తీసుకోవడం కాదు, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఐరన్ తదితర పోషకాలు సరైన మోతాదులు అందేలా చూసుకోవాలి. అలాగే రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కాలానుగుణంగా వచ్చే పండ్లు, పాలు లేదా పెరుగు, గుడ్లు, ఇంకా గింజలు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. అదే సమయంలో అధికంగా ఉప్పు, చక్కెర, నూనె మరి శీతల పానీయాలను కూడా తగ్గించుకోవాలి. ముఖ్యంగా పిల్లల్లో చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంపొందించాలి. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార బాలికలు, వృద్ధులు ప్రతి వయసు వారికి కూడా పోషకాహారం ఎంత అవసరం. ముఖ్యంగా రక్తహీనత నివారించేందుకు ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. పోషకాహార లోపం వల్ల పిల్లల్లో ఎదుగుదల, శారీరక సామర్థ్యం, చదువుపై దృష్టి వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలకు సమతుల ఆహారం అందించడం తల్లిదండ్రుల బాధ్యత. మరి ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన కుటుంబం, ఆరోగ్యకరమైన సమాజం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. మన ఇంట్లో వండే ఆహారంలోనే పోషక విలువలు పెంచుకుందాం. జంక్ ఫుడ్కు దూరంగా ఉందాం. పిల్లలకు పోషకాహారం అందిద్దాం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుందాం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో మీరు వినబోతున్న లవ్లీ సాంగ్ ధమాకా చిత్రం కోసం భీమ్ సిసోరులియో పాడిన పాట.
1: ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభ

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా

0: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 08596-22-3393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
0: వినబోతున్న పాట ఇస్మార్త్ శంకర్, ఈ చిత్రం కోసం కీర్తన శర్మ సాకేత్ కలిసి పాడిన పాట.
2: శురేద్దామయ్యా.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి

0: శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.
2: ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట.

మీరు ఇంతవరకు భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీలేవి.

0: భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్లు అబ్దుల్ నజీర్, పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరులతో కలిసి విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించిన అనంతరం చెక్ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఏజీసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. పెట్టుబడులు, ఉపాధి, అభివృద్ది అనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్దిలో ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరు సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమన్నారు. విజయనగరం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట చిన్న, సూక్ష్మ, మధ్యతరా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, దేశభక్తిని చాటేలా, స్ఫూర్తిదాయకంగా సాగాయి. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం వాసుల ఇలవేల్పు, శ్రీ అమ్మవారి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది కంటే గొప్పగా ఈ ఏడాది పండుగను నిర్వహించాలని సూచించారు. నిర్ణీత సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటును తొలగించకుండా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చడంతో పాటు యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని కోరారు. దీనికోసం జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ఉపాధ్యాయులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ, అభ్యాసన ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా అభ్యాస మెలకువలు నేర్పాలని సూచించారు. హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె రామకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి.

0: मार्कप्रम केंद्रम हलो एफएम श्रोतल फोन द्वारा कोई सिनेमा पाटल फोन इन कार्यक्रम मरी इनाट कार्यक्रम की फोन चाहिए मैं फोन नंबर 08496 22 3393। హలో
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓ వెరీ గుడ్. బాగున్నారండి? అవునండి అవునండి, బాగున్నారా అంటున్నాను అంతే. బాగున్నామండి, చెప్పండి. పాండవ వనవాసం ఓకే అండి, చూస్తానండి మీకోసం ఖచ్చితంగా. అవును కదా, అంతే కదా. ఏమేమి పద్యం పాడుతుంటారు మీరు? మీరు ఏమేమి పద్యాలు పాడుతుంటారు మీరు?
1: కృష్ణుడు మాత్రమే, వేరే పాడుతుంటారు
0: అంతే.
1: లేదండి,
0: ఆ సినిమా కనిపించలేదండి. అవునులేండి, అదే చూస్తున్నా అండి. మరి చెప్పండి, అందులో ఏ పాట పెట్టారు? పాండవ వనవాసంలో
1: దుర్యోధని గర్వం.
0: ఓకే అండి, ధన్యవాదాలండి. ఈశ్వర యాదవ్ గారు ధన్యవాదాలు. నా పేరు నరసింహరావు అండి, జిఎల్ నరసింహరావు అంటారు. ఓకే అండి.
2: మానవ శక్తి కంటే అతీతమైన మహాశక్తి ప్రభావంతో రాజే సేవకుడు అవుతాడు, సేవకుడే రాజు అవుతాడు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. దుర్యోధన సార్వభౌమ ఆనాడు జూత మందిరంలో ఆడదాని కన్నీటితో రాజ్యం సంపాదించుకున్నామని అపహసించావు. మరి ఈనాడు నీ అర్థాంగి భానుమతీదేవి కన్నీటితో నీవు నీ ప్రాణాలు దక్కించుకున్నావు సుమా. దయాదుల దయాభిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఏం చేస్తావు? ఒడ్డి జూతమాడతావా? మరణించి మట్టి పాలు చేస్తావా? మా పరాక్రమం చూచి మత్సరించావు, మమ్మల్ని తుదముట్టించాలని ఎన్నో సార్లు ఎత్తునించావు, కాలకోసం పిలిపించావు, గంగలో నెట్టించావు, రాక్షాగృహంలో పెట్టి దహించావు, మాయాద్యూతంలో మా రాజ్యశ్రీని హరించావు, మా జిల్లాలు ద్రౌపదిని సభ కీర్చి ఒలువలు ఊపించావు. నువ్వింతలింతలు చేసినా మన్నించి బాంధవ్యం పరిగణించి నిన్ను రక్షించిన మా అన్న ధర్మరాజు ఎంతటి ధర్మాత్ముడో గుర్తుంచుకు. అన్నగారి ధర్మమే అడుగడుగున అడ్డుపడకపోతే నీ శిరస్సు ఏనాడో నా గదాదండంతో చిన్నాభిన్నం చేసుకునేవాడిని. అరుగు తెచ్చుకున్న ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని హస్తినాపురి చేరుకో.
3: సుయోధన, జరిగిన దుస్సంఘటన మర్చిపోనాయి. భీమసేన, తమ్ముణ్ణి బంధవిముక్తుడిచ్చి

అవమానం. వేటు తిని కాటున కై వేచి త్రాసుల వంటి దాయాదులచి బంధ విముక్త దురంత దుస్సహ మహా అవమానం, దుర్భర పరాభవం. ఆహా, భూమి బ్రద్దలై ఈ పరాభవావనత మస్తకాన్ని ఎందుకు తనలో ఈ ముడుచుకో? ఈ మందవాక్యునికంతటి అదృష్టము కూడానా? జయించిన దానితో తృప్తినందక దురభిమాన మాత్సర్య సంకల్పిత మానసుడనై ఈ ద్వైతవనానికి ఏల రావాలి? అవహేళన చేయవచ్చి అవమానము నేల పొందవలె. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్కులు నీకు

0: కాల పరివ్యాప్త మేఘగర్జనములై నిష్ఠురములైనవి కదు. ఆ యుధిష్ఠురు నీ ఉపశమన బోధలు, నీ వ్యధిత హృదయమును తుత్తులు ఎలుచేయు మారణాఘాతములైనవి కదు. చతుస్సముద్ర వేల అవలయుత ధరణి పట్టభద్రుడవు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, సుయోధన సార్వభౌముడవు. ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవం, ఎక్కడ నీ హంసతూలికాతల్పం, వినిపించవే నీ సుప్రభాత గీతికలు.
1: ఆక్రోశించునది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షుభిత హృదయుడవు నీవే. నీవే అభాగ్యుడవు, అసమర్థుడవు. ఆపు నీ దుష్టలాపం, చివరకు నిన్ను నీవే నిందించుకునే దీనస్థితికి దిగదారిందివా.
0: ఆగో, నీ అవమానిత వదనంతో భీష్మ ద్రోణ భూరిశ్రవ బాహ్లిక సోమదత్తాది కురువృద్ధుల సమ్ముఖానికి ఎటుల పోగలవు. నీవు మరల అంతఃపుర కాంతలతో ఎటుల సుఖించగలవు. ఇక నీవు పౌరజనులతో భాషించలేవు, పాలించలేవు, రారాజుగా జీవించలేవు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
3: హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. కాదర్ భాష గారు, మీ వాయిస్ అలా చిన్నగా వినిపిస్తోంది. అసలు వినిపించట్లేదు మీ వాయిస్. కొద్దిగా సెల్ ఫోన్ దగ్గరగా పెట్టుకోండి మీరు. చెప్పండి కాదర్ భాష గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? ప్రేమనగర్. ప్రేమనగర్ లే పాట వేయమంటారు?
4: ప్రేమ మందిరం.
3: ఓకేనండి, పాట ప్రసారం చేస్తున్నా, వినండి.

0: మల్లారా అయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: హలో,
3: హలో, గుడ్ మార్నింగ్ సార్.
2: వెరీ గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నీలావా సార్.
2: చెప్పు, ఎలా ఉన్నారమ్మా?
3: బాగున్నాను సార్. బాగున్నారా?
2: బాగున్నావమ్మా. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
3: సుభాష్ చంద్రబోస్ సార్.
2: సినిమా పేరా? సుభాష్ చంద్రబోస్.
3: కళ్ళు నేడేడు కళ్ళు, నీ నీలాల కళలు, నీ రాక కోసం
2: చూస్తున్నాయి
3: కళలు అని సాంగ్ సార్.
2: చూస్తున్నామ్మా నీకోసం. ఉంది ఉందమ్మా. అందులో ఏ పాట అడిగారు మీరు?
3: ఏడేడు కళ్ళు నీ నీలాల కళలు అని సాంగ్ సార్.
2: ఓకేనమ్మా, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి మరి.
3: థ్యాంక్ యూ సార్.
2: ధన్యవాదాలమ్మా.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది, అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటా.

0: హలో,
1: హలో
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు?
1: సార్ నా పేరు లక్ష్మయ్య.
0: చెప్పండి.
1: మాది నాగర్ కర్నూలు జిల్లా సార్. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి మేడం సార్ లక్ష్మయ్యను.
0: చెప్పండి లక్ష్మయ్య గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: సారు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సార్ ఈరోజు. ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు నటించే సినిమా సుస్వాగతం సార్. సుస్వాగతం.
0: సుస్వాగతం. అందులో ఏ పాట వేయమంటారు?
1: హ్యాపీ హ్యాపీ బర్త్డే.
0: ఓకేనండి, ఖచ్చితంగా ప్రసారం చేస్తున్నాం
1: సార్.
0: మీకోసం ప్రసారం చేస్తున్నాం, వినండి
1: సారు. సాతాపురుడు సార్, సాతాపురుడు రాయశెట్టి గుడి సార్, ఆయన కూడా.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్ చల్లా వెంకటేశ్వర సార్, సేమ్ గుర్తు నుంచి.
0: వెంకటేశ్వర గారు చెప్పండి, ఇస్ నుంచి మాట్లాడాలి.
1: సార్ ఈరోజు మన ఖుషి సార్ పవన్ కళ్యాణ్ ది.
0: ఖుషి?
1: అవును సార్.
0: ఇందులో ఏ పాఠం ఏమంటారు?
1: అమ్మాయి సందగనే సాంగ్ వినిపించండి సార్.
0: ఓకేనండి వెంకటేశ్వర గారు,
1: మన శ్రోతలందరి కోసం సార్.
0: ధన్యవాదాలండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. హలో,
1: నమస్తే సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నాగర్కం జిల్లా సాతాపు నుంచి నాగిశెట్టి సార్.
0: నాగిశెట్టి గారు?
1: అవును సార్.
0: చెప్పండి.
1: కులగోత్రాలు సార్?
0: కులగోత్రాలు.
1: అవును సార్. చెల్లికాడు నిన్నే రమ్మని పిలిచారు సార్ ఆ పాట.
0: ఏం చేస్తుంటారండి అక్కడ మీరు?
1: మాది కిరాణా షాప్ సార్.
0: కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
1: పాటలు ఏంటి సార్?
0: అన్నీ వినండి.
1: మంచిది సార్.
0: అన్ని కార్యక్రమాలు వింటూ ఉండండి.
1: మంచిది సార్.
0: ఓకేనండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: మార్నింగ్ సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: పావని సార్, మార్కా.
0: పావని గారు ఏం చేస్తుంటారు
1: సార్? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే కాబట్టి మంచి సాంగ్
0: చెప్పండి. ఏ సినిమా నుంచి కావాలి మీకు?
1: తమ్ముడు సినిమా.
0: తమ్ముడు కార్యక్రమాలను వింటూ ఉంటారా? తమ్ముడు సినిమాలో ఏ పాట వేయమంటారు?
1: ఏదైనా పర్వాలేదు.
0: ఏదైనా పర్లేదా? ఓకేనండి పవన్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డు

0: పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
1: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూర్చున్న సినిమా పాటలు. గుడ్ మార్నింగ్ అండి. హలో.
1: హలో,
0: నమస్కారం అండి. చెప్పండి, ఏం పేరు మీ పేరు?
1: నా పేరు జయశ్రీభాయ్.
0: జయశ్రీభాయ్ గారు, చెప్పండి.
1: పూల సుబ్బయ్య కాలనీ.
0: ఓకే అమ్మా, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: నిర్దోషి పాటలో పద్మనాభం పాట చూడండి. దొంగనాయలు నిర్దోషి, నిర్దోషి
0: నిర్దోషి పాట. ఏ పాట? సినిమా పాట పేరు చెప్పండి.
1: దాంట్లో ఏ పాటలు ఉన్నాయి సార్?
0: చాలా ఉన్నాయమ్మా. చిన్నారి కృష్ణయ్య, ఈ పాట నీకోసమే, ఇవన్నీ ఉన్నాయమ్మా.
1: నిర్దోషిలో పద్మనాభం పాడే పాట, పురుగులు పడతాయి దొంగనాయలు అనే పాట ఉంది చూడండి సార్.
0: అది లేదమ్మా, స్వాగతం.
1: ఆ పాట వేయండి సార్.
0: సరే అమ్మా, ఓకే అమ్మా.

0: பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: హలో గుడ్ మార్నింగ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు పోలమ్మ గారు చెప్పండి బాగున్నా అండి ఏసి మంచి పాట కావాలి కబ్బర్ సింగ్ ఓకేనండి ఇందులో పాట ఏమంటారు
4: మందారం

0: பாடகா சார்.
1: ஆ దాంట్లో దేకో దేకో గబ్బర్ సింగ్ ఆకాశం అమ్మాయి అయితే,
0: అదే సార్
1: ఇది ఆకాశం అమ్మాయి అయితే. ఓకే పొలమ్మ గారు, మీరు ఎవరిని పాటిస్తున్నారు వినండి మరి.
0: థ్యాంక్ యూ సార్.

0: హలో హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్. కడప నుంచి రమాదేవి సార్.
0: చెప్పండి, రమాదేవి గారు ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: తరంగిణి సినిమాలు సార్.
0: తరంగిణి.
1: అవును సార్.

0: కార్యక్రమాలను వింటున్నారండి?
1: వింటున్నాను సార్.
0: చెప్పండి, ఇందులో ఏ పాట వేయమంటారు? తరంగిణిలో
1: టైటిల్ సాంగ్ సార్, తరంగిణి.
0: తరంగిణి, ఓ తరంగిణి.
1: అవును సార్.
0: ఓ ఓకేనండి, ధన్యవాదాలు. మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మరి ఈరోజు మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వింటారు. మరి ఈనాటి మన లైవ్ షో కార్యక్రమంలో ముందుగా ఒక పాట మ్యూజిక్ బిట్ను మేము ప్రసారం చేస్తాం. ఆ పాట ఏ సినిమాలోదో శ్రోతలు లైవ్లో చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక 20 నుంచి 30 సెకండ్స్ మ్యూజిక్ బిట్ను ప్లే చేస్తాం. అది మీరు విని ఆ మ్యూజిక్ బిట్ ఏ సినిమాలో మీరు లైవ్లో చెప్పాల్సి ఉంటుంది. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223393. సో మరి ఆ మ్యూజిక్ బిట్ను ఇప్పుడు మేము ప్లే చేస్తున్నాం.

0: ఏ చిత్రం ఉందో ఆ చిత్రం పేరును మీరు లైవ్లో చెప్పాల్సి ఉంటుంది. సో మరి శైలజ గారు, ఈరోజు మనము మార్కాపురం మహారాణులు అనే అతివల గేమ్ షో కార్యక్రమంలో ఇప్పుడు ఉన్నాం మనము. సో మరి మహిళలు తమ ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ముందు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఆరోగ్యానికే సార్. రోజుకు కనీసం 30 నిమిషాలైనా నడక ఉండాలి. తర్వాత ఈ నడక తేలికపాటి వ్యాయామాన్ని మనం చేసుకోవచ్చు. ఇది ప్రతి వాళ్ళు చేయొచ్చు సార్. ఇది వ్యాయామం అనేది ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు. అది మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. 30 నిమిషాలు నడకంటే అది చాలా చాలా ఈజీ. అది
0: ఓకే.
1: ఇది మరి రక్తపోటు, రక్తంలో చక్కెర, హిమోగ్లోబిన్ వంటి క్రమంగా పరీక్షలు చేసుకుంటూ ఉండాలి.
0: అవునండి, ఎందుకంటే సాధారణంగా మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది,
1: ఎక్కువగా ఉంటుంది కాబట్టి.
0: తర్వాత రక్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చెప్పినట్లుగా తరచుగా అంటే ఒక 3 నెలలకు 4 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అంటారు.
1: ఎటువంటి ఏదైనా రక్తపోటు తగ్గిందా పెరిగిందా అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇది ముఖ్యమైనది. ఇది
0: ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మనము ఇప్పుడు పోషకాహార వారోత్సవాలు జరుగుతున్నాయి అంటారు కదా. సో దాని గురించి మహిళలకు మీరు ఏమైనా చెప్తారా?
1: అసలు మరి పోషకాహారం అంటే
0: ఎక్కువగా మహిళలు పోషకాహారం ఏమేమి తీసుకోవాలి?
1: ఎక్కువ పోషకాహారం సార్, ఎందుకంటే ఇంటి కోసం శ్రమ పడుతూ ఉంటారు. మళ్ళీ మనకు మహిళల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
0: నెలసరి
1: ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇంటి కోసం పాటుపడేది మహిళే కాబట్టి తనే ఆరోగ్యంగా ఉండాలని నేను చెప్తాను సార్. మరి మహిళలకు ఈ
0: ఎక్కువగా అంటే మీరు చెప్పేది ఏంటంటే ఆకుకూరలు, పప్పులు,
1: కూరగాయలు, పండ్లు, మిల్లెట్స్ వంటివి ఎక్కువగా తినే ఆహారంలో చేర్చుకోవాలి సార్. రోజుకు ఒకటైనా ఉండేట్టు చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఇవి తీసుకుంటూ ఉండాలి సార్.
0: సో దీనివల్ల మనము మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే జాగ్రత్తగా
1: ఉంచుకోవాలి ఉంటుంది సార్.
0: ఓకే. ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, చూద్దాం మరి.
1: చూద్దాం సార్, మరి రోజు లైవ్ లో ఎవరు చెప్తారు?
0: హలో.
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
2: మంజుల సార్ నా పేరు.
0: మంజుల గారు.
1: హలో మంజుల గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా మేడం?
1: చాలా బాగున్నామండి మంజుల గారు. మంజుల గారికి దీని ఈ మేము వేసిన మ్యూజిక్ ట్యూన్ కి సమాధానం తెలిసినట్టుంది, ఆ సంతోషంలోనే మాకు అర్థమవుతుంది.
2: అవును మేడం.
1: అవునా మంజుల గారు, చెప్పండి.
2: సినిమా మేడం, కిన్నెర సాంగ్ వచ్చిందమ్మ వెన్నెల పై చేసి సాంగ్, అది.
0: ఓ, ఎగ్జాక్ట్, కరెక్ట్ మంజుల గారు.
1: థ్యాంక్
0: యూ మంజుల గారు, చాలా చాలా చక్కగా నవ్వుతూ చాలా ఎనర్జీగా మాట్లాడుతుంటారు. మీలాంటి శ్రోతలే ఈనాటి కార్యక్రమానికి అవసరము, ఎందుకంటే చాలా ఇన్స్పైరింగ్ మాట్లాడతారు మంజుల గారు మీరు. ఓకే, చక్కగా గెస్ట్ చేశారు ఈరోజు మీరు.
1: అవునండి మంజుల గారు, మంజుల గారు ఈ రోజు మీరు, నేను ముందుగానే చెప్పాను కదండి మీకు సమాధానం తెలిసిపోయింది, అందుకే మీరు అంత హ్యాపీగా మాతో లైవ్ లో మాట్లాడినప్పుడు నాకు అర్థమైందండి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేస్తారని.
0: మంజుల గారు కార్యక్రమాలన్నీ వింటున్నారు కదా? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంజుల గారు, థ్యాంక్ యూ ఫర్ గుడ్ కాంప్లిమెంట్.
1: థ్యాంక్ యూ అండి మంజుల గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి, అన్ని కార్యక్రమాలు వింటూ ఉండండి. కొత్త కొత్త కార్యక్రమాలు ఇంకా వస్తూ ఉంటాయండి, మేము ఆలోచన చేస్తున్నాం, వాటిని ఆచరణలో పెట్టడానికి కూడా చూస్తున్నాం అండి మంజుల గారు. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ.
2: సరే మేడం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, మడుగులు తామరా సైబాల్, బురద పుల్లా సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మీరు వింటున్నారు మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరి శ్రోతల కోసం ఇప్పుడు ఒక మ్యూజిక్ బిట్ ప్లే చేస్తున్నాం. అది విని ఆ మ్యూజిక్ ఏ చిత్రంలో ఉందో మీరు లైవ్లో చెప్పాల్సి ఉంటుంది.

0: విన్నారు కదా. ఇప్పుడు మీరు విన్న ఈ మ్యూజిక్ బిట్ ఏ చిత్రంలో ఉందో లైవ్లో మీరు చెప్పాల్సి ఉంటుంది. శైలజ గారు, మరి మహిళల ఆర్థిక స్వాతంత్రం కోసం ఎలా ముందుకు సాగాలంటారు మీకు తెలిసి?
1: సార్, మనము ఇంట్లో సంపాదన ఎంత ఉన్నప్పటికీ మనం ఎంత సంపాదించామనే దానికంటే మనం ఎంత పొదుపు చేసామనేది ఇంపార్టెంట్ సార్. 100,000 రూపాయలు మనకు వస్తుంది మంత్లీ అంటే, అట్లీస్ట్ దాంట్లో కనీసం ఒక 20 అయినా మనం తీసి

0: పెట్టుకోవాలి, అది మనకు అత్యవసరమైన స్థితిలో మనకు పనికి వస్తుందని నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఈ తర్వాత ఈ మధ్యన నేను ఫేస్ చేసింది సార్, అది మా బాబుకు కొంచెం హెల్త్ యాక్సిడెంట్ అయినప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా నేను కూడా నేను సేవ్ చేసిన కొంత 35,000 మనీని నేను సేవ్ చేసినప్పుడు యాక్సిడెంట్ కోసం డ్రా చేశాను
1: సార్,
0: పోస్ట్ ఆఫీస్ నుంచి నేను డ్రా చేశాను, అది నేను ఫేస్ చేశాను, అది అది నేను దేనికోని వేశాను, కానీ అది అత్యవసర స్థితిలో ఉపయోగపడింది సార్.
1: సో ప్రతి మహిళ కూడా
0: ఆర్థికంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సార్ కొంత సేవింగ్స్ ఉండాలి సార్.
1: సో సేవింగ్స్ ఉండాలి, ఎర్నింగ్ చేయాలంటే ఉపాధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు మీకు తెలిసి
0: సార్? ఇప్పుడు ఉపాధికి అవకాశాలు అంటే ఇప్పుడు కుట్టు మిషన్ కుట్టుతున్నాం సార్, కుట్టు మిషన్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్, ఇప్పుడు మనం పశుపోషణలో కూడా చాలా మంది పాల వ్యాపారంలో అసలు చాలా ముందుంది సార్, పశుపోషణలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. తర్వాత వచ్చేసి హస్తకళలు, ఇప్పుడు కుట్లు, అల్లికలు, కుట్లు, పెయింటింగ్, ఇప్పుడు సార్ మనం తీసుకున్న శారీ 5,000 అయితే అక్కడ మనము స్టిచ్చింగ్ దగ్గరే మనం అక్కడ మగ్గం వర్క్ అది స్టిచ్చింగ్ దగ్గరే మనకు దాదాపుగా మనకు సగం అమౌంట్ వస్తుంది సార్, 3,000-3,500 సార్ అట్లా వస్తున్నాయి. ఒక్క మగ్గం వర్క్ వేస్తే 3,000 పైనే ఉంది సార్, ఒక పట్టుచీరకు ఒక పెళ్లి కూతురికి పట్టుచీర మగ్గం వేయాలంటే అంత తీసుకుంటున్నారు ఇప్పుడు, కాబట్టి అది కూడా ఒక కళగా వస్తుంది సార్. ఇలాంటివన్నీ ఉన్నాయి సార్, బ్యాంక్ ఇవన్నీ చిన్న చిన్నవైనా మనకు ఎక్కువ
1: ఆదాయం
0: వస్తాయి సార్, అది మనం సేవ్ చేసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడతాయి, అవి
1: వచ్చిన దాంట్లో కొంత పొదుపు చేసుకుని మరికొంత ఇంటి ఖర్చు
0: కోసం వాడుకోవచ్చు,
1: అవసరమైనప్పుడు అత్యవసరమైనప్పుడు వాడుకోవచ్చు,
0: ఖచ్చితంగా పనికి వస్తుంది సార్.
1: సో మరి మహిళలు స్వయం ఉపాధికి ఉన్న అవకాశాలను చక్కగా వివరించారు. మనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, చూద్దాం మరి. హలో,
2: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరండి? చాంది గారు, విన్నారా ఇందాక మ్యూజిక్ బిట్? వెరీ గుడ్ అండి. ఏ సినిమాలో అది? ఏ సినిమాలో చెప్పండి. అది ఏ ఆ పాట మీరు విన్నా ఇప్పుడు చెప్పిన పాట ఏ సినిమాలో? సినిమా పేరు చెప్పాలండి, అది సినిమా పేరు చెప్పాలి మీరు, ఓకేనా? సో కార్యక్రమాలు వింటూ ఉండండి. ఓకే అండి, మీరు విన్న ఆ పాట పసివాడి ప్రాణం చిత్రంలోనిది, ఓకేనండి? పాట అయితే గెస్ చేస్తారు కానీ చిత్రం పేరు చెప్పలేకపోయారు. సో కార్యక్రమాలు వింటూ ఉండండి, ఇలాగే ఫోన్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో శైలజ గారు, మరి శ్రోతలు బాగా స్పందిస్తున్నారు,
0: అవునవును సార్,
1: ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు పాట వినిపిద్దాం. మంచి

మీరు వింటున్నారు మార్కాపుర్ మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోర్ కార్యక్రమం. సో మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక మ్యూజిక్ బిట్ను మేము ప్లే చేస్తాం. మీరు ఆ మ్యూజిక్ బిట్ విని ఏ చిత్రంలో మీరు లైవ్లో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

0: విన్నారు కదా ఈ మ్యూజిక్ బిట్. మీరు విన్న ఈ మ్యూజిక్ బిట్ ఏ చిత్రంలో మీరు లైవ్లో మాకు చెప్పాల్సి ఉంటుంది. శైలజ మేడం గారు, మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయని మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం కూడా. దీనిపై మహిళలకు ఎలాంటి చైతన్యం అవసరమంటారు
1: సార్? ఈ డిజిటల్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి సార్, మెయిల్ కానీ ఫీమేల్ కానీ పిల్లలు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో 5 మంది ఉన్నారంటే 5 మంది దగ్గర సెల్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సార్. ఓటీపీ, ఏటీఎం పిన్ నెంబర్, యూపీఐ, బ్యాంక్ పాస్వర్డ్లను ఎవరికి చెప్పకూడదు సార్. ఎందుకంటే అది నేను ఈ మధ్య ఒక 1 వీక్ ఒక 5-6 రోజుల క్రితం నేను ఫేస్ చేశాను సార్. అది
0: ఎలా అంటారు?
1: నేను మేము ఆ బాబుకు యాక్సిడెంట్ అయిన తర్వాత మా లారీ కొంచెం ఇబ్బంది పడింది సార్. మా వారికి హెల్త్ ప్రాబ్లంగా ఉన్నది ఆ లారీ అమ్మేశాం. వేరే వాళ్లకు అక్కడ మేము అప్పు తెచ్చుకున్న దగ్గర అక్కడ మనీ కట్టాల్సి ఉంది సార్. వాళ్ళ దగ్గర నుంచి మాకు నోటీస్ వచ్చింది. నోటీస్ వస్తే మేము మా గోల్డ్ అంతా నేను తీసుకెళ్లేసి
0: బ్యాంకులో పెట్టేసి
1: మనీ తీసుకుని వచ్చాను సార్. ఆ రోజే 2,20,000 తీసుకుని వచ్చాను సార్. 2,20,000 తీసుకుని వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ నేను 11 o'clock ఏమొచ్చాను, వంట చేసేసి మా బాబుకు పెడదామనేసి 1:30 ఆ టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది సార్. లేడీ వాయిస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏమంటే మేము శ్రీరామ్ చిట్స్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ పేరు మీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అని అనేసి ఆవిడ భూసారపు శైలజ అని చెప్పింది. మా ఇంటి అడ్రస్ రజక్ వీధి 3rd ward అని అడ్రస్ చెప్పింది.
0: ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ
1: ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి ఫోన్ చేసి ఇలా డీటెయిల్స్ ఉన్నాయి, మేము మీకు ఒక పాస్వర్డ్ పంపిస్తున్నామండి, మీరు క్లిక్ చేయండి అనేది సార్.

0: మేము ఒక పాస్వర్డ్ పంపిస్తాం, దాన్ని క్లిక్ చేయండి అన్నది. నేను వెంటనే మా బాబుకి చెప్పేస్తే అట్లా ఏం క్లిక్ చేయకు, మనకు అకౌంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పేస్తే ఇమీడియట్గా సార్ నేను హాఫ్ అన్ అవర్లో మా వాళ్ళ మా బాబు మా వారి మా అకౌంట్లలో నుంచి బ్యాంకులో నుంచి డ్రా చేసుకొని మేము డ్రా చేసుకున్నాం.
1: సో మీరు అదే అకౌంట్ వాళ్ళు చెప్పిన లింక్ క్లిక్ చేసినట్లయితే
0: మొత్తం
1: ఖాళీ అయిపోయింది
0: సార్, మొత్తం ఖాళీ అయిపోయేది. మీరు ఇప్పుడు ఈ డిజిటల్ ధనంగానే నాకు అది గుర్తొచ్చింది సార్, అది అందుకోసమే నేను చెప్పాను.
1: మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి,
0: జాగ్రత్తగా ఉండాలి సార్,
1: ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనకు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి ప్లాట్ఫామ్ నుంచి మనకు అనేక లింక్ రావచ్చు. మీరు ఓపెన్ చేయండి, మీకు లోన్ అమౌంట్ పడింది,
0: మనం మన డీటెయిల్స్ అన్ని చెప్పేస్తున్నారు సార్ వాళ్ళ అవతల నుంచి ఫోన్లో, అక్కడే మనం కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడుతున్నాం మనం.
1: సో బ్యాంక్ వాళ్ళు అనుకుంటాం, కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఏ బ్యాంక్ వాళ్ళు మన అకౌంట్ నెంబర్ అడగరు, మన ఏటీఎం పిన్ అడగరు, డీటెయిల్స్ అడగరు, కాబట్టి మనం చెప్పకూడదు కూడా ఎవరు. ఎవరు ఫోన్ చేసి అడిగినా అది ఫ్రాడ్ కాల్. సో సైబర్ నేరగాళ్ళు చేస్తున్నారని గుర్తు పెట్టుకుని మనం ఫోన్ కట్ చేద్దాం.
0: మన డీటెయిల్స్ వస్తున్నాయి, మన అమౌంట్ ఏ రోజైతే మనకు అమౌంట్ పడుతుందో అప్పుడే కాల్ వస్తుంది, అప్పుడే జాగ్రత్తగా ఉండాలి సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్,
1: సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రతి మహిళ, ఎందుకంటే మనము కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా సైబర్ మోసగాళ్ళు దోచేస్తుంటారు,
0: దోచేస్తున్నారు సార్, పోతాయి.
1: కాబట్టి చాలా
0: జాగ్రత్తగా ఉన్నా గానీ మనీపోతాయి సార్.
1: సో మరి మనకు ఫోన్ కాల్ వస్తుంది, చూద్దాం మరి ఎవరు,
0: చూద్దాం సార్, చూద్దాం ఈ దీనికి ఎవరు ఆన్సర్ చేస్తారు ఈ రోజు, చూద్దాం.
1: హలో, ఫోన్ కాల్ కట్ అయింది శైలజ గారు. మరి
0: ఓకే సార్, ఫోన్ కట్ అయింది, మరి
1: చూద్దాం మరి ఫోన్ కాల్ వచ్చేలోపు మరి ఓ పాట విందామా మరి.
0: ఓకే సార్, విందాం.

0: హలో హలో. సో ఫోన్ చేస్తున్నారు, ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. మరి సమాధానం కూడా మేమే చెప్తాం. ఇందాక మీరు విన్న ఆ మ్యూజిక్ బిట్ పూజా చిత్రంలోనిది. మరి అది శైలజ గారు,
1: సార్,
0: ఇంకా శ్రోతలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు సైబర్ నేరాల విషయంలో?
1: సైబర్ నేరాల విషయంలో అంతే సార్. అంతవరకే జాగ్రత్తగా ఉండాలి సార్. ఎటువంటి క్లిక్ చేయకూడదు. మీకు బహుమతి వచ్చిందండి, మీ బ్యాంక్ ఖాతా ఆగిపోతుందండి. ఇటువంటి ఫోన్ కాల్స్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఈ
0: ఓకేనండి.
1: సోషల్ మీడియాలో మన వ్యక్తిగత వివరాలు కానీ, బ్యాంక్ సమాచారాలు కానీ ఎటువంటివి కూడా వాళ్ళకు
0: మనం అందివ్వకూడదు.
1: చెప్పకూడదు సార్. వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళు, మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి, ఒక ఈ బ్యాంక్ది మాకు చెప్పండి, మీకు బహుమతి వచ్చిందనో, మీకు లాటరీ వచ్చిందనో, మీ నెంబర్ చెప్పండి, మీ బ్యాంక్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు పడిపోతాయండి, మీరు రావాల్సిన పని లేదండి అని కూడా చెప్పడం జరుగుతుంది సార్.
0: సో ఇలాంటి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్,
1: మనం నమ్మకూడదు.
0: వారి
1: మన
0: మెసేజ్లు
1: మనకు మన వివరాలు ఏం వాళ్ళకి చెప్పకూడదు సార్.
0: చాలా చక్కటి విషయాలు చెప్పారు శైలజ గారు. మరి మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఖేల్ ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

క్రీడలు కేవలం పతకాలు సాధించేందుకు మాత్రమే కాదు, యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే శక్తివంతమైన సాధనం. 21వ శతాబ్దపు భారతదేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి అత్యాధునిక శిక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం అందిస్తూ క్రీడలను ఒక ఆచరణీయమైన కెరీర్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతుంది. ఈ సంకల్పానికి మరింత ఊతమిచ్చేలా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ ప్రధానమంత్రి మోదీ కే సాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపింది. దృశ్య మాధ్యమం ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైన ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ప్రపంచస్థాయి క్రీడా ప్రతిభ దాగి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించే భారీ ప్రతిభ అన్వేషణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పిల్లలకు ఏ క్రీడపై ఆసక్తి ఉందన్నదే కాకుండా వారికి సహజంగా ఏ క్రీడ అనుకూలంగా ఉంటుందో గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు కేవలం విజేతలను తయారు చేయవని, జీవితంలో ఎదురయ్యే పోటీలను ధైర్యంగా ఎదుర్కొనే మెరుగైన పోటీదారులుగా కూడా తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కేవలం క్రీడలపై చర్చించే వేదిక కాదని, దేశ క్రీడారంగానికి కొత్త దశను చూపించే ఆలోచనలకు

0: ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
1: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
0: ఈ కార్యక్రమంపై కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తెలిపారు. క్రీడా వ్యవస్థ కేవలం మౌలిక సదుపాయాలు పథకాలకే పరిమితం కాదని, ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ దైనందిన జీవితంలో శారీరక దృఢత్వాన్ని భాగంగా చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యలు చేపడుతున్నామని, ప్రతి క్రీడాకారుడికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
2: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है. प्रधानमंत्री जी, सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले.
0: ప్రధానమంత్రి సందేశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యక్షంగా వీక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో విద్యార్థులు, క్రీడాకారులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో ఖేలో సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ప్రపంచ క్రీడల్లో భారత్ను తొలి 5 దేశాల్లో నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్నామని చెప్పారు. మహిళా క్రీడాకారులను అన్ని స్థాయిల్లో ప్రోత్సహిస్తున్నామని, క్రీడల అభివృద్ధికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని మంత్రి వివరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏఎం రెడ్డి మెమోరియల్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్, ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను, పట్టుదలను పెంపొందిస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అధ్యాపకులు తెలిపారు.
3: Myself, Dr. S. Rajni, NSS Unit 1 Program Officer, NM College of Pharmacy. Why we gather here means on the occasion of National Sports Day, Khelo India. There is a program launched by the Pradhani Dr. Modi, sir. On this occasion, there is a Modi sir told some points that is related to sports, not only win the medals, but also develop the confidence. There is a mental health, stability and overall health, and there is a mental peace. Actually, there is NSS motto is not me, but you. NSS is for the service to the nation, there is a service to the public. 2036, from next 10 years, there is a complete development of sports in all sports activities. Sir told, okay, we develop India like that, like US, UK. Actually, there is a Vikasit Bharat 2047.
0: చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, ప్రోత్సాహం అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఖేలో ఇండియా ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి వివరించారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచే ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రపంచ స్థాయి పోటీలకు సిద్దం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్న తీరును విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వ్యక్తిగత వికాసాన్ని సాధించేందుకు దోహదం చేస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
4: నా పేరు డి శిరీష. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కుప్పంలో బీఎస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. అందులో ప్రత్యేకంగా వాలీబాల్ అంటే ఇష్టం. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు వాలీబాల్ డిస్టిక్ లెవెల్లో ఆడాను. నేను జాతీయ స్థాయిలో మరియు యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్

0: మాట్లాడను. నేను స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడమే నా లక్ష్యం. అలాగే మరెన్నో క్రీడల్లో ముందుకు తీసుకువెళ్లాలని మా కళాశాల ప్రిన్సిపల్ గారిని మరియు మా పీడీ గారిని మరింత ప్రోత్సాహం అందిస్తారని కోరుతున్నాను.
1: నా పేరు సుష్మిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ స్థాయి నుంచే స్పోర్ట్స్ ఆడుతున్నాను. నేను మా స్కూల్లో ఆడుతున్నప్పుడు జిల్లా స్థాయిలో ఖోఖో పోటీల్లో నా ప్రతిభను ప్రదర్శించాను. నేను రాష్ట్ర స్థాయిలో అండ్ సౌత్ జోన్లో ఆడాను. మాలో ఈ స్కిల్ని గుర్తించి మమ్మల్ని ఖోఖో పోటీల్లోకి సౌత్ జోన్కి ఆడడానికి సహకరించినందుకు మా ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే మా పీడీ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను నేషనల్ స్థాయిలో ఆడి స్పోర్ట్స్ కోటాలో జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
2: తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాళహస్తిలోని బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని విద్యార్థులు, అధ్యాపకులు ఆసక్తిగా వీక్షించారు. దేశంలో అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి వివరించడాన్ని విద్యార్థులు శ్రద్ధగా ఆలకించారు. ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడలపైన ప్రత్యేక శ్రద్ధ చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తామని తిరుపతి జిల్లాకి చెందిన విద్యార్థిని హరిత తెలిపారు.
3: ఎన్ఎస్ఎస్ తరపున మేము ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యాము. ఇందులో మేము ప్రధానమంత్రితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాము. సార్ చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు, మేము కూడా బాగా మాట్లాడాము. ఈ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సార్ ఇలా మాతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యార్థిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రధానమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
2: ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రీడల పట్ల మరింత ఆసక్తి పెరిగిందని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తిరుపతి జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు.
4: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియాలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులతో డైరెక్ట్ గా వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా తరపు నుంచి మన కళాశాల విద్యార్థినులు ముగ్గురు పాల్గొనడము చాలా సంతోషదాయకము. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి, భవితరాలకు వాళ్ళు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలని చెప్పేసి వివిధ అంశాల గురించి ప్రస్తావించినందుకు శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
2: అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పిఎం మోదీ కే సాథ్ కార్యక్రమాన్ని విద్యార్థులు, జిల్లా క్రీడాకారులు ఆసక్తిగా వీక్షించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని యువత పేర్కొన్నారు. మరోవైపు దేశ క్రీడారంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 29 ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. క్రీడలు, యోగా, నడక, పరుగు, సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాలను ప్రజల జీవన శైలిలో భాగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కింద అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫిట్ ఇండియా స్కూల్ వీక్, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫిట్ ఇండియా సైక్లోథాన్, ఫిట్ ఇండియా ఫ్లాగింగ్ రన్, సండేస్ ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాల విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరిని శారీరక శ్రమ వైపు ప్రోత్సహిస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలనే సందేశంతో ఫిట్నెస్ కా డోస్, ఆధా ఘంటా రోజ్ వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ఆటలు, యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో కబడ్డీ, ఖోఖో వంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం అందించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మన దేశ క్రీడా సంస్కృతిని కూడా పరిరక్షిస్తున్నారు. నడక, పరుగు, సైక్లింగ్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతున్నాయి. అందుకే ఖేలో ఇండియా యువతలో క్రీడా ప్రతిభను వెలికితీస్తే ఫిట్ ఇండియా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతమైన జీవన శైలి వైపు నడిపిస్తుంది. ఈ రెండు అంశాలు కలిసి ఆరోగ్యకరమైన, చురుకైన, క్రమశిక్షణ కలిగిన యువ భారతాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో క్రీడారంగం ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతుంది. గ్రామాల్లోని మైదానాల నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు ప్రతిభకు అవకాశాలు కల్పించాలన్న సంకల్పం బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం నుంచి పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం వరకు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమానికి లభించిన స్పందన యువతలో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఆరోగ్యకరమైన యువత, క్రమశిక్షణ కలిగిన యువత, ఆత్మవిశ్వాసంతో ముందుకు

0: సాగే యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యులయ్యే యువత ఖేలో ఇండియా లక్ష్యం. క్రీడలను జీవితంలో ఒక భాగంగా మార్చి ప్రతి గ్రామంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆ ప్రతిభకు సరైన శిక్షణ అవకాశాలు అందిస్తే ప్రపంచ క్రీడాపటంలో భారత్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధ్యమే. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువశక్తి కీలకం. ఆ యువశక్తికి క్రీడాస్ఫూర్తి తోడైతే భారత్ భవిష్యత్తు మరింత బలంగా, మరింత ఆరోగ్యంగా, మరింత విజయవంతంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పూజంపల్లి మండలం రేవన్నపల్లి గ్రామం నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య, బాబు వీరు కోరుతున్నారు ప్రేమ తరంగాలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

Bharti FM 101.3.

ఎస్ ఎలాకేమో నుంచి సాంగ్ అయితే వినేశారు మనము నామ్ హర్ విలులో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కొకోస్ న్యూసిఫెరా అనేది ఏ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేశారు. విజయవాడ నుంచి నందు గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్, అలాగే బాగున్నారా అంటూ నరేష్ గారు, మెస్సి విజయ్ గారు అడుగుతున్నారు, ఫైన్ అండి. అండ్ ధనంజయ్ గారు అనంతపూర్ జిల్లా నుంచి హాయ్ అంటున్నారు, హాయ్. అలాగే విజయ పరమేష్ గారు పంపించారు, ఏం పంపిలా ఆన్సర్ అయితే ఓకే. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీదే అనమాట. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే గోనుగండ నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్. అలాగే కలమందలపాడు నుంచి ఖసింగ్ గారు, ముత్తజవాలి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్. అలాగే రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, శుభోదయం మీ కూడా అండ్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్. అలాగే శుభోదయం చందన అంటూ మధుసూదన్ గారు పంపించారు, వేప చెట్టట కాదండి, పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండ్. నమస్తే అండి మీకు కూడా అండ్. అలాగే నీరు చెట్టు నీరు కట్టు రామకృష్ణ గారా, సారీ మీ పేరు ఎన్నా ఎన్ రామకృష్ణ. అండ్ స్వర్ణ గారు కూడా పంపించారు, కారం చేయుడు నుంచి పంపించారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా అండ్. అలాగే భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్. గుడ్ మార్నింగ్ చందనాజీ అంటూ లతా గారు ఉయ్యూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్. అలాగే అంబికా గారు పంపించారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, ఈరోజు చెట్ల గురించి టాపిక్ చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ, నేనైతే బాగున్నానండి అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా అనురాధ గారు పంపించారు అనంతపూర్ నుంచి, కావాలని పంపించారా లేకపోతే మిస్టేక్ అంటే చిన్నపిల్లలు స్పెల్లింగ్ మిస్టేక్ లాగా భలే పంపించారు, బట్ ఇట్స్ ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జోరు హుషారు గారు చెట్ల విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు, ఈనాటి యువతరం తెలుసుకోవాలి అంటున్నారు. నిజం అంటే తెలుసుకోవాలి అంటే పెద్దవాళ్ళందరూ సజెస్ట్ చేస్తూ ఉండాలి, పెంచమని, అండ్ ఒక హాబీగా మార్చుకోవాలి ముందు వాళ్ళందరూ. సో అప్పుడే మన అందరికీ నేచర్ వల్ల ఉన్న యూజెస్, నేచర్ మనం ఎలా ప్రేమించాలి, నేచర్ మనల్ని ఎలా ప్రేమిస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారండి బాలసుబ్రహ్మణ్యం గారు ఎటపాల నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకేదో కాదండి, మన జోరుగా హుషారు గారిలో మీరు చెప్పిన కల్పవృక్షమైన అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విజయలక్ష్మి గారు పదకొండు నుంచి. నేను ఫ్లోలో ఆన్సర్ చెప్పేదాన్ని కానీ చెప్పలా. సో ఎవరు నెక్స్ట్, రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, శుభోదయం అంటూ బోల్డన్ని చెట్లను కూడా పంపించారు నా కోసం, థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన, చెట్ల గురించి మంచి విషయాలు తెలిపారు, పవన్ కళ్యాణ్ గారి విషెస్ కూడా చెప్పారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా గారు బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ అండ్. మీ బెంగళూరులో బాగా కనబడుతుంటాయి అనుకుంటే చెట్లయితే. నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమ గారు, సుధాకర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే కోనసీమ జిల్లా నుంచి పంపించారు, సో సాంగ్ రిక్వెస్టా కాదండి, ఏదైతే కాదు ఇప్పుడైతే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మపురం నుంచి మెసేజ్ చేశారు జగన్ గారు కరెక్ట్ ఆన్సర్. ఇలా పంపించారు అయినా నేను కరెక్ట్ కింద కన్సిడర్ చేసేస్తాను ఎందుకంటే అది దాని పేరు కాబట్టి. నెక్స్ట్ రమాసుందరి గారు పంపించారు, కాదు రామసుందరి గారు పంపించారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. మీ పేరు అదేనా, నేను ఫస్ట్ చెప్పిందా, అది క్లారిటీ ఇచ్చేయండి నాకు. అండ్ ఈరోజు మన వర్ధంతి కూడా చందన అంటున్నారు, ఓకే ఓకే ఫైన్ అండి, బట్ ఇట్స్ ఓకే, మనం అయితే గుర్తు చేసుకుందాం ఆయన్ని. నరేష్ గారు, మెర్సి విజయ్ గారు మెసేజ్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా చందన బంగారు తల్లి, మీకు మీ తోబుట్టువులందరికీ బిలేటెడ్ రాఖీ పౌర్ణిమ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.

మీ సోదరుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు గుప్త గారట. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ మీకు కూడా విషెస్, అండ్ అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ రాఖీ. యాక్చువల్లీ ఈరోజు మనం ఒక మంచి పాట కూడా వినేద్దాం, గ్యాప్ దొరికితే ఈ లోప, అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, తాటి చెట్ట అని అడుగుతున్నారు. ఎవరు, దేవసేన గారు తిరుపతి నుంచి. చూడడానికి అలాగే అనిపిస్తుంది కానీ ఆ చెట్టు అయితే కాదు, అది విషయం అండి. ఇప్పుడే ట్యూన్ చేసి ఆ ప్రశ్న వినలేదు అంటున్నారు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ తులసి చెట్టు అనుకుంటున్నారు, తులసి చాలా చిన్నగా ఎదుగుతుంది అండ్ చాలా రేర్ కేసెస్లో అది కొంచెం పెద్దగా చెట్టు లాగా అవుతుంది అన్నమాట. అది విషయం నరేష్ గారు అండ్ మెర్సీ విజయ గారు. సో మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, ఇవాళ మన వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా అడిగిన క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ కూడా అదే అనమాట. సో కోకోనట్ ట్రీ, కోకోస్ న్యూస్ పేపరా అనేది మన కొబ్బరి చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్. మరి నెక్స్ట్ క్వశ్చన్, మన భారతీయ తొలి మహిళ రైలు డ్రైవర్ ఎవరు, అంటే రైలును నడిపే తొలి మహిళ ఎవరు, భారతీయ తొలి మహిళ రైలు డ్రైవర్ ఎవరు, తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814కి. మన భారతీయ తొలి మహిళ రైలు డ్రైవర్ ఎవరు, తెలిస్తే ఆన్సర్ చేస్తుండండి. మరొక మంచి సాంగ్ మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
5: హలో
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్ అంత డబ్బా?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్ 2 లక్షలు
8: ఏమైంది నాన్న?
5: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
8: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
8: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: RBI అంటుంది,
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ഭാരതി FM 101.3. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ആർ ഒ വിവിധ ഭാരതി FM 101.3.

0: ఎస్ మంచి సాంగ్ అయితే గంగతో రాంబాబు సినిమా నుంచి వినేశారు కదా. మనం హరివిల్లులో ఉన్నా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరు అని చెప్పి అడిగేశాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. డీజే బీజే భారతి గారట కాదండి, నరేష్ గారు మెర్సీ విజయ్ గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇండియాస్ అండ్ ఏషియాస్ ఫస్ట్ ఫీమేల్ ట్రైన్ డ్రైవర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు రమా సుందరి గారు. రమా గారు సుందరి గారా, నెల్లూరు నుంచి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా పిన్నం కృష్ణమూర్తి గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమేష్ బాబు గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పెద్దాపురం మండలం నుంచి త్రిమూర్తుల గుప్తా గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు విజయ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుంచి ఖసీం గారు ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ లేడీ ట్రైన్ డ్రైవర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ రమా గారు కంకిపాడు నుంచి. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు పంపించారు. ఈ రోజు ఆమె బర్త్డే కూడా అంటున్నారు. ఏ సత్ చెప్దామని నేను క్వశ్చన్ అడిగాను. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోజంపల్లి నుంచి పంపించారు కృష్ణప్రసాద్ గారు. అదేవిధంగా రాఖీ శుభాకాంక్షలు సిస్టర్ అంటున్నారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఆన్సర్ తులసి అయితే కాదు, అంటే ఆవిడ పేరు తులసి కాదు యాక్చువల్గా, నేను చెప్తాను. అండ్ అలాగే గుంతకల్ నుంచి విజయ పరమేష్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నేతాజీ మస్తానీ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎన్జిఓ కాలనీ నుంచి రెడ్డన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగాచార్యులు గారు పంపించారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అంబిక గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి గారు, చందనాజీ ఉదయం వందనాలో మంచి భక్తి గీతాలు కృష్ణుని గురించి వినిపించారు. అలాగే రాబోయే కృష్ణాష్టమి సందర్భంగా ఆ పాటలు ఇంట్లో మా చేత కూడా పాడించేశారుగా మీరు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటున్నారు. శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. హాయ్ అందరికీ కూడా. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు తమిళనాడు నుంచి పంపించారా, మీ పేరేదండి ఇంతకీ? నిఖిల్ గారు అనుకుంటా మీ పేరైతే. ఓకే నిఖిల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పంపించారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అండి నరేష్ గారు, మెర్సి విజయ్ గారు అండ్ మూసపేట నుంచి అయితే మెసేజ్ చేశారు. సో మరి ఇవి ఆన్సర్స్ అయితే. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే మన భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరు అని అంటే సురేఖ యాదవ్ గారు అనమాట. సో ఆవిడ బర్త్డే ఈరోజు సెప్టెంబర్ 2, 1965 అది ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ అయితే. సో అది ఈ రోజు అయితే ఆవిడ జన్మించారనమాట, అది సంగతి. సో మన ఇండియాలో ఒక అందమైన ప్రదేశం ఉంది, అంటే ఇది ఒక అందమైన రాష్ట్రం అనుకోండి. మరి ఆ రాష్ట్రాన్ని మనం ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తాం. ఇంతకీ అది ఏ రాష్ట్రం తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866-248-8814. మన ఇండియాలో ఏ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తారు, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక మంచి సాంగ్ మీకోసం, విన్ టు స్టే ట్యూన్.
1: Congratulations, Vicky.
2: Thank you.
1: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి, కొంచెం రొమాంటిక్గా, కొంచెం

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

బైకర్ సినిమా నుంచి సాంగ్ అయితే వినే సార్ కదా, ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు అని అడిగాను, మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. చూద్దాం, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే నెల్లూరు నుంచి పంపించారు ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ నిఖిల్ కరెక్ట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుంచి దేవసేన గారు కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే అప్పలరాజు గారు, దేవసేన గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే కరెక్ట్ గా అప్డేటెడ్ అయిన నేమ్తో పంపించారు. అప్పలరాజు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇంకా కల్మందల్పాడు నుంచి కసీం గారు ముగ్జవాలి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రమ్మ సుందరి గారు

నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ త్రిమూర్తుల గారు పెద్దపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ దుర్గారావు గారు క్వశ్చన్ మార్క్ పెట్టారు అంటే డౌట్ఫుల్గానా, సో అయినా కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే సీను గారు పంపించారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే జయరామ్ గారు పాకాల మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రాధాకృష్ణయ్య గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రమా గారు సుధాకర్ గారు ఇద్దరు కూడా అక్కరపాక నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ల్యాండ్ ఆఫ్ కోకోనట్ అంటూ రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే తర్లపాడు నుంచి ఎవరు హరిబాబు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు అండ్ పుణ్యవతి అట, సో ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ అండ్ నేతాజీ గారు మస్తాని గారు అండ్ ఫ్యామిలీ నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే గుంతకల్ నుంచి విజయ్ పరమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి, అలాగే భూదాన్ నుంచి కృష్ణప్రసాద్ గారు తులసి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఇందాక అది ఊరు పేరు కాదా, ఓకే అదే ఆన్సర్ కాదా, ఓకే మీ ఫ్యామిలీ మెంబర్. నెక్స్ట్ ఇంకా కేరళ అంటూ పంపించారు అవనిగడ్డ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అట, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ మురళి గారు మెసేజ్ చేశారు అండ్ అలాగే శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రజియా గారు కొల్లిపారు నుంచి కరెక్ట్ ఆన్సర్ అలాగే రామకుమారి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నరేష్ గారు ఫ్యామిలీ అసోం అంటున్నారు కాదండి అండ్ అలాగే ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ దేవి గారు ఫ్యామిలీ అందరికీ శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీకు కూడా అండ్ అలాగే హాయ్ విజయవాడ అంటూ పంపించారు ఆన్సర్ వినయ్ అంట, ఆన్సర్ అయితే కాదు, ఓకే వినయ్ గారు పంపించారు హాయ్ అండి మీకు. అండ్ నెక్స్ట్ అదే అనమాట వచ్చిన మెసేజెస్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అనంటే ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి కేరళంని పిలుస్తారు. సో కేరళని రీసెంట్గా కేరళంగా మార్చుకున్నారు కదా, సో ఆ రాష్ట్రం వాళ్ళు అయితే సో కేరళంని ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ కొబ్బరి చెట్లకి నిలయం అన్నమాట. ఎన్ని రకాల కొబ్బరి చెట్లు మనకు కనబడుతూ ఉంటాయో, అందుకే చాలా చక్కగా ప్రకృతి నంతా మనం అక్కడ చూసి ఆనందించవచ్చు. సో అది విషయం. అండ్ ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది, ఇదొక అందమైన జాతీయ పక్షి, ఈ పక్షిని చూడగానే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, జాతీయ పక్షి అది కూడా. మరి ఈ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ నేను మీకు చెప్తాను, అది ఏంటనేది ఆ పక్షి పేరేంటో మీరు కనుక్కోవాలి. సో ఇందుకే ఏంటంటే పావోస్ క్రిస్టటస్, పావో క్రిస్టటస్, సో పేరైతే అది. ఇది ఏ జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్, పావో క్రిస్టటస్ అనేది ఏ జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఇంకొక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మంచి సాంగ్ హరిహర వీరమల్లు నుంచి వినేశారు రాహుల్ సిప్లిగంజ్ పాడగా. అండ్ మనం అయితే హరివిల్లులో ఉన్నాం కదా, మరి ఈ హరివిల్లులో ఫైనల్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరైతే పంపించారో చూసేద్దాం. క్వశ్చన్ ఇంతకీ ఏంటి అని అంటే, పావో క్రిస్టిటస్ అనేది ఏ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పి అడిగాను, ఆన్సర్స్ వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు పంపించారు. కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వాయిస్ ఈ స్వీట్ చందన బాడండి ఒక సాంగ్ అంటూ అడుగుతున్నారు మురళి గారు. తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వివిధ భారతి హాయ్ అంటూ రామసుందరి గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు పంపించారు పాకాల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కోలిపారి నుంచి రజియా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు నుంచి కసీం గారు ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోచంపల్లి నుంచి పంపించారు కృష్ణప్రసాద్ గారు, తులసి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి మనకి పరిచయమే చెందు అంటూ పంపించారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కదా, అది విషయం. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు అవనిగడ్డ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ అలాగే నిఖిల్ గారు గుడపాడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లాటిన్ భాష పదం ఇది అంటూ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకా రంగచారులు గారు పంపించారు హిందూపూర్ నుంచి. నేను అడిగితే మళ్ళీ పంపించారు మీరు, మీరు అసలు పేరు పంపించాలి, నేను సైంటిఫిక్ నేమ్ చెప్పా కాబట్టి. అండ్ విజయవాడ నుంచి నందు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాయుడుపేట నుంచి మస్తాని గారు అండ్ గౌజ్ భాష అండ్

ఫ్యామిలీ అంతా కూడా పంపించారు. కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవి గారు ఫ్యామిలీ కేరళం అంటున్నారు. ఓకే, ఇందాకడ దానికి. సో ఈ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివాజీ నగర్ నుంచి వలీ ఫాతిమా అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు. కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చంద్ర, హాయ్ చందన అంటున్నారు. శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అంతా కూడా అయ్యప్ప నగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. తో నెక్స్ట్ ఇంకా పోర్చుగల్ అంటున్నారు. పోర్చుగల్ ఎస్బి, మీరు ఇంతకీ ఇది ఆన్సర్గా పంపించారా? ఇదైతే ఆన్సర్ అవ్వదండి. రామకృష్ణ గారు అనంతపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇందాకటి దానికి ఇది కేరళం యాక్చువల్లీ. అండ్ కరెక్ట్ ఆన్సర్ సీను గారు ఐరాల నుంచి. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి ఇంతకీ ఆ అందమైన చక్కగా మనకి నాట్యం చేసే ఆ పక్షి ఏంటో తెలుసా? సో నెమలి. మరి నెమలి అనగానే రంగురంగుల ఫిదర్స్ అండ్ అలాగే చక్కని ఆకర్షణీయమైన అలా దాని నాట్యం కనబడుతూ ఉంటుంది కదా. మరి ఇది మన జాతీయ పక్షి కూడా. మరి దాని సైంటిఫిక్ నేమే పావో క్రిస్టటస్ అనమాట. సో అది సంగతి. మరి ఇది మన హార్వీలు ప్రోగ్రామ్ అయితే. సో ఇలా మరి నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి.

రంగుల ఫిదర్స్ అండ్ అలాగే చక్కని ఆకర్షణీయమైన అలా దాని నాట్యం కనబడుతూ ఉంటుంది కదా. మరి ఇది మన జాతీయ పక్షి కూడా. మరి దాని సైంటిఫిక్ నేమే పావో క్రిస్టటస్ అనమాట. సో అది సంగతి. మరి ఇది మన హార్వీల్ ప్రోగ్రామ్ అయితే, సో ఇలా మరి నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో కనపర్తి రాణి. ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఏ దేశము తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వినియోగించుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే వ్యవస్థలన్నింటినీ సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివృద్ది సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే SSD టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్ట్రంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. విద్యుత్ సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణలు, చమురు ధరలు పెరగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

Yes, good morning, my dear listeners. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అసలు మామూలు బిట్ట అండి ఆ సాంగ్ బిట్ట, అది వినగానే అందరికీ కూడా అలా గూస్ బంప్స్ వచ్చేసి ఉంటాయి కదా. అలాంటి బ్యూటిఫుల్ ట్రాక్ తోటి మనం ఎంట్రీ ఇచ్చేసాం ఈనాటి సినిమా కబుర్లకి. మరి స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా. లేట్ 90స్లో తెలుగు సినిమాల విషయానికి వస్తే యాక్షన్, డ్రామా, ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ వరకు వచ్చేవి కదా. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీస్ ఇవన్నీ ఉండేవి. అలాంటి టైంలో సైలెంట్గా ఓ లవ్ స్టోరీతో వచ్చి సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఒక హీరో. ఎవరా హీరో? అంత స్టార్ స్టేటస్ ఉన్నా కూడా ఆయన అభిమానులకి హీరోగా ఆయన ఎంత ఇష్టమో ఆయనకుండే హ్యుమానిటీ కానీ, ఆనెస్టీ కానీ, ఆయనకుండే మోరల్స్ అంటే ఇంకా ఇంకా ఇంకా చాలా ఇష్టం అన్నమాట. కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్తో తన అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో. ఈరోజు ఆ హీరో బర్త్డే. మాట్లాడుకుందాం బోల్డన్ని సినిమా కబుర్లు వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

1.3 वत मई ज्योति। రైట్ నౌ మీకోసం కదమ సింహం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టూ ఎఫ్ఎం వివిధ భారతి 101.3.

0: 11:13:37 on the VV clock. We into Naruvi with Bharati FM 101.3 with me, Jyoti, and Cinema Kabulu program lo unna. అసలు ఏ హీరో కూడా అంత తక్కువ పీరియడ్ లో అంత ఫాస్ట్ గా సక్సెస్ అయితే చూడలేదు. చేసింది తక్కువ మూవీస్ అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. తన యునీక్నెస్, తన స్టైల్, మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన్ని పవర్ స్టార్ గా నిలబెట్టాయి. ఆయన పేరు విన్నా, విజువల్ చూసినా బాడీలో పవర్ పాస్ అవ్వాల్సిందే. సో కళ్యాణ్ బాబు పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారి సినిమా కబుర్లు అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఈనాటి మన ప్రోగ్రామ్ లో బోల్డ్ అన్ని విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, బాబా సైగల్ నవీన్ మాధవ్ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్న తర్వాత 11 hours 20 minutes 6 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయన్నమాట. కెరీర్ బిగినింగ్లో యూత్కి కనెక్ట్ అయ్యేలా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ సాంగ్తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ మీనింగ్ఫుల్ అండ్ మోటివేషనల్ సాంగ్స్. అలాగే బద్రిలో ఐఎమ్ అన్ ఇండియన్, తెలుగు హిందీ ఇంగ్లీష్ కంబైన్డ్ లిరిక్స్తో ది బెస్ట్ ఇచ్చారనమాట. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మూవీ ఖుషి. ఖుషి సినిమాలో ఏ మేరా జహా పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా పాటల్లో హిందీ లిరిక్స్ ఎంత అంటే ఇంత మీనింగ్ఫుల్గా ఉంటాయా అనేది కూడా మనకి చాలా బాగా అర్థమవుతుందనమాట. సో పాటలో మ్యూజిక్ కానీ స్టెప్స్ కానీ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ సాంగ్ అయితే. అండ్ యూత్ని ఇన్స్పైర్ చేస్తూ సోషల్ ఇష్యూస్ని రేస్ చేస్తూ చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు. అండ్ తర్వాత జానీ సినిమాలో నారాజు కాకర మా అన్నయ్య, ఈ పాటలో ఫోక్ స్టైల్ ఉంటుంది అండ్ రిలీజియస్ పొలిటికల్ మ్యాటర్స్ అడ్రస్ చేస్తుంది. అండ్ గుడుంబా శంకర్లో లేలే సాంగ్ కంప్లీట్ మోటివేషనల్ సాంగ్ అనమాట. అండ్ కొమరం పులిలో మారాలంటే లోకం ది బెస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పాలి. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ రమణ గోగుల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది జానీ మూవీ నుంచి మాస్టర్ జీ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి ఎల్లినట్టి మనిషి తలచకురా ఏ చెట్టగతము, ఏ చెట్టగతము. నారాజు గాకుల మా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య,

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి ఆయన సెలెక్ట్ చేసుకునే పాత్రల విషయానికి వస్తే సోషల్ గా ఉండే క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుని అందరికి బాగా దగ్గరయ్యారు. కంప్లీట్లీ గ్రౌండెడ్ క్యారెక్టర్స్ అన్నమాట. తొలి ప్రేమ సినిమాలో బాలు,

మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే కుర్రాడు, మన ఇంట్లో క్యారెక్టర్లా అనిపిస్తుంది కదా. ఎప్పుడు తిట్టే నాన్న, సపోర్ట్ చేసే అమ్మ, అల్లరి చేస్తూ ఆట పట్టించే చెల్లి, సరదాగా ఉండే పెదనాన్న, అల్లరి చేసే ఫ్రెండ్స్, ఇష్టమైన అమ్మాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇంతకన్నా ఏముంటాయి చెప్పండి. అండ్ తమ్ముడు ఈ మూవీకి వస్తే సుభాష్, సుబ్రహ్మణ్యంని సుభాష్ అంటారు, సుబ్బు. ఈ క్యారెక్టర్లో అసలు ఒక రకంగా జీవించేశారనమాట. కాలేజ్లో ఫ్రెండ్స్, గొడవలు, చదువు అంటే నచ్చదు. అండ్ ఖుషీలో సిధు, సిద్ధార్థ రాయ్, అప్డేటెడ్ వర్షన్ అనమాట. అండ్ జల్సాలో ఇద్దరు పవన్ కళ్యాణ్ని చూస్తాం మనం. అడవిలో మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉండే కష్టాలు, ఆ కష్టాలని తను ఇంటర్వెల్లో అడ్రస్ చేసే విధానం అలా గుర్తుండిపోతుంది. అండ్ పంజాబ్ మూవీకి వస్తే జయ్ పాత్ర మై ఫేవరెట్ క్యారెక్టర్, అసలు చాలా చాలా చాలా కూల్గా కామ్గా ఉంటుంది. అండ్ హెల్ప్ గురించి అంటే సాయం గురించి తను చెప్పే డైలాగ్ ఉంటుందన్నమాట, అది ఇట్ డిఫైన్స్ హిస్ క్యారెక్టర్. అసలు కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా, ఫిదా అవ్వని వాళ్ళు లేరనమాట. ఆ స్టైల్ చాలామంది ట్రై చేశారు కానీ ఆయనకి సెట్ అయినట్టు ఇంకెవరికి నా అవ్వలేదు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ తొలి ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం విందామా?

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 11:33:57 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. యాటిట్యూడ్ అండ్ మేనరిజమ్స్. నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్. ఖుషీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, నేను నీతో ఫైట్ చెయ్యా అంటారు. అండ్ రోడ్ మీద హీరోయిన్ని టీజ్ చేసినప్పుడు ఇంకొక ఫైట్. ఫ్యాన్స్ పల్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి కావాల్సింది ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆయన సినిమాల్లో కూడా ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ కంట్రీ అండ్ పీపుల్, సోషల్ పొలిటికల్ రిలీజియస్ ఇష్యూస్, అలాగే చైల్డ్ లేబర్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా తన మూవీస్లో ఎక్కడో ఒక చోట మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. కనీసం సాంగ్స్లో అయినా సరే కనిపిస్తాయి అనమాట. ఆయన ఫైట్స్లో ఈజ్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది, కొట్టడంలో కూడా క్రియేటివిటీ ఉంటుందన్నమాట. సో రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన ఫైట్స్. బద్రీలో రెస్టారెంట్ ఫైట్ కానీ, ఖుషీలో రోడ్ మీద ఫైట్ కానీ, జానీలో స్టిక్ ఫైట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అనమాట. సాంగ్ కొరియోగ్రాఫర్, సింగర్, స్టంట్ కోఆర్డినేటర్, స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్. జానీ, ఖుషీ, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, ఇంకా చాలా మూవీస్లో అజ్ఞాతవాసి ఇలాంటి సినిమాల్లో పాటలు కూడా పాడారనమాట. అండ్ నేటి యూత్కి ఐకాన్గా నిలుస్తూ వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్నారు కళ్యాణ్. మాట్లాడుకుందాం ఇంకా బిఫోర్ దట్, తీన్ మార్ మూవీ నుంచి శ్రీరామ్ చంద్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది రెహమాన్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

కుమార్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, 11 hours 41 minutes 9 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సుస్వాగతంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తొలి ప్రేమ సూపర్ హిట్. ఆయన సినిమాల్లో బద్రి ఖుషి ప్రత్యేకంగా నిలుస్తాయి. ఖుషిలో ఆయన స్మైల్ కి ప్రతి ఒక్కరూ ఫిదా. 10 ఏళ్ల పాటు సరైన హిట్ లేకపోయినా ఆయన ఫ్యాన్స్కి ఏమాత్రం దూరం అవ్వలేదు. గుండెల్లో పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఆయన స్టార్డమ్కి ఎలాంటి మైనస్ లేదు. గబ్బర్ సింగ్ మూవీ విషయానికి వస్తే అటు క్లాస్ ఇటు మాస్ని ఊపేసింది. మెగాస్టార్ తమ్ముడిగా వచ్చిన సొంత కష్టం మీద ఆయన అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయనకి ఉండే యునీక్ ఫీచర్ సంథింగ్ స్పెషల్. ఆయన న్యాచురల్ యాటిట్యూడ్కి ప్రతి ఒక్కరూ సరెండర్ అయిపోవాల్సిందే, అయిపోయారంతే. సో 90s కిడ్స్కి తెలుసు ఆయన ట్రెండ్ సెట్ చేస్తారని. కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనకుండే ఎనర్జీ లెవెల్స్, దేవుడు ఆయనకిచ్చిన వరం. సెలబ్రిటీస్ కూడా ఆయన ఫ్యాన్స్ లిస్ట్లో చాలామందే ఉన్నారు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లో. బిఫోర్ దట్ సుస్వాగతం చిత్రానికి మనోజ్, జయచంద్రన్, మణికిరణ్ పాడినటువంటి సామవేదం, షణ్ముఖ శర్మ మ్యూజ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సుస్వాగతం నుంచి ఈ పాట మీకోసం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.

తమ్ముడు ఈ మూవీ నుంచి రమణ గోగుల పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 11:53 లో ఉంది వీబీ క్లాక్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్తో మాత్రమే కాకుండా వ్యక్తిత్వంతో ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ కళ్యాణ్ గారు. ఒక యాక్టర్గా కొన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా ఆయన సూపర్ స్టార్గానే ఉంటారు. పర్సనల్ లైఫ్ మీద ఎన్నో క్రిటిసిజమ్స్ వచ్చినా కూడా కోట్ల మంది అభిమానులకి ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్గానే ఉంటారు. ఆయన ఫ్యాన్స్ ఆయన సక్సెస్ని సెలబ్రేట్ చేస్తారు, ఆయన ఫెయిల్యూర్లో కూడా ఆయనతోనే ఉంటారు. కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే సింప్లిసిటీ, వాల్యూస్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవే గుర్తొస్తాయి. పొలిటికల్గా మొదటి ప్రయత్నంతోనే అంతగా సక్సెస్ సాధించకపోయినా కూడా గొప్ప గొప్ప నేషనల్ లీడర్స్ రెస్పెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మరి కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే ఆయన సినిమాలు చూస్తే సరిపోదు, ఆయన వ్యక్తిత్వాన్ని అబ్జర్వ్ చేయాలి. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే సమాజం మీద శ్రద్ధతో, దేశం మీద భక్తితో, ప్రజలకి ఏదైనా చేయాలనే అంకిత భావంతో శ్రమిస్తున్న నిజమైన హీరో కళ్యాణ్ గారు. రీల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోనే. మరి ఇవ్వండి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం ఓజీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: भारती एफएम 101.3।
1: राम నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕನಪಡ್ತಿರಾಣಿ. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో క్లోరోఫిన్ మాత్రలు వికటించి బాలిక మృతి చెందడంతో పాటు పలువురు అనారోగ్యం పాలైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. గొల్లగుప్ప గ్రామంలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివృద్ది సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుమల స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్ట్రంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణలు, చమురు ధరలు పెరగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైవ్ ఇజే రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 8 minutes 36 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. మన భారతదేశంలో చాలా నదులు ఉన్నాయి కదా, వాటి పేర్లు కూడా స్త్రీలవే, ఫీమేల్ రివర్స్ అనమాట. కానీ ఒక నది మాత్రం మగ పేరుతో ఉంటుంది, అదేంటి, దాని విశేషాలు ఏంటి తెలుసుకుందాం ఈనాటి. మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం గంగోత్రి చిత్రం నుంచి ఎంఎం కీరవాణి గంగా కల్పన పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

Yes, we do not rubi with Bharti FM 101.3 with me, Jyoti, 12 hours 15 minutes 56 seconds low on the VB clock and meeku telsa program lo unnam. గోదావరి, గంగ, యమున, నర్మద, తపతి ఇలా ఎన్నో నదులు ఉన్నాయి కదా. ఈ నదుల పేర్లన్నీ కూడా స్త్రీల పేర్లుగానే ఉన్నాయి. అయితే భారతదేశంలో, మన భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర నది. పేరు చూస్తేనే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుడి కుమారుడు అని అర్థం అవునా. అందుకే బ్రహ్మపుత్రను మన భారతదేశంలోని ఒకే ఒక మగ నదిగా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ యునీక్ ఇన్ ఇట్స్ నేమ్, దాని పేర్లోనే మాత్రం కాదండి, బట్ ఆల్సో ఇన్ ఇట్స్ ఫ్లో అండ్ నేచర్, తన ప్రవాహం అలాగే స్వభావం విషయంలో కూడా ప్రత్యేకత ఉంటుందన్నమాట. టిబెట్లో పుట్టిన ఈ నది భారత్లోకి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ప్రవేశిస్తుంది. అక్కడ దీన్ని సియాంగ్ అని పిలుస్తారు. అస్సాంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా మారుతుంది. ఫైనల్లీ బంగ్లాదేశ్లోకి వెళ్ళి గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర ప్రవాహం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

12:22 మినిట్స్ లో ఉంది. వీబీ క్లాక్ అయితే వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మన యాక్చువల్ గా పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమారుడిగా ఈ నదిని భావిస్తారనమాట. అందుకే ఈ నదికి బ్రహ్మపుత్ర అనే పేరు వచ్చింది. మరి సంస్కృతంలో పుత్ర అంటే కుమారుడు కదా, మరి బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి కథలు భారతీయ పురాణాల్లో కూడా కనిపిస్తాయి. ఇతర నదులతో అంటే వేరే నదులతో మనం కంపేర్ చేస్తే కనుక బ్రహ్మపుత్ర పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్రహ్మపుత్ర నదిని మన భారత్లో మాత్రమే కాకుండా టిబెట్, చైనా, బంగ్లాదేశ్లో కూడా వేరువేరు పేర్లతో పిలుస్తారనమాట. టిబెట్లో అయితే యార్లుంగ్ సాంగ్పో అని, భారత్లోకి వచ్చిన తర్వాత సియాంగ్ అని వాటి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అసోంలోకి వచ్చిన తర్వాతే ఇది బ్రహ్మపుత్రగా ప్రసిద్ధి చెందిందనమాట. కేవలం పేర్లో మాత్రమే కాదండి, సో హెవీ ఫ్లో ఉంటుంది, లాంగ్ జర్నీ అనమాట. అండ్ వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా కూడా ఇది ప్రపంచంలోని ముఖ్యమైన నదుల్లో ఒకటిగా నిలిచిందనమాట. అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం బోల్డన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, బాహుబలి చిత్రం.

0: विविध भारती FM 101.3
1: స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాలు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7 నుండి 8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7 నుండి 8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఇటీవలి ఆర్థిక పనితీరు ఎంతో బలంగా ఉందన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యాష్విల్లేలో జరిగిన G20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. తాజా వృద్ధి గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అజయ్ బంగా తెలిపారు. నిరంతర పెట్టుబడులతో పాటు సేవారంగం, ఎగుమతుల్లో వృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జీలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు, డిజిటలైజేషన్ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
1: What we're doing really is that you need 3 pillars to work for job creation. The first one is infrastructure. India is doing a great deal of work on that front. The second is human infrastructure. Skilling and education ecosystem in India needs to be tuned even closer to where the jobs are going to come from in the future and what the private sector would want to do with you.
0: అమెరికాలోని యాష్విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎకానమీ వాల్డెస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ ఈయు ఆర్థిక విదేశీ భాగస్వామ్యంతో పాటు భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. అలాగే సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, ముడి సరుకులు, సాంకేతికత, ఫిట్టెక్, ఏఐ, స్టార్టప్ల విభాగాల్లో సహకారాన్ని పెంపొందించు

పోవడం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి కుయున్ చేయోల్తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్ దక్షిణ కొరియాకు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై చర్చించారు. దీనివల్ల రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు సులభతరమై ఆర్థిక ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాయ్పూర్లో పర్యటించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మూడవ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సంస్థ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలుస్తుంది. ముఖ్య అతిథులు ప్రముఖుల సమక్షంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, డాక్టోరల్, అనుబంధ హెల్త్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార సంయుక్త కార్యాచరణ బృందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలను సమీక్షించడానికి సమావేశమైంది. నిన్న వర్చువల్ విధానంలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారస్తులకు వీసా సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ, వ్యవసాయ, వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల సడలింపులు, కార్గో అనుసంధానత, రేవులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశాల్లో రెండు దేశాలకు చెందిన వాణిజ్య, పరిశ్రమలు, కస్టమ్స్, నియంత్రణ అధికారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల్లో మృతులను గుర్తించడంలో సహాయపడేందుకు 19 మంది సభ్యులతో కూడిన భారత ఫోరెన్సిక్ బృందం స్థానిక నిపుణులతో కలిసి డిఎన్ఏ శాంపిల్స్ విశ్లేషణను ప్రారంభించింది. ఖట్మండు వ్యాలీలోని కుమల్టార్ ప్రాంతంలో ఉన్న నేపాల్ పోలీస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి, మృతులు, గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి భారత నిపుణులు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న సహాయ రక్షణ చర్యలకు భారతదేశం తన వంతు మద్దతు అందిస్తోంది. రక్షణ సహాయ సామగ్రితో కూడిన 5వ భారత విమానం ఈరోజు నేపాల్కు బయలుదేరింది. ఈ విమానంలో 11 మంది సభ్యుల రక్షణ బృందంతో పాటు 5.5 టన్నుల అత్యవసర ఔషధాలను పంపిస్తున్నట్టు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చైనాలోని షెంజెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చీ యూ జెన్పై విజయం సాధించారు. మరొక పురుషుల సింగిల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన లక్ష్యా సెన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆయన కెనడా ఆటగాడు విక్టర్ లై చేతిలో 14-21, 7-21 తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా భారత్కు చెందిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జంట మిశ్రమ డబుల్స్ విభాగంలో థాయిలాండ్కు చెందిన టోన్నాకోర్న్ టోన్నీచా జంటను 21-8, 21-9 తేడాతో ఓడించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది.

0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు ఉక్రెయిన్, పోలాండ్లలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి సికోర్సిల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7 నుండి 8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సీతారామం ఈ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి, సింధూరి విశాల్ పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 12 hours 45 minutes లో ఉంది వీబీ క్లాక్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: మన భారతదేశంలో ఉన్నటువంటి నదుల గురించి మనం మాట్లాడుకుని, అంటే మగ నది ఒకటి ఉంది, బ్రహ్మపుత్ర అది అని చెప్పాను కదా, దాని ఫ్లోలో గానీ పేరులో గానీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ నది గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. సో మరి బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతదేశంలో చాలా ముఖ్యమైందన్నమాట. మరీ ముఖ్యంగా అస్సాం ప్రజల జీవితం ఈ నదితోనే ముడిపడి ఉంది. అగ్రికల్చర్ కానీ, ఫిషింగ్, ట్రాన్స్పోర్టేషన్, డ్రింకింగ్ వాటర్, ఇలా ఎన్నో అవసరాలకు ఈ నది ఉపయోగపడుతుంది. అయితే వర్షాకాలంలో బ్రహ్మపుత్ర ఉప్పొంగితే అస్సాంలో పెద్ద ఎత్తున వరదలు కూడా వస్తూ ఉంటాయి. నదిలోని నీటి ప్రవాహం చాలా స్ట్రాంగ్గా ఉండటంతో దాని స్వభావం కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సో అందుకే అనమాట బ్రహ్మపుత్రను మగనది అని పిలవడం వెనకాల ఉన్నటువంటి కారణం ఈ పేరు మాత్రమే కాదు, దాని బలమైన ప్రవాహాన్ని కూడా కారణంగా చెప్తారు. అయితే మన భారతదేశంలో అన్ని నదులు ఆడనదులే అని చెప్పడం సైంటిఫిక్ క్లాసిఫికేషన్ అయితే కాదు. ప్రధానంగా మన భాష, పురాణాలు, సంప్రదాయాల్లో ఏర్పడిన పేర్ల ఆధారంగా చెప్పిన విషయం అది మ్యాటర్. సో మరి ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం గోదావరి చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమృతమే అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕನಪಡ್ತಿರಾಣಿ. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు వెల్లడించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మతో కలిసి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. రాష్టంలో అసంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వేలో ఇప్పటి వరకు అధిక రక్తపోటు, మధుమేహం కేసులు గుర్తించామని వెల్లడించారు. చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు. విజయవాడలో అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి ఈ మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వి F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మరణం మృదంగం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బి సుశీల ఆలపించిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వేటూరి సుందరరామ్ మూర్తి గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 1 hour 8 minutes 50 seconds లో ఉంది వీబి క్లాక్. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి నవడేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తల మధ్య బంధం చాలా తేలిగ్గా వీక్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, ఆ చిన్న చిన్న మనస్పర్ధలు జీవితాన్ని కోల్పోయేంత వరకు తీసుకెళ్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే మనుషుల రిలేషన్స్లో నాకు తెలిసైతే వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్, ఎదుటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినడం అనేది చాలా చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందన్నమాట. ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం ధీరాలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నౌ మీకోసం పంజాబ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిచరణ్ శ్వేత పండిట్ పాడినటువంటి చంద్రబోస్ గీతం. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. వార్తల వివరాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 9 నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ మరి ఈవేళ ఆ యొక్క గోదావరి వరద జలాలు ఈవేళ ఉత్తరాంధ్రను తాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సోపరిన సమయంలో భూగర్భ జలాలు అడుగుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గుప్పెడు మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గోదావరి వరద జలాలు ఈ రోజు ఉత్తరాంధ్రకు తాగుతున్నాయి. ఈ 2-3 నెలల్లోనే 900 టీమ్సీల గోదావరి వరద నీరు సముద్రంలో కలిసిపోయింది.
0: అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం ఉత్తరాంధ్ర రైతుల అభివృద్ధికి ఆరంభమని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్ధికి 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ తీర ప్రాంత అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి సిఆర్ఐఎఫ్ పథకం కింద గత ఏడాది 100 కోట్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15.53 కిలోమీటర్ల మేర భీమవరం దొంగపిండి గోట్లపాడు రేవు బర్రెవానిపేట మధ్య 4 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా ఎట్టపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయిన బాధితులను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మరోవైపు గొల్లగుప్పలో అస్వస్థతకు గురై భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరిస్తూ
2: ప్రెసెంట్ 53 మంది ఉన్నారు. 53 మెంబర్స్ ఆర్ కంప్లీట్లీ స్టేబుల్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం టు ఎనీబడి. అలాగే విలేజ్ లో కూడా ఇంకా ఒక 17 మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక స్పెషల్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు ఎవరైతే పాప చనిపోయారో, జమున అనే పాప, దానికి మెడికల్ గా కూడా కారణం ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. వారి యొక్క ఫ్యామిలీలో జెనెటికల్లీ ఒక కార్డియక్ అరిథిమియా, అంటే జెనెటికల్లీ ఒక కొంజనైటల్ హార్ట్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లుగా డాక్టర్స్ ప్రిలిమినరీగా అసెస్ చేశారు. ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది క్లినికల్లీ కూడా.
0: రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న NCD 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. NCD 4.0 సర్వేలో ఇప్పటివరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా అనుమానితులుగా గుర్తించిన వారిలో తదుపరి పరీక్షల ద్వారా 2026 నోటి, 3571 రొమ్ము, 2076 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యాయని, వీరికి సకాలంలో

0: చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్సీడీ సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకోని వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కర్నూలును పరిశుభ్రమైన పచ్చదనం కలిగిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాత చెత్త సేకరణ వాహనాల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వీటితో పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త సేకరణ, తరలింపు మరింత వేగంగా సమర్థవంతంగా జరుగుతుందని మంత్రి పేర్కొంటూ,
1: ఒక ఇన్స్పిరేషన్ తరం ఉండాలా, ఒక మోడల్ తరం ఉండాలా అనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఏర్పాటు చేసి మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కి 91 శాంక్షన్ అయితే ఈ రోజు దాదాపు 30+ వెహికల్స్ ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉందంటే స్పీడ్ గా డిస్పోజల్ గానీ ఇక్కడ నుంచి తీసుకోపోయేది కానీ ఇవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా ఎక్కడ కూడా అంటే స్టోరేజ్ అయ్యి అక్కడ ఉండేది ఆ రకంగా లేకుండా ఎప్పటికప్పుడు చెత్త క్లియర్ అయ్యి దాంతో పవర్ కూడా వస్తుంది.
0: చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్టు వెల్లడించారు. అలాగే వివిధ శాఖలు గురుకులాలకు సరఫరా చేసిన చేనేత వస్త్రాలకు సంబంధించి 1.03 కోట్ల బకాయిలను 20 సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన బకాయిలను కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. చేనేత సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు చేనేతలకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశించనున్నట్టు తెలిపారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు చెప్పారు. భూ పరిశీలన కోసం జియో ప్లాట్ఫామ్పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం EOS-05 అని వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ ఉపగ్రహం మరింత స్పష్టమైన చిత్రాలకు అందించనుందని తెలిపారు. విజయవాడలో 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మచాన్ చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్2వ తేదీన మొదటిసారి కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అపార సంపదల్లో కొబ్బరి ఒకటి. పూజ, ఆహారం, ఇంధనం, ఔషధం, సౌందర్య సాధనాలు, నిర్మాణ వస్తువులు, ఇలా అనేక విధాలుగా ఉపయోగపడే కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా పిలుస్తారు. కొబ్బరిని ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో భారతదేశం కూడా ఉండడం విశేషం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదేశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగొప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: विद भारती FM 101.3।
1: वीण वेणु वैन सरिगम विन्नावा।
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
6: SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
7: ఎస్ వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి. 1:31:52 లో ఉంది VB క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా వినడం అనేది స్కిల్. మాట్లాడేది వినడం వల్ల బాగా వినేవాళ్ళు అన్న క్రెడిట్ అయితే పొందుతారు. మరి వాళ్ళ లైఫ్లో క్వాలిటీని, మనుషుల మధ్య రిలేషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కూడా ఇలా వినడం వల్ల. మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది వినకపోతే ఎప్పటికీ ఇతరుల అంచనాల్లోకి రాలేరు. కాబట్టి చెప్పేది, మాట్లాడేది వినడం వల్ల పొందే బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 పై ధీరా విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు ఇచ్చిన నుంచి భీమ్స్ మధుప్రియతో కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

సూపర్ హిట్ సాంగ్ కదా మన మెగాస్టార్ గారిది యురేఖ. సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hr 36 minutes 41 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. సో మరి విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలను మధ్యలో బ్రేక్ వేయకుండా, అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు అడ్డు చెప్పకుండా వినాలి. సో మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఎప్పుడైతే వినడం మొదలు పెట్టారో అప్పుడు వాళ్ళకి మీ మీద ప్రేమ పెరుగుతుంది. వాదించుకోవడం అయినా కూడా, అంటే ఫైట్ జరుగుతున్నప్పుడు కూడా అనమాట, ఇద్దరు కనుక ఒక విషయంలో డిస్కస్ చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ వాదించుకుంటూ ఉన్నా కూడా సరే, వినడం అనేది మీరు స్టార్ట్ చేశారు అంటే మాత్రం ఆ గొడవ అనేది కాస్తైనా తగ్గుతుంది. అలాగే వినడం వల్ల ఆ గొడవను కొనసాగించకుండా అక్కడ మనం బ్రేక్ వేసేయచ్చు అనమాట. ఏమంటారు? ఖచ్చితంగా అవుననే అంటారులేండి. మాట్లాడుకుందాం, బోల్డన్ని విషయాలు ఇంకా ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డేవిడ్ సైమన్ అనిత పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

1:42 1:13 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనము ఉన్నాం ధీరాలో. అయితే మహిళలు కొన్ని విషయాల్లో తెలివైన వాళ్ళు కావచ్చు, మగవాళ్ళు ఇంకొన్ని మంచి క్వాలిటీస్ ని కలిగి ఉండొచ్చు. అయితే ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం వల్ల చెప్పే ప్రతి విషయాన్ని అంగీకరించినట్లు కాదు. మీకు నచ్చిన విషయాల్లో ఫాలో అయిపోండి, నచ్చనివి అట్లీస్ట్ విని వదిలేయచ్చు కదా. ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం వల్ల హెల్దీ కాన్వర్జేషన్స్ అనే ఉంటాయన్నమాట. సో మీ మధ్య మంచి వాతావరణాన్ని అయితే అది క్రియేట్ చేస్తుంది. అదే మీరు వినకపోతే ఎదుటివారికి ఓపిక నశించి కోపం వస్తుంది, ఇంకా మీపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పనా, భార్యలు చెప్పే విషయాల్ని ఓపిగ్గా వినే మగవాళ్ళు మంచి భర్తలు అనిపించుకున్నారని, అలాగే భర్త చెప్పే విషయాల్ని ఓర్పుగా వినే ఆడవాళ్ళు మంచి భార్యలు అనిపించుకున్నారని చాలా స్టడీస్ చెప్తున్నాయి. వినడం అనేది ప్రేమ. అవునండి, మీకు వింతగా అనిపించినా కూడా నిజంగా వినడం అనేది ప్రేమే. అలా వినటం వల్ల మీరు మీ వారిని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, చాలా కేర్ తీసుకుంటున్నారు అనే విషయం వాళ్ళకి కన్వే అవుతుందన్నమాట. మాట్లాడుకుందాం మరికొన్ని విషయాలు. బిఫోర్ దట్ మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తోంది భీమ్స్ మ్యూజిక్ లో. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే. ఎంజాయ్ లిజనింగ్.

భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

నువ్వు నేను ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, సందీప్ ఉషా పాడినటువంటి కులశేఖర్ గీతం. ఇది 1 hour 52 minutes 33 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే, మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వరన్నమాట. చెప్తుంటేనే నీకు తెలియదులే అని బ్రేక్ వేసేస్తారు. వినడానికి కూడా ఇష్టపడరు. అసలు మీ భర్త ఏం చెప్తున్నారో ముందు వినండి, విని తర్వాత నిర్ణయం ఎలాంటిదో చెబితే బాగుంటుంది. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. మనం కూడా వింటూనే పెరిగి పెద్దవాళ్ళు అవుతాం. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇలా లైఫ్లో చాలామంది చెప్పే మాటలు వింటూ వాళ్ళ ద్వారా కొద్ది గొప్ప నేర్చుకుని ఉంటాం. అలాగే మీ లైఫ్ పార్ట్నర్కి అంటే మీ జీవిత భాగస్వామి తనకి కూడా మీకంటే కొన్ని విషయాల్లో ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు కదా. ఏదేమైనా ఒకరు చెప్పేది ఒకరు విని కాస్తంత ఓపిక, ఇంకొంచెం సహనం, మరికొంచెం ప్రేమ, ఇవన్నీ ఉంటే లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఏమంటారు, ట్రై చేయండి. ఇది ఈనాటి ధీరా. మరి ఫైనల్ గా ధీరాలో మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ గారితో కలిసి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ 2 గంటలకి న్యూస్ ఉంటాయి. ఆ తర్వాత మనం సందడి చేద్దాం సందడి సందడిలో. వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. స్టూడియోలో సమయం 2 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: Sunday Sunday, only on Vivid Bharati FM 101.3.

यस विंटनर विविध भारती एफ एम 101.3 वक्त में ज्योति 2 hours 39 minutes 40 seconds लो वी बी क्लॉक एंड संद्री संद्री प्रोग्राम లోకి అయితే వచ్చేసాం మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి కదా సో గోకులంలో సీతా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు మరి సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారు కదా మెసేజెస్ కూడా ఉన్నాయి చూసేద్దాం

మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? ఎస్, మనం సినిమా కబుర్లో ఈరోజు కళ్యాణ్ బాబు గురించి మాట్లాడుకున్నాం కదా. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం, దానికి సంబంధించిన ఆన్సర్ పంపించేశారనమాట. సో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు, హలో. ఆ సాంగ్ వినగానే నువ్వే గుర్తొచ్చావు. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే పెడెం రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. అండ్ ఆ తర్వాతి మెసేజ్ జి వెంకట సుబ్బయ్య సుండుపల్లి మండలం అంట ఇడిగపాలి, అక్కడ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. మీ పేరు మెసేజ్ పక్కనే మీ పేరు పెట్టండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దీప్తి పెనుమాల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా. నెక్స్ట్ సూపర్ ఉంది ప్రోగ్రామ్ అంటూ గడ్డ మంకయ్య బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ జ్యోతి, యా అయిపోయిందండి లంచ్ అయిపోయింది. అండ్ మీకు తెలుసా బ్రహ్మపుత్ర నది గురించి చక్కటి సమాచారం తెలుసుకున్నాం, సందడి సందడికి స్వాగతం అది సంగతి అంటూ రఘుభాయ్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ రాధా మున్నా ఏలూరు నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు ఎలా ఉన్నారు, ధీరాలో చాలా మంచి విషయాలు చెప్పారు అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చాలా బాగున్నాను. అండ్ ఆ తర్వాతి మెసేజ్ నెల్లూరు ఉదయగిరి నుండి, ఓకే అనుష డానియల్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలతో పవన్ కళ్యాణ్ సినిమా విశేషాలతో సినిమా కబుర్లు షో అద్దిరిపోయింది మేడం, ఇక సందరి సందరి కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోతుందని ఆశిస్తున్నాం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ స్టార్ స్టార్ మెగాస్టార్ అని

మొదలుపెట్టారు. వాన పాడట్లేదు, వాన పాట వేయండి. అండ్ డెఫినెట్గా ఒక సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. అండ్ సందేశ్ అందరికీ స్వాగతం అంటూ అబ్దుల్ మనాన్ రామళ్ళకోట దుబాయ్ బాషా మిన్నత్ బేగం మోబీన్ బేగం సారా సైమా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ్ నుండి, మూసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల్ నుండి జయన్న. నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ జ్యోతి గారితో అంతా బ్రహ్మయ్యానా, అంత ఈజీ కాదా. ఓకే, కర్నూలు నుండి మెసేజ్ చేశారా. ఓకే, అండ్ అక్కడ ఈ ఫోటో ఎందుకు వచ్చింది? ఎనీవే, నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా? యా, ప్రశ్న కోసం ఇచ్చేస్తాను. కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు ఫ్యామిలీ మెంబర్స్, కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తీక వెనలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ, అండ్ వనపర్తి జిల్లా నుండి ఆత్మకూర్ గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లఖీ మీరాబాయ్ మోతిబాయ్. అండ్ ఆ తర్వాత జ్యోతి గారు మీరు ప్రోగ్రామ్కి వచ్చారంటే మేము షుగర్ బీపీ లో బీపీ అన్నీ చెకప్ చేసుకొని రెడీగా ఉండాల్సిందేట. ఎందుకుట? శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారనమాట. ఆయన అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండండి, మంచిదే కదా హెల్త్ చెకప్ అనేది. నా గురించి కాకపోయినా మీరు ఖచ్చితంగా చేయించుకుంటూనే ఉండాలి. ఎనీవే, ఎందుకు మనం సందడి సందడి ప్రోగ్రామ్లో ఉన్నాం కదా, సో ఫస్ట్ క్వశ్చన్ కోసం అందరూ బాగా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో మీకోసం క్వశ్చన్ అయితే సిద్ధంగా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒకటే, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. అసలు ఇది చెప్పగానే మాకు ఇంకా అసలు ఆలోచించాలా, బుర్రలో ఆన్సర్ అలా వచ్చేస్తుందంటారా? పంపించేసేయండి. మూవీ ఏంటనేది, వాడు నా ఫ్యాన్ నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒకటే అని చెప్తారనమాట. ఎవరా హీరో? గెస్ చేయండి. 8662484814 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జల్సా మూవీ నుంచి. టిపు గోపికా పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. 2 hours 54 minutes 48 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందేశ్ అందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: సో మరి సందడే సందడిలో క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారో చూద్దాం. వాడు నా ఫ్యాన్, నేను చెప్పినా ఒకటే, నా ఫ్యాన్ చెప్పినా ఒక్కటే అన్నారు కదా. ఎవరు అంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే పెడనే జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. సూపర్. ఓ, అక్కడ ఫ్యాన్ ఎవరో కూడా చెప్పేశారా, నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, జ్యోతి చిత్రంలో సిరిమల్లె పువ్వుల నవ్వు పాట ప్లే చేయాలట, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అంటే సాంగ్ రిక్వెస్ట్ లేదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ మూవీ పేరు కూడా అడిగాను కదా నేను. సో మూవీ పేరు ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. అండ్ కనకారావు గారు మూవీ పేరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి గారు, మీ రాకతో మాకు చాలా ఆనందంగా ఉందిట. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, మీ మెసేజ్తో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ దొంతి అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నాథ్, చాణిక్య, శంకర్ కుమారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి అండి, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి మస్తాన్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు.

0: అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి, రైట్ ఆన్సర్. అండ్ 2012 బ్లాక్ బస్టర్ మూవీ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఈరోజు మన ఎస్ బర్త్డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలియజేస్తున్నాడు. పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విజయ పరమేష్ గుంతకల్ నుండి ఇంకెవరండి మన పవర్ స్టార్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు మూవీతో. అండ్ ఉదయగూర్ నుండి అనూష డానియల్, యా అత్తారింటికి దారేది కాదు కదా, సిద్ధు సిద్ధార్థ రాయ్ కాదు. ఎస్ నెక్స్ట్ మీరు కొత్తగా వచ్చారండి, ఉదయగిరి నుండి అనూష మనకి కొత్త శ్రోత అనమాట, సో డెఫినెట్గా. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ హై మెలడీ జో మ్యామ్ అంట కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు జేర్బోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ తరాలపల్లి జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అనంతపురం నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అక్తర్ వలీ బాషా ఇమామ్ బి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, బాలయ్య బాబు కాదు కదా, ఓకే. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. దేవనూరు మజిరా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య కర్నూలు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరివారిపాలెం నుండి శివదాసురెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు ప్రోగ్రామ్ సూపర్గా ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. బట్ బిఫోర్ దట్ మనకి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో 62.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీడీ 4.0 సర్వేలో ఇప్పటివరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకునే వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్ధి పనులకు 43 కోట్ల రూపాయలతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థత గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 13,278 గ్రామ పంచాయతీల పరిధిలోని 133,128 వార్డులకు మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేష్ట ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వీరనారాయణ్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈయన 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించనున్నట్టు తెలిపారు. విజయవాడలో 8వ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ శివనాథ్తో కలిసి పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాల్ ఏర్పాటుపై చర్చించారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 September 2 మొదటిసారిగా కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సూపర్ హిట్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఆ పిక్చరైజేషన్ అయితే కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ అలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్ని ఇయర్స్ అయినా కూడా వండర్ఫుల్ సాంగ్ అది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం రావోయి చందమామ. ఈ చిత్రం నుంచి విన్నారు. 3 hours 9 minutes లో ఉంది వెబీ క్లాక్. మరి ఫస్ట్ క్వశ్చన్ కి అయితే చాలా మంది మెసేజెస్ చేశారు అండ్ మనం హాఫ్ చూసాం. ఇంకా నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 27 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. నెక్స్ట్ మెసేజ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పడిన జోగానందరావు కాలనీ అప్పుల రాజు గారు, తమ్ముడు పుట్టినరోజున అన్నయ్య వానపాటికి డాన్స్ చేస్తూ వర్షంలో బాగా తడిచిపోయావు అంటున్నారు. సూపర్ అసలు ఎనీవే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట మహబూబా నగర్ డిస్ట్రిక్ట్ నుండి నరేష్, రైట్ ఆన్సర్. అవనిజ ఫ్రమ్ విజయవాడ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పొలెబెల్లి శ్రీనివాస సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ ఎవరు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ యా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు జ్యోతి అండి, విజయవాడ నుండి విజయలక్ష్మి అయితే వినలేదు అంటూ మెసేజ్ చేశారు. అదేంటో మరి, విజయవాడ నుంచి విజయలక్ష్మి అయితే వినలేదు, వాట్ ఈస్ దట్? ఓకే, నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మెసేజ్ చేశారు, ఇంతకీ ఆన్సర్ ఏంటి మూవీ పేరు? నువ్వు నేను ఉదయ్ కిరణ్. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా? మీరు ఎప్పుడు మెసేజ్ చేశారు ఇవన్నీ? నువ్వు నేను ఆ సాంగ్ ఎప్పుడో నేను ప్లే చేశాను. ఉదయ్ కిరణ్ సునీల్ మధ్య డైలాగ్ కాదు, అత్తారింటికి దారేది కాదు. అసలు ఈ డైలాగ్ తెలియకుండా ఎలా ఉన్నారండి బాబు? నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది, ఓకేనా? అండ్ మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, దేవరాజ్ గట్టు, సాల్మన్ రాజ్ అంట, వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ కాదు కదా. అండ్ చిరంజీవి పవన్ కళ్యాణ్, ఓకే ఆ పాట వచ్చిందా? కృష్ణ శోభన్ బాబు గారి పాటలు కూడా ప్లే చేయాలా? డెఫినెట్గా. మాధవి ఆంజనేయులు భూదాన్ పోజంపల్లి నుండి మెసేజ్ చేశారు. నైట్ అన్నీ కూడా అంటే ఒక్కొక్క ఇయర్ పీరియడ్ ఉంటుంది కదండి, మీకు 8:30 నుంచి నైట్ 11 o'clock వరకు కూడా ఇవే సాంగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా వినండి ట్యూన్ చేసి మర్చిపోకుండా, ఓకేనా మాధవి ఆంజనేయులు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుండి, నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. ఆ తర్వాత క్వశ్చన్ వినలేదుట, రాజశేఖర్ బీవీ నగర్ నుండి. నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి, ఓకేనా? కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సిస్టర్, దిస్ ఈజ్ విజయ జ్యోతి అంటూ మెసేజ్ చేశారు, బాలాజీ నగర్ కర్నూలు నుండి. హాయ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డానియల్, మీరు చెప్పిన అంటూ రైట్ ఆన్సర్ని పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు, మీరు మాట్లాడితే కలర్స్ కలర్స్ అలా గుర్తొస్తారా ఏమిటో. ఓకే జి వెంకట సుబ్బయ్య ఈడిగపాలి, అంటే నేను మాట్లాడితే నేనే గుర్తు రావాలండి, వేరే వాళ్ళు కాదు. నగరపమ్మ గుడి దగ్గర అంట బాలయ్య మెసేజ్ చేశారు. అండ్ చిన్నమ్మాయి అక్క వాళ్ళు, మీకోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము, ఓకే థ్యాంక్ యూ సో మచ్, వచ్చారు అదే సంతోషం అంటున్నారు. ఓకే హీరోని కరెక్ట్గానే గెస్ట్ చేశారు, బట్ మూవీ రాంగ్ అనమాట. ఓ చిన్నమ్మాయి వాళ్ళు అక్క వాళ్ళు లబ్బిపేటలో ఉండేవాళ్ళట, ఓకే. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ దీప్తి పెనుమూలి ఆన్సర్ పంపించట్లేదు మీరు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న కూడా మెసేజ్ చేశారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ గురుగుంట్ల నుండి మెసేజ్

చేశారు ముంతా పెద్దన్న అంట. ఇది ఇంకొక మెసేజ్ అండి. ఓకే, రామకృష్ణయ్య ఎనమడుగు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. ఏంటి, నెల్లూరు జిల్లా చేబ్రోలు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అంట. అదే మెసేజ్ మీరు రెండు సార్లు పంపించారు, మీకు ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. ఎందుకంటే ఆన్సర్ పంపించిన లిజనర్స్ అందరూ కూడా పాపం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆన్సర్ కోసం. మీరు వితౌట్ ఆన్సర్ ఓన్లీ జస్ట్ పేర్లు పంపించడం కరెక్ట్ కాదు కదా. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, చాలా రోజుల తర్వాత మాకు వర్షం పడుతుందండి, చాలా ఆనందంగా ఉంది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసాపేట, మెహబూబానగర్, నరేష్, మెర్సీ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ. సో ఎనీవే అండి, ఆన్సర్ అయితే మనం గబ్బర్ సింగ్ మూవీ నుంచి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి ఆయన సాంగ్స్ కొంచెం ప్లే చేయడం జరిగింది, అది సంగతి అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం, సెకండ్ క్వశ్చన్కి గెట్ రెడీ.

ఎస్ మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు బొగ్గు రాజధాని ఏది? మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, భారతదేశపు బొగ్గు రాజధాని తెలిస్తే 8662488114 ఈ నంబర్కి మీరు ఆన్సర్ని మీ పేరుని పంపించండి. ఆన్సర్ని మీ పేరుని మాత్రమే పంపించండి, ఇంకా తర్వాత జస్ట్ మీ పేరు పంపించి ఆన్సర్ పంపించకుండా ఉండేలాగా, అంటే ఆన్సర్ తెలియకపోతే మెసేజ్ చేయకండి, ఓకేనా? ఆన్సర్ తెలిస్తే మీ పేరు ఆన్సర్ని 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, ఓకేనా? వాట్సాప్లో పంపించేసేయండి. అండ్ మీకోసం గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే రెడీగా ఉంది, బట్ దానికంటే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ కూడా ఉంది. కార్తీక్ శ్వేత మోహన్ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం నేను ప్లే చేస్తాను ఆ షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

కూడా పంపించారండి. కర్నూలు డిస్టిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు గాయత్రి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. జార్ఖండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి. ఓకే, దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల కూడా రైట్ ఆన్సర్. అండ్ తర్వాతి మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ అంటూ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పేడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఈ నగరాన్ని బొగ్గు గనుల రాజధాని అంటారట. ఓకే, పాలెంపల్లి యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు, దేవగర్ గట్టు నుంచి సాల్మన్ రాజు గారు. ఓకే, అండ్ జార్ఖండ్ రాష్ట్రంలో అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి విజయవాడ నుండి మెసేజ్ చేశారు. సింగరేనా, కాదు కదా, రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్ ని పంపించారు. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సోను ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బీహార్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన, కొమరం, భీముట. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తానండి. అనంతపురం అక్తర్ వలీ బాషా ఇమామ్ బి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఆర్ అనిల్ కుమార్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చండికా వరలక్ష్మి వాసు, గంటలమ్మపాలెం, కృష్ణా డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు శేఖర్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేస్తున్నామంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి వేలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మస్తాన్ ఫ్యామిలీ పంపించారండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నెల్లూరు ఉదయగిరి నుండి అనూష, డానియల్ రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రాజు, బీవీ నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి అంటూ మెసేజ్ చేశారు. నేను ఒకటికి 10 సార్లు చెప్తున్నాను, మెసేజ్ పక్కనే మీ ఆన్సర్, అంటే మీరు పంపించిన ఆన్సర్ పక్కనే మీ పేరు కూడా పంపించండి అని. పైకి వెళ్ళి పాత మెసేజెస్లో చూడాల్సిన అవసరం ఉంటుంది కదా, సో మీ మెసేజ్ పక్కనే, ఆన్సర్ పక్కనే మీ పేరు కూడా పంపించండి. వెంకట సుబ్బయ్య నగరపమ్మ గుడి దగ్గర అంటూ మెసేజ్ చేశారు. ఢిల్లీ కాదు కదా, మీది మళ్ళీ బొగ్గు బిజినెస్ అంటున్నారు, బట్ అది కాదు, రాంగ్ ఆన్సర్. ఓకే, అండ్ ముసాపేట మహబూబానగర్ నుండి నరేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ రామల్లకోట దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు పంపించారు, తమిళనాడు కాదండి, శ్రీనివాస్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ దేవనాగపురి అంటూ, దేవనాగపురి అంటూ మెసేజ్ చేశారు, బట్ ఫ్రమ్ అన్నారు, మీ పేరు ఎక్కడ ఆన్సరు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సుభాషిణి ఎనమదూడు అంట, అక్కడ నుండి మెసేజ్ చేశారు. ఎస్ రవి, రేవతి, రాజశేఖర్ వేదయపాలెమ నెల్లూరు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. ఛత్తీస్గఢ్ అంటూ మహాలక్ష్మి విజయ రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ఫణి సత్యశ్రీ యూకే అట. ఓకే,
బట్ రైట్ ఆన్సర్ మీరు పంపించింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి మెసేజ్ చేశారు గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి వీళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి అనంతపురం జిల్లా, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సో అది మ్యాటర్ అనమాట. ఇంతకీ అడిగిన ప్రశ్న ఏంటో గుర్తుందా? ప్రశ్న కూడా ఒకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇన్ని మెసేజెస్ చూసిన తర్వాత ప్రశ్న కూడా మర్చిపోతారు మీరు. సో కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటి అని అడిగాను, భారతదేశపు బొక్కు రాజధాని అని. దానికి రైట్ ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ కూడా పంపించారు, ఎవరో కొంతమంది మిస్ అయ్యారనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ధన్బాద్ అండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ధన్బాద్, ఇది భారతదేశపు బొగ్గు రాజధాని అనమాట, కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.

0: మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఆ ప్రశ్న ఇచ్చే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత ఆ ప్రశ్న ఏంటనేది ఇచ్చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: సో మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్న. సీతయ్య ఎవరి మాట వినడు? ఎవరు? గెస్ చేయండి. సీతయ్య ఎవరి మాట వినడు? గెస్ చేయండి. గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి మీ పేరుని, ఆన్సర్ని. మీకోసం ఇప్పుడైతే నేను లాహిరి లాహిరి లాహిరిలో ఈ చిత్రం నుంచి కుమార్ సాను చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

यस विंटू नॉरो विविध भारतीय एफएम 101.3 विद मी ज्योति. 3 hours 34 minutes 34 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సీతయ్య ఎవరి మాట వినడు ఎవరు అని అడిగాను కదా. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్ రషీద్ బేగం సుమయ్య రైట్ ఆన్సర్ ని పంపించారు. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి. అండ్ అలాగే నెక్స్ట్ 2002లో వచ్చిన మూవీ ఓకే. మీ పేరు శేఖర్ వికారాబాద్ నుండి మెసేజ్ చేశారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోను కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎక్కువ సినిమాలు చూడను బట్ నేను అనుకోవడం అంటూ రైట్ ఆన్సర్ని అయితే పంపించేశారు అనమాట. ఉదయగిరి నుండి మెసేజ్ చేశారు అనూష డానియల్. ఓకే ఎనీవే మీరు పంపించింది అయితే రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ ఈరోజు ఆయన జయంతి సందర్భంగానే నేను ఈ ప్రశ్న అడిగాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన నుండి రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవనపురి నుండి దేవాంగపురినా ఓకే హరి మీ పేరు అండి రవి. ఓకే ఆన్సర్ పేరు కలిసిపోయింది. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయికృష్ణ అంటూ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు.

అండ్ ఆచర్లపాడు విలేజ్ వినయ్, శ్రీదేవి, ప్రవీణ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతపెద్దన వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఇందాకటి క్వశ్చన్కి. అండ్ పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్, అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్, ఐలవరం నుండి సిద్ధాంతి, గోలి ధర్మారావు, పద్మావతి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ కేవీ రవీంద్రారెడ్డి, సర్వేపల్లి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఈరోజు ఆయన యా జయంతి కూడా, అందుకే అనమాట. అండ్ రాజశేఖర్ గారు బీవీ నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్, కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, డ్రైవర్ బాబు మార్కాపురం జిల్లా నుండి దేవరాజు కట్టు సాల్మన్ రాజు గారు, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్, అండ్ క్లూ భలేగా ఇచ్చారుగా అంట, దేవసేన తిరుపతి నుండి, ఎస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ డాక్టర్ అవంతికారెడ్డి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి రైట్ ఆన్సర్, మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ, ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్, అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుండి దర్వారి సత్రం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ కుమారి, అజయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తులిమిల్లి రవి, సూరంపల్లి గ్రామం గన్నవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ మెసేజ్ చేశారు ఎక్కడ నుండి, యూకే, ఓకే రైట్ ఆన్సర్. అండ్ అస్సలు 100కి వెళ్ళిపోయినాయి మెసేజెస్, ఓన్లీ 60స్లో ఉండేదల్లా ఇప్పుడు 100 వచ్చేసినాయి. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అశ్విన్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు ఫ్యామిలీ అంతా కూడా రైట్ ఆన్సర్, అండ్ సీను టైలర్స్ ఐలార్ల నుండి రైట్ ఆన్సర్, జమలయ్య దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్, అండ్ యా పోలీస్ ఆఫీసర్ కరెక్ట్ అండి. శాంతి ఎస్టేట్ నుండి శ్రీధర్ రావు మెసేజ్ చేశారు ఆదోని రైట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ సిరిగిరి నుండి మెసేజ్ చేశారా, నంద్యాల డిస్ట్రిక్టా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్, సినిమాలు పాట వినిపిస్తూ క్వశ్చన్, ఓకే ఇది నేను లాహిర్ లాహిర్లో మూవీ నుంచి అడిగాను, ఎనివే మీరు పంపించింది రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజారావు పాటికొండ కర్నూలు డిస్టిక్ట్ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట అబ్దుల్ మన్నాన్ దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ హరికృష్ణ, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుండి రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్, అండ్ నాగమణి అనంతపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సినిమా ఎప్పుడు విడుదలైంది ఏంటి అన్నీ కూడా పంపించేశారు అనమాట. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి, సూపర్ అసలు మన కొత్త లిజినర్స్ అలా పెరిగిపోతూ ఉన్నారనమాట, ఈరోజు నాకు ముగ్గురు లిజినర్స్ కొత్త పేర్లు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రెడ్డి గార్లపేట రవికుమార్ రెడ్డి, మహేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. యా వస్తారండి, డెఫినెట్గా వస్తారు, కొంచెం టైం తీసుకున్నారు లీవ్లో, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి, ఆ తర్వాతి మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్, అండ్ ప్రొద్దుటూరు కడప ఖదర్ బాధ, ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు వడ్డే రంగ రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ముసాపేట మహబూబానగర్ నుండి నరేష్ రైట్ ఆన్సర్, అండ్ నా పేరు తులసి మౌనిక

0: జయంత్ నంది కొట్కూరు నుంచి అంటూ మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ మస్తాన్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఎంసీ రెడ్డి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ అండ్ డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్ అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ అండ్ పాలకొల్లు నుండి సూర్యకుమారి రైట్ ఆన్సర్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనలవల్లి తులసి రాఘవేంద్ర అనురాధ మదన్ కుమార్ ధన్బాద్ ఓకే ఇందాకటది అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ సుజాత సూర్యదర్శిని శివలింగమ్మ పెద్దాంజనేయులు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అండ్ అక్తర్ ఇమాంబి వలీ బాషా రైట్ ఆన్సర్ అనంతపురం నుండి అండ్ నెక్స్ట్ సీను చగానంపల్లి నుండి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్ గురుగుంట నుండి ముంతా పెద్దన్న రైట్ ఆన్సర్ అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజరీన్ ఫ్యామిలీయా ఓకే రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ చేబ్రోలు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధార్థ రైట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు ఇందిరాబాయ్ భానుప్రకాష్ రైట్ ఆన్సర్ అండ్ ఇంకా క్వశ్చన్ ఏమిటి అసలు మీరు నమ్ముతారో లేదో ఈరోజు ఈ ప్రశ్నకి హయ్యెస్ట్ అనమాట ఆన్సర్స్ వచ్చినాయి 100 క్రాస్ అయ్యి వచ్చినాయి. ఎప్పుడు కూడా మనకి 100 ప్లస్లో అంటే ఒక్క ప్రశ్నకే అన్ని మెసేజెస్ రాలేదు. ఈ ఒక్క క్వశ్చన్ నేను అడిగింది నందమూరి హరికృష్ణ గారి గురించి అడిగాను అనమాట. ఈ సినిమాకి ఇంకా వస్తూనే ఉన్నాయి. చెరుకుపల్లి నుండి హరికృష్ణ కూడా మెసేజ్ భాస్కర్ ట్రైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ రేవతి రాజశేఖర్ వేదాయపల్లి నుండి కూడా నెల్లూరు రైట్ ఆన్సర్ని పంపించారు. సో అదన్నమాట ఇంత ఇన్ని మెసేజెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో అడిగాను కదా సీతయ్య ఎవరి మాట వినడు అని. నందమూరి హరికృష్ణ గారు సీతయ్య మూవీలో చెప్తారనమాట అండ్ ఎన్టీఆర్ గారి థర్డ్ సన్ మూడో కుమారుడు అండ్ మన ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారి ఫాదర్ ఈయన కూడా చాలా సినిమాలు చేశారనమాట హరికృష్ణ గారు. లైక్ శ్రీకృష్ణ అవతారం తల్లా పెళ్ళామ తాతమ్మ కళ దానవీర సూరకర్ణ శ్రీరాములయ్య శుభలేఖలు సీతారామరాజు అండ్ ఇందాక మనం పాట విన్నాం కదా లాహిర్ లాహిర్లో అది కానీ శివరామరాజు అండ్ సీతయ్య. ఇప్పుడు నేను మీకు ప్రశ్న ఇచ్చాను ఆ సినిమా నుంచే అండ్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ స్వామి శ్రావణ మాసం ఇట్లా చాలా సినిమాల్లో చేశారనమాట. సో అది మ్యాటర్ ఎనీవే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన ఎలా గుర్తు చేసుకున్నాం ఒక పాట కూడా విన్నాం. ఇంకొక పాట కూడా నేను డెఫినెట్గా ప్లే చేస్తాను సీతయ్య నుంచి. బట్ బిఫోర్ దట్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అయితే ఇచ్చేస్తాను మీకు. అండ్ ఈరోజు హర్నాథ్ గారి జయంతి కూడా ఉంది తెలుసా అంటే పాత హీరో అనమాట. ఈయన గారు అంటే ఎన్టీఆర్ గారితో కలిసి చేశారు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు హీరోగా యాక్ట్ చేశారు. సో హర్నాథ్ గారి జయంతి కూడా ఈరోజే. బట్ నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఎందుకంటే టైం కూడా అయిపోయింది ఇంకొక ప్రశ్నకే మనకి అవకాశం ఉంటుంది. సో స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ ప్లేస్ అంటారు స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. సో ఆ సిటీ ఏంటో తెలిస్తే మీరు నాకు పంపించండి. మళ్ళీ నేను ప్రశ్న రిపీట్ చేస్తాను. భారతదేశపు ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన సిటీ ఏది రైట్ ఆన్సర్ని తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని అలా పంపించేస్తూ ఉండండి. మీకోసం నేను సీతయ్య చిత్ర నుంచి ఈ పాటను అయితే ఖచ్చితంగా ప్లే చేస్తాను. ఉదిత్ నారాయణ చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: ఓ పిల్లా ఓ

3 hours 50 minutes 53 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సండే సండే లో ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, సో 70 మెసేజెస్ నేను ఇప్పుడు చదవాలన్నమాట. సో అది మ్యాటర్. ఇంతకీ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా ఎవరెవరు పంపించారో చూసేద్దాం. పడిన జగనందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, కనకారావు పడన నుండి రైట్ ఆన్సర్, అండ్ రాంగ్ ఆన్సర్ ఒకటి వచ్చేసింది వైజాగ్ట. అయ్యో పేరైతే పంపించలేదు.

అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఢిల్లీ అంటూ రాంగ్ ఆన్సర్ మూసాపేట నుండి. అండ్ రైట్ ఆన్సర్ చదివిన వాళ్ళ పేర్లు, వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను. విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కూనపరెడ్డి రమేష్ బాబు మచిలీపట్నం మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు రాంగ్ ఆన్సర్. కర్నూలు డిస్ట్రిక్ట్ గోనెగండ్ల గ్రామం నుండి రైట్ ఆన్సర్ దేవి రంగస్వామి శెట్టి వీళ్ళు పంపించారు. అండ్ ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు, ఓకే, ఇక్కడ నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ రాధాకృష్ణ విజయ విజయవాడ నుండి, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కోడుమూరు నుండి నాగేళ్ల విశ్వేశ్వరయ్య శరణ్ తేజ్ రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చేసేసాను భోజనం, రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముద్దుజావలి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి కోడుమూరు తేజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుండి విజయలక్ష్మి, వైజాగ్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి గాయత్రి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ యూకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజారావు పట్టికొండ సిటీ, ఓకే, గుజరాత్ స్టేటా, ఓకే. ఎనీవే నేను రైట్ ఆన్సర్ ఏంటని చెప్తాను, వింటూ ఉండండి. అనంతపురం టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి దేవసేన కాదు కదా, విశాఖపట్నం కాదు, ఓకే, రమేష్ దొంతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మార్కాపురం జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెంపోలియ మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. దేవరగట్టు సల్మాన్ రాజు గారు కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ జంషద్పూర్ జార్ఖండ్, ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్ అది. ఆశా సినిమాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారనమాట. ఇంకా మనకి 45 మెసేజెస్ ఉన్నాయి, చూసేద్దాం అవి కూడా. ఒడిశా కాదు, రాంగ్ ఆన్సర్. గడ్డ మంగయ్య బండారపల్లి నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, తిరుపతి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోను కర్నూలు నుండి. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు భిలాయ్యా, ఓకే, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవకుమారి ఆకుతోటపల్లి నుండి మెసేజ్ చేశారు, అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, థ్యాంక్ యూ సో మచ్, ఓకే, జంషద్పూర్ మెసేజ్ చేశారు. ఎవరు మీ పేరు? గౌతమి సాయి, గౌతమ్ సాయి కరివేన, ఓకే, రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్ రషీదా బేగం సుమయ్య కూడా రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. భాస్కర్ పేడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే అట. ముందుగా కదా ఈరోజు మన ప్రోగ్రామ్ కూడా అయిపోయింది, స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం అనమాట. ఎనీవే ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఒక 25-28 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ బిఫోర్ దట్ నేను మీకోసం ఈ పాటను అయితే ప్లే చేస్తున్నాను. అండ్ 4 o'clock న్యూస్ హెడ్లైన్స్ తర్వాత రిమైనింగ్ మెసేజెస్ కూడా చూద్దాం. అండ్ ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ. ఎస్, అర్థమైపోయింది కదా. అత్తారింటికి దారేది చితి నుంచి డేవిడ్ సైమన్ మాల్గడి శుభ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పాయకరావుపేటలో పోలవరం ఎడమకాలో శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. అనంతరం గోదావరి జిల్లాలు విడుదల చేసి జలహారతి ఇచ్చారు. రాష్ట్రంలో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్సవేత పేర్కొన్నారు. విజయవాడలోని గుణదల బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి ఈరోజు ఆరోగ్య ఉపకరణాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. సమాజంలో దివ్యాంగులు, వయోవృద్ధులు స్వతంత్రంగా జీవించేలా చూడడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి సులభతరమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

దీపాల వీరాంజనేయ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయల వెంతు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఒక పాఠశాలలో నిర్వహించిన హరితవనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కె నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాగబాబు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు తమ సహాయాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన బడి కోసం డొనేట్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టిడి శాంతి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన విద్యాశాఖ సమీక్ష సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

विद भारती एफएम 101.3। సో అలా మనం సక్సెస్ఫుల్గా సందడే సందడి ప్రోగ్రామ్ను అయితే కంప్లీట్ చేసేసుకొని వివిధాలోకి ఎంటర్ అవ్వాల్సిన టైం కూడా వచ్చేసిందనమాట, ఎందుకంటే ఇంకా 4 hours 3 minutes వచ్చేసింది కాబట్టి. సో మరి సందడే సందడిలో ఫైనల్గా కొన్ని మెసేజెస్ ఉన్నాయి పెండింగ్, అవి చూసేద్దాం. యా మళ్ళీ పెరిగిపోయినాయి మెసేజెస్, 35 అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ ఉదయగిరి నుండి అనూష డానియల్. మీరు ఈరోజు వినిపించిన పాటలు, మీ మాటలు చాలా చాలా బాగున్నాయి, సూపర్ హిట్ మీ ప్రోగ్రామ్ ఈరోజు. ఇందాకటి ప్రశ్నకు అన్ని సమాధానాలు ఎందుకు వచ్చాయంటే అంటూ, ఓకే అందువల్ల ఈరోజుకి ఈ ప్రోగ్రామ్కి నమస్కారం అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ని పంపించారు.

పంతాడి శ్రీనివాస్ రావును గంగా భవాని మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ సుధీర్ శర్మ, వాణి, లక్ష్మీ, నిర్మల మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వలీ బాషా, ఇమాంబి, రైట్ ఆన్సర్ అనంతపూర్ నుండి. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్, జార్ఖండ్, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కడప వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ, గీత, సంగీత, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు, రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రాజు, బీవీ నగర్, నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, బెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అశ్విన్ ఫ్రమ్ ఫ్యామిలీ, అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, మీరు మాటలు స్పష్టంగా పలుకుతారు, ఎదుటివారికి బాగా అర్థం అవుతాయి. ఈరోజు ఇన్ని మెసేజ్లు వచ్చాయి, కంగ్రాట్స్ మేడం, ప్రోగ్రామ్ సూపర్ ఉంది అంటూ. రామల్లకోట నుండి అబ్దుల్ మన్నాన్, దుబాయ్ భాష, ఫ్యామిలీ మెంబర్స్, జార్ఖండ్ రాష్ట్రం, జంషెడ్పూర్, ఓకే, రైట్ ఆన్సర్ అని పంపించారు. కోకిల పలుకులట, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీవే, నిజంగానే ఎప్పుడు కూడా మెసేజెస్ మనకి 60 to 70 మధ్యలో, ఒక్కొక్క ప్రశ్నకి 60-65 మ్యాక్సిమం అనమాట. అలాంటిది ఈరోజు అసలు 110 దాటేసింది అంటే ఒక్కొక్క ప్రశ్నకి అలా అన్ని మెసేజెస్. నిజంగా మన లిజనర్స్ కూడా పెరిగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కానూరు నుంచి కాపారావు, పాపారావు గారా, కాపారావు గారా, ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చిలుక నారాయణ ఆన్సర్, యమున, జానకంపేట నుండి, రైట్ ఆన్సర్. పెడన్ రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగా, ఇండియా అట. అబ్బా బాబా, మీరు మామూలు కాదు. పోలేపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తేజేశ్వరి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు, కర్నూలు డిస్ట్రిక్ట్, కోడుమూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుండి, రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. ఎందుకని ఆన్సర్ ఏది, మీ పేర్లు పంపించారు అంతే, ఓకే. అండ్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఈ రోజు కూడా సందడే సందడి అదిరింది మేడం, నేను ముందు చెప్పినట్లుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది, జ్యోతి గారి షో అంటే ఇలానే ఉంటుంది అని మరొకసారి ప్రూవ్ చేశారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెద్ద కాకాని నుంచి పద్మ, చంద్రశేఖర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణ, డాక్టర్ రామకృష్ణ, సునీత ఫ్రమ్ రాజోల్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఐలవరం డోకుపర్తి గోపాలరావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ధర్మారావు ఛత్తీస్గఢ్, హలో టు ఎవ్రీవన్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎల్లప్ప యాదవ్, రాయచూర్ జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ అందరికీ రైట్ రైట్ అని కాదు, మీది రైట్ ఆన్సర్ కాబట్టి నేను రైట్ అని చెప్తున్నాను. సత్యభార్గవి, తాడిపత్తి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. ఎనీవే, మీరు నేను రైట్ అనే చెప్పాను. సీతయ్యది రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడు జార్ఖండ్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు, ఓకేనా. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా ఇనుమడుగు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు, లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈరోజు మీ షో మధురాతి మధురంగా ఉంది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధనరావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ టుడేస్ ప్రోగ్రామ్ 100 డేస్ హిట్ అంట, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నమ్మాయి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్, మనం సక్సెస్ఫుల్గా సందడి సందడి ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి నేను మధ్యలో ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన సిటీ జంషెడ్పూర్ అండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటీ అనమాట. సో అది మ్యాటర్. అండ్ మనం వివిధ ప్రోగ్రామ్లోకి అయితే వచ్చేసాం ఈరోజు, సింగర్ స్పెషల్.

0: అని చెప్పని. ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అంటే అసలు ఆ నోట్లో నుంచి ఏ పాట వచ్చినా కానీ ఆ గొంతులో నుంచి అంత అద్భుతం అనమాట, అంత అమృతంలాగా ఉంటుంది ఆ పాట అయితే మాత్రం. సో ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి లైక్ ఎన్నో సాంగ్స్ పాడారు, అంటే 25,000 మోర్ దాన్ 25,000 పైగా పాటలు పాడారు. అండ్ 2021లో పద్మభూషణ్ అండ్ 2005లో భారత ప్రభుత్వం ఆవిడని పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అండ్ ఈ సింగర్ ఎవరు అనేది మీకు ఆల్మోస్ట్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అండ్ చిత్ర గారు అనమాట, కేఎస్ చిత్ర గారు. సో చిత్ర గారు పాడినటువంటి పాటలు, ఆవిడ పాడిన పాటలు అయితే నేను మీకోసం ఈరోజు ప్లే చేస్తాను. దక్షిణ భారత నైటింగేల్ అని ఆవిడ బిరుదు కూడా అందుకున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ, ఇన్ని లాంగ్వేజెస్లో నేను ఇందాక చెప్పాను కదా ఆల్మోస్ట్ 25,000కి ఎక్కువ, ఇంకా మోర్ దాన్ 25,000 సాంగ్స్ అయితే పాడారనమాట. సో ఫస్ట్ సాంగ్ అయితే నేను పౌర్ణమి మూవీ నుంచి నేను ప్లే చేస్తున్నాను, చిత్ర గారు పాడినటువంటి పాట. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది, అద్భుతంగా ఉంటుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ బిఫోర్ దర్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అస్సలు మీరు మిస్ అవ్వద్దు, ఛానల్ అస్సలు మార్చొద్దు.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

Yes, Vintu Naru Vivid Bharati FM 101.3 with me, Jyoti, and 4 hours 27 minutes 13 seconds lo undi VB clock. And right now, meer ippudu ella cheppanu ee chitra nunchi chitra garu adbhutanga paadinatundi Sirivenela Seetharama Shastri geetham aithe vinnaru. And Vividha program lo unnam, mari singer special ga chitra garu paadinatundi beautiful songs vintunnaru. Tarvata vinabothunna paata కులి నంబర్ వన్. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

यस विंटो नारू विविध भारती एफ एम मोनो 1.3 वत मी ज्योति 4 hours 34 minutes 30 seconds लो उंदी वीबी क्लॉक एंड मनमुन्नाम विविध प्रोग्राम लो सो सिंगर स्पेशल गा चित्र गार पाडिनटुवंटि ब्यूटिफुल सांग्स अयिते विंटुन्नाम कदा సో మరి 25,000కు పైగా పాటలు పాడారండి. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ ఈ లాంగ్వేజెస్ అన్నింటిలో కలిపి అప్రాక్సిమేట్గా 25,000కి పైగా పాటలు పాడారనమాట. అండ్ 2005లో ఇందాక నేను చెప్పాను కదా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆవిడ్ని సత్కరించారు. అండ్ 2021లో పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు చిత్ర గారు. సో మరి చిత్ర గారు పాడినటువంటి పాట సంతోషం చిత్ర నుంచి రాజేష్ తో కలిసి పాడిన పాట నేను ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
3: 101.3.

0: Watu wakecheza, watu wako hapa. Watu wakecheza, mukitaka kwenda, mutacheza kwenu. Mukicheza hapa, mutacheza kweni. Watu wako hapa, watu wakecheza.
1: మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా మానయ్య చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజకుమార్.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై చిత్రమంజరి చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సీను చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం మణిశర్మ, రచన వేటూరి సుందరరామ్మూర్తి.

వింటున్న ఈ పాట ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 కార్యక్రమంలో సమరం చిత్రం నుంచి రవివర్మ శ్రీరామ్ బాలాజీ పాడిన పాట, సంగీత మార్పి పట్నాయక్, రచన కులశేఖర.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై తిరువతి పట లేత మనసులు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సాధన సరగం అలపించిన గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు వింటున్న ఈ పాటలు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంపై. తర్వాత పాట చక్రం చిత్రం కోసం చక్రి పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం చక్రి.

0: ఇంతవరకు ఫిలిం సాంగ్స్ ఫిలిం గీతాలు విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మాక్ అడ్రస్ నాట్ ఫౌండ్, శ్రీ ఆర్వి రాఘవరావు గారి కథానికి విందాం.
1: కథానిక మాక్ అడ్రస్ నాట్ ఫౌండ్. రవితేజ అదిరిపడ్డాడు. తన రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కు వచ్చిన కుర్రాడి నోట ఆ మాట వినిపించడంతో, కొంచెం జంకు బిడియం మేళవించిన కంఠంతో ఏమిటి అన్నాడు. ఆ కుర్రాడు సూట్ కేసు అందుకుంటూ, మ్యాక్ అడ్రస్ అనేది ఏదో అంటారేమిటి బాబాయ్, ఎలా ఉన్నారని అడుగుతుంటే అన్నాడు చనువుగా. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న రవితేజ, అదేం లేదు అని నవ్వి, మీ నాన్న ఏమంటున్నాడు అన్నాడు మాట మారుస్తూ. ఏమంటాడు, మీ ఆప్తమిత్రుడాయా, ఎప్పుడూ నీ నామస్మరణేగా అన్నాడు తను నవ్వేస్తూ. కారు బయలుదేరి కనిగిరి వైపుగా కదులుతోంది. చీర పరిచయమైన రోడ్డు కాకుంటే వన్ వే కాస్త ఫోర్ వే అయినట్లుంది. డ్రైవ్ చేస్తున్న చౌదరి కొడుకు వెనక్కి తిరిగి, మీరు ఖచ్చితంగా రాకపోవచ్చునే అన్నాడు నాన్న మీ ఫోన్ కాల్ వచ్చేదాకా అన్నాడు నవ్వుతూ. రవితేజ్ ఉలిక్కి పడి, అదేం అన్నాడు ఆశ్చర్యంగా. ఆ అబ్బాయి తడబడి, ఆహా అది కాదు, బాగా బిజీ అని నాన్న స్వయంగా నిన్ను చూసేట కదా అన్నాడు. అలవాటు లేని ఏకవచన ప్రయోగం ఇబ్బంది పెట్టినా నవ్వి ఊరుకున్నాడు రవితేజ. నిదానంగా కదులుతున్న కారు బాట కిరువైపులా గొర్రెల మందను చాకచక్యంగా నడుపుతున్న నిండా పదేళ్లైనా లేని కుర్రవాడు. అవును నిజమే, తనలో తానే అనుకున్నాడు రవితేజ. చౌదరి తను చూడ్డానికి హైదరాబాద్ వచ్చి 4 ఏళ్ళయిందేమో. ఆఫీసులో తనకు పలుకుబడి, హడావుడి, అన్ని పనులకు అందరికీ తనే కావాల్సి వచ్చేంత తీరిక లేని బిజీ, వీటి మధ్య అలాగోలా వీలు చూచుకొని గెస్ట్ రూమ్కి వచ్చి గంట కూడా చౌదరితో గడపలేకపోయానని బాధపడుతుంటే, వాడు మాత్రం అదేం పట్టించుకోకుండా తన ఆరాధనగా చూస్తూ, మా ఊరి పంతులు ఇంత ఎత్తుకు ఎదిగాడంటే గర్వంగా ఉందిరా అని పొంగిపోవడం తనకింకా గుర్తుంది. కారు ఆగటంతో ఆలోచనలోంచి తెప్పరిల్లాడు రవితేజ. కనిగిరి బాగా మారిపోయింది. పట్టణం నుంచి నగరానికి మారబోతున్న సూచనలు కనపడుతున్నాయి. పామూరు బస్టాండ్లో మార్పు ఏం లేదు, కాకుంటే వెహికల్స్ పెరిగాయి. చౌదరి కొడుకు, కాఫీ తాగి వెళ్దామా బాబాయ్? అఫ్కోర్స్, ఇంకా మన ఊరికి స్టార్ హోటల్ స్థాయి ఇంకా రాలేదు. నువ్వు అడ్జస్ట్ కలిగితే దొరుగు బజార్ ఇరానీ హోటలే మన పాలిటి స్టార్ హోటల్ అన్నాడు సరదాగా. ఎందుకు, ఇంటికెళ్తున్నాగా అన్నాడు రవితేజ అన్యమనస్కంగా. స్థాయి, గౌరవం, హోదా తనకు సంబంధించినంత వరకు అవన్నీ గత వైభవ చిహ్నాలు. ఆ విషయం ఈ కుర్రాడికే కాదు.

జనానికి కూడా ఇంకా తెలియదు. బ్రాంచ్ మేనేజర్గా జీతం, హోదా తనకు ఇప్పుడూ ఉన్నాయి. కానీ తన కొలీగ్స్, సబార్డినేట్స్లో తన పట్ల ఇదివరకు కనిపించే మెరుపు, ఆరాధన ఇప్పుడేవి? 2 రోజులు తను సెలవు పెడితే ఆఫీసు మొత్తం గడగడలాడి ఆఫీసు భవిష్యత్తు గురించి బెంగపడ్డాలేవి? సాక్షాత్తు రీజనల్ హెడ్డే స్వయంగా తనకు ఫోన్ చేసి కనీసం ఒక్కరోజుకు తగ్గించుకోమని బతిమలాటలేవి? పైపిచ్చు నిండా 25 ఏళ్ళు కూడా లేని ఈ నల్లసీనుగాడొకడు మాన్యువల్ రూల్సు, ప్రొసీజర్స్లో తప్ప ఈ కొత్త టెక్నాలజీలో తనకి గ్రిప్పు లేదని తెలిసి డౌట్లు అడగటం. నిన్న తనింకా కుర్చీలో కూర్చోకముందే ఛాంబర్లోకి దూసుకొచ్చి నల్లసీను, మ్యాక్ అడ్రస్ నాట్ ఫౌండ్ అని ఎర్ర కొడుతుంది సార్ అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. తను తలెత్తకుండా, నెట్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది అన్నాడు బిజీ నటిస్తూ. మధ్యాహ్నం కూడా ఇన్స్టాలేషన్ పూర్తి కాలేదు. రీజనల్ ఆఫీస్ నుంచి ఫోన్లు. గట్టిగా అడిగితే తెల్లపిల్ల లావణ్యతో కబుర్లాడుతున్న సీనుగాడు తాపీకి వచ్చి విసుగ్గా మొహం పెట్టి, ఆ ఎర్ర రెక్టిఫికేషన్కు బాగా టైం పడుతుంది అని తను తలెత్తగానే, మీకు తెలుసుగా సార్ అన్నాడు వినయంగా. తనకెందుకో చివరిలో మీకేం తెలుసు సార్ అన్నట్లు వినపడింది. అయినా ఏం చేయలేని స్థితి. ఈ ప్రపంచంలో తనకెవరైనా శత్రువులు అంటూ ఉంటే అది ఈ కంప్యూటర్లు కనిపెట్టినోడే అనిపించింది. కొన్నాళ్ళు నేర్చుకుందాం ట్రై చేశాడు, కానీ ఎందుకో కష్టమనిపించి మానేశాడు. ఈ మ్యాక్ అడ్రస్ ఏంటి? పోయిపోయి 20 ఏళ్ల బుడతడు ముందు తను తల ఉంచుకోవడం ఏమిటి? నిన్నటి నుంచి ఈ మ్యాక్ అడ్రస్ నాట్ ఫోన్ నిలబడ్డా కూర్చున్న తలలో గింగిరాలు తిరుగుతుంది. కూతురు నిశ్చితార్థమంటూ చౌదరి ఫోన్ చేయటం కొంత మేలైంది. సెలవు గురించి రీజనల్ హెడ్కు ఫోన్ చేస్తే అతను పియ్యే ఎత్తుకొని తక్షణం ఒప్పేసుకొని, డిస్పాచ్ సెక్షన్ వారికి అప్పటి వరకు ఇన్ఛార్జికి ఇస్తారా అన్నాడు. ఆ డిస్పాచ్ హెడ్కి సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి కొద్దో గొప్ప వచ్చని అహం. పొరపాటున ఈ మ్యాక్ అడ్రస్ సరి చేశారంటే తన పరువు పక్క సెక్షన్లో కూడా పోతుంది. ఈ నల్లోడు వరకు అయితే అదేదో తన సెక్షన్ వరకే పరిమితం. అవమానాన్ని దిగమింగుకుని, థ్యాంక్ యూ సార్, 4 రోజులేగా నేను మేనేజ్ చేస్తాను అన్నాడు వినయంగా. ఒక్క మాట లేకుండా పిఏ ఫోన్ పెట్టడం ఇంకా అవమానపించింది. తన ప్రమేయం లేకుండా ఒళ్ళంతో ఉగిపోతుంటే అదిరిపడి లోకంలోకి వచ్చాడు రవితేజ. బలమైన బాహువుల మధ్య తను, ఊరి పెద్దలందరి మధ్య తన్నే గర్వంగా చూస్తున్న ఆ బాహువుల ఆసామి తన మిత్రుడు చౌదరి. మన ఊరి నుంచి మొట్టమొదటి కంప్యూటర్ ఉద్యోగానికి వెళ్ళినోడు నా ప్రాణమిత్రుడు. అంత పెద్ద ఆఫీసులో ప్రతి చిన్నదానికి మావాడు ఉండాల్సిందే. అంతెందుకు బాబాయ్, వీడు లేకపోతే ఆఫీసే లేదు. ఆ మాటకొస్తే 4 ఏళ్ల నాటి తన అనుభవాలు చెబుతున్నాడు చౌదరి. అదంతా గతమని తెలియక పైకి చిరునవ్వు పులుముకుంటూ తల ఆడిస్తున్నాడు. కానీ రవితేజలో ఏదో అనీజినెస్, మరేదో గిల్టీ ఫీలింగ్. దీనికి తోడు తలలో సన్నని పోటు. నల్లసీను మాటమాటికి క్లోజప్ల మీదకి వచ్చి మ్యాక్ అడ్రస్ నాట్ ఫౌండ్ నరుస్తున్నాడు. మర్యాద కోసం అందరినీ పలకరించి తన కేటాయించిన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నా ఏదో ఇబ్బంది, అసహనం క్షణక్షణానికి పెరుగుతున్న తలభారం. తల విదిలించాడు. నొప్పి ఎక్కువైతే ఇక్కడ కనీసం ట్యాబ్లెట్లు దొరుకుతాయో లేదో, కనీసం చిన్నపాటి డాక్టర్ అన్న చటుక్కున బుర్రలో మెరుపు మెరిసి జ్ఞాపకాలు కదిలినట్లయినాయి. అవును, ఎలా మర్చిపోయాడు తన అచలపతిని, డాక్టర్ అచలపతి ఆర్ఎంపీని. ఎక్కడో కాదు, పక్క ఊరే. సొయానా తన అన్నయ్య క్లాస్మేట్. డాక్టర్ అచలపతి అనుకోగానే పాత జ్ఞాపకాలు ముప్పిరికొన్నాయి. డాక్టర్ గారి వయసు కూడా ఏమంత పెద్దది కాదు, తనకన్నా 4-5 ఏళ్ళు పెద్ద. కానీ పేరు ప్రతిష్టలు దానికి 12 ఎంతలు. చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో మంచి హస్తవాసి గల డాక్టర్గా ప్రసిద్ధికెక్కాడు. ఎప్పుడు ఇసకేస్తే రాలని పేషెంట్లు. ఉళ్ళేవాళ్లే పెద్ద ఇల్లు కట్టించి ఇచ్చారు. వైద్యంతో పాటు మాట తీరు, అందరిలో కలిసిపోయే తత్వం అచలపతిని ప్రముఖుడిగా చేశాయి. డాక్టర్ గారిని గొప్ప కోసం తన క్లాస్మేట్ అని చను చౌదరి చెప్పుకోవటం గుర్తొస్తే ఇప్పుడు నవ్వుస్తుంది. బయట జనం అసూయగా చూస్తుంటే నేరుగా క్లినిక్లోకి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి రావటం చౌదరికి తనకి ఒక గర్వకారణమైన ఘనకార్యం. ఊళ్ళో ఏ పండగ ఫంక్షను డాక్టర్ గారు లేనిదే పూర్తి కాదు. ఇక డాక్టర్ గారింట్లో శుభకార్యం అంటే అది ఊరందరిది. డాక్టర్గా హోదా గౌరవం అన్నిటికీ మించి తనను తనలాంటి వారిని ఆయన ఆప్యాయంగా చూసుకునే తీరు కళ్ళ ముందు కదలాడింది. అన్నట్లు ఫంక్షన్లో డాక్టర్ దాడెక్కడా లేదు, కనీసం ఆ ప్రస్తావన కూడా లేదు. చౌదరికి ఆయనకి ఏమైనా చెడిందా? చచ చౌదరి అలాంటి వాడు కాదు. అయినా తన పిచ్చి కానీ ఆయనకి టైం ఎక్కడుంది రావడానికి? ఈ ఆలోచనల బిజీలో తలనొప్పి కాస్త తగ్గినట్లు అనిపించింది. అయినా ఈ సందేహాల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే డాక్టర్ గారిని కలవాల్సిందే. చౌదరికి చెప్పాలనిపించక భోజనాల తర్వాత బైక్ మీద బయలుదేరాడు రవితేజ చౌదరి కొడుకును తోడు తీసుకొని. చాకిరాల్లో ప్రవేశిస్తుంటే జ్ఞాపకాలు మళ్లీ చుట్టుముట్టాయి. ఊరు ఏం మారలేదు, కాకుంటే కొత్తగా ఎలిమెంటరీ స్కూల్ ఒకటి కనపడుతున్నది. ఇక్కడ అడుగడుగునా తనకు కొట్టిన పిండే, తను తన నేస్తాల పాద ముద్రలు ఆనవాళ్లే. ఒక్క క్షణం గుండె లయ తప్పింది. దూరంగా రంగుల మేడ, తమ అచలపతి కాదు కాదు

డాక్టర్ అచలపతి గారిది. లీలగా రణగొణ ధ్వనులు, గుంపులుగా జనసందోహం గుర్తులు వినపడుతూ కనపడుతూ ఉన్నాయి. అర్థమైంది, ఆయన రాకపోవడానికి కారణం బిజీ బిజీ. మేడ దగ్గర పడింది. సమీపిస్తున్న కొద్దీ తేజ బిత్తరపోయాడు. అవి జనాలు కాదు, దట్టంగా అల్లుకున్న పిచ్చి మొక్కలు. పాడుబడినింట్లో పిచ్చి మొక్కలేమిటి? డాక్టర్ గారు సెలవు పెట్టాడా? నెవర్. ఆ పదం ఆయన డిక్షనరీలోనే లేదు. రోగులు వారి బంధువులతో కిటకిటలాడాల్సిన ముందు ఖాళీ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది. ఊళ్ళో పని చూసుకుని వస్తానన్న చౌదరి కొడుకు మాటలకి అసంకల్పితంగా తలవూపుతూ బైక్ దిగిన రవితేజ వరండాలోకి ప్రవేశించాడు. ఉన్నట్టుండి లోపల నుంచి, ఏమో కిటి పట్టరా అన్న కేక. ఆ పై కిటికీ వెనక ఒక ఆకారం పరిగెత్తున్న చప్పుడు వినిపించి రవితేజకు గుండె ఆగినంత పనైంది. ఇదే వచ్చే అన్న ఆడగొంతు లోపల దూరంగా వినపడ్డ మరుక్షణం హఠాత్తుగా కట్టం తొలిగింది. ముందుకు రాబోయిన వ్యక్తి టక్కున ఆగిపోయాడు. బిత్తరపోయిన రవితేజ తేరుకొని పెరిగిన గడ్డం మాసిన తలతో ఉన్న వ్యక్తిని క్రమేపీ పోల్చుకొని డాక్టర్ గారు అని మాత్రం అనగలిగాడు. ఆయన అభావంగా చూసి నువ్వా అని కుర్చీ చూపిస్తూ ఎప్పుడొచ్చావు అన్నాడు తను మంచం వల్చుకుంటూ. లోపల నుంచి హడావుడిగా వచ్చిన డాక్టర్ గారి భార్య కిట్టును కనపడకుండా కొంగుసాటం దాస్తూ బాగున్నావా నాయన అంది ఆపేక్షగా. రవితేజ తలాడించాడు కానీ ఏం మాట్లాడకుండా డాక్టర్నే గమనించసాగాడు. పీక్కుపోయిన మొహం, కళ్ళ కింద చారలు, వారం రోజుల గడ్డం, 70 ఏళ్ల పైబడ్డవాడిలా ఉన్నాడు ఆయన. మనసంతా కలిసివేసినట్లయింది రవితేజకి. ఎలాగో గొంతు పిగుల్చుకొని అసలేమైంది అన్నాడు. కర్మ అంతే అన్నాడు డాక్టర్ గారు నుదుటి మీద కొట్టుకుంటూ. కర్మ కాదు నాయన, స్వయంకృతాపరాధం అందుకుంటూ అన్నది ఆయన భార్య. నువ్వు ఊరుకో అని ఆయన కసిర్నా పట్టించుకోకుండా కొనసాగించింది ఆమె మధ్య మధ్య కళ్ళు చూర్చుకుంటూ. నావాళ్ళు నావాళ్ళు అనుకున్న వారే గోతులు తీశారు. మీ స్నేహితుడు పట్నం డాక్టర్ని తీసుకొచ్చి పెట్టాడు. ఏదో న్యాయం నీతి అని వేలాడే పాతవాళ్ళం. ఈ స్కానింగులు ఎక్స్రేలు అంటూ జనాల్ని పిలిచిపిప్పి చేసే ఈ కాలపు బుద్ధులు మేము విరగం నాయన. పైపెచ్చు ఈయనగారు వచ్చినోడు బీద పలుకులు విని పైసా కూడా పుచ్చుకునే ధర్మాత్ముడాయా. ఆమె వాగ్దాటికి అడ్డు వస్తూ, మరి మీ వాడు సీను అన్నాడు వాడు కొడుకు గురించి. డాక్టర్ గారు జీవం లేని నవ్వు నవ్వాడు. లోపల నుంచి టీవీ సౌండ్ వినపడుతుంది. ఎవడి బతుకులు వాడివి రవి, బెంగళూరులో ఏదో కంపెనీలో చేస్తున్నాడు, అక్కడ పిల్లనే పెళ్లి చేసుకున్నాడు, పోయి అక్షంతలు వేసి వచ్చాం, ఏడాది కొడుకును పెంచమని దించి వెళ్ళాడు, వచ్చి పొమ్మన్నప్పుడల్లా డబ్బు పంపుతుంటాడు. ఆయన మాటల్లో విరక్తి ధ్వనిస్తుంది. లోపలికి తొంగి చూచాడు రవి. ఒకప్పుడు తాను అబ్బురంగా చూసుకున్న పెద్ద టీవీ, దాని ముందు కేరింతలు కొడుతున్న 4-5 ఏళ్ల కుర్రవాడు. పరిమాణ క్రమంలో ఉనికి కోల్పోయిన జంతువులపై డాక్యుమెంటరీ వస్తుంది డిస్కవరీ ఛానల్లో. అరగంట ముందే ఆఫీసులోకి అడుగు పెడుతున్న బాస్ను ఆశ్చర్యంగా గమనిస్తూ లేచి విష్ చేసింది లావణ్య. తిరిగి విష్ చేసి ముందుకు అడుగు వేయబడిన రవితేజ ఒక క్షణమాగి, ఇన్స్టలేషన్ ఎక్కడదాకా వచ్చింది అన్నాడు. ఆ అమ్మాయి తడబడి, మ్యాక్ అడ్రస్ నాట్ అని ఏదో ఎర్రర్ వస్తుంది, అడుగో సీను సార్ అనేది పక్కకు తిరిగి. అప్పటికే లోపలికి వస్తూ విష్ చేసిన సీను ఏదో అనబోయేంతలో రవితేజ అందుకుని, సెక్యూరిటీ కస్టమ్స్ లెవెల్లో ఆప్షన్ డిజేబుల్ చేసి చూడకపోయారా అన్నాడు నవ్వుతూ. సీను ఎదిరిపడ్డాడు. క్షణం ఇద్దరు నిశ్చేష్టులు అయ్యారు. నెట్లో సెర్చ్ చేయండి అన్న స్టాక్ పదం తప్ప మరొకటి ఎరగని బాసు నోటి వెంట ముందుగా అమ్మాయి తేరుకొని, వెతికాను సార్, ఐఈ ప్రాపర్టీస్లో ఆ ఆప్షన్ దొరకలేదు అని ఆగింది. సీను అమ్మాయి ఇప్పు తిరిగి, పోనీ వాళ్ళ టూల్ బార్ ఆప్షన్లోంచి చూద్దాం అన్నాడు ఉత్సాహంగా. గుడ్ వెరీ గుడ్, కాస్త ఆలస్యమైనా పర్లేదు, ఇద్దరు కలిసి ఇన్స్టలేషన్ ప్రయత్నించండి అన్న రవితేజ సెల్ మోగడంతో ముందుకు కదిలాడు. ఇద్దరు అన్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లోని మెరుపులు క్రీగంట గమనిస్తూ. ఫోన్లో అవతల డిస్పాచ్ హెడ్ 4 రోజులకి ఛార్జ్ ఇవ్వటం ఎందుకన్నావుటగా, నేను చూసుకునేవాడిని కదా, వ్యంగం ధనిస్తుంది ఆ కంఠంలో. రవితేజ చిన్నగా నవ్వి, స్క్రిప్ట్ టూల్లో అప్గ్రేడ్ ఎగ్జిట్ కాక మీరు అసలే ఇబ్బంది పడుతున్నారాయా, మీకెందుకు భారమని, అయినా డేటా ఎక్స్ టూల్లో ట్రై చేయొచ్చని మా వాళ్ళు అంటున్నారు అన్నాడు. అవతల క్షణం తడిపడని చెప్పుడు. కొద్దిగా పని ఉంది, మళ్ళీ కాల్ చేస్తాను. టప్పున ఫోన్ డిస్కనెక్ట్ అయిన శబ్దం విని నవ్వుకుంటూ తన ఛాంబర్ వైపు నడిచాడు రవితేజ. తాగి వచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ ప్యూను వీరయ్య, ఇవాళ తమరెందుకో బాగా కుశాలుగా ఉన్నారయ్యా అన్నాడు ఆప్యాయంగా. రాత్రికి రాత్రే డాక్టర్ ఇంటి నుండి బయలుదేరి వచ్చి స్టడీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి అడ్వాన్స్ ఇచ్చి 2 గంటల తొలి క్లాసుకు హాజరయ్యానని, మారుతున్న సాంకేతిక ప్రపంచంలో తనూ తొలి అడుగు వేస్తుండటమే ఈ మార్పు కారణమని రవితే చెప్పాలనుకున్నాడు. కానీ పైకి మాత్రం, అంత గొప్పగా ఉంది బాబాయి నీ కాఫీ అన్నాడు. ఆ మాత్రానికే వీరయ్య పొంగిపోయాడు. వీరయ్య అటు వెళ్ళంగానే శ్రీను లావణ్య వచ్చారు. వారి మొహాలు వెలిగిపోతున్నాయి. శ్రీను ఉద్వేగంగా, ఇన్స్టలేషన్ అయిపోయింది సార్, ఇద్దరం పూర్తి చేశాం అన్నాడు లావణ్య వంక చూస్తూ. ఇద్దరూ

0: పదం నొక్కబట్టం చిరునవ్వుతో గమనించిన రవితేజ సెల్ అందుకుంటూ రీజనల్ నెంబర్ నొక్కాడు. అవతల ఏమన్నారో కానీ రవితేజ మాత్రం, అవును సార్, థ్యాంక్ యూ, నాదేముంది సార్, క్రెడిట్ అంతా మన యూత్ శ్రీను లావణ్యలదే, థ్యాంక్ యూ సార్, ఉంటాను అని సెల్ ఆపి ఇటు తిరిగిన రవితేజకి వారిద్దరి మొహాలు సంతోషంతో వెలిగిపోవటం గొప్ప సంతృప్తినిచ్చింది. శీను చేతిలో ల్యాండ్ ఫోన్ హ్యాండిల్ చూసి ఎవరు అన్నాడు. ఫోను తుడిచి అపురూపంగా అందిస్తూ, ఎవరో డైరెక్టర్ ఫర్ స్టడీ సెంటర్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ విత్ సైక్రోటిక్ అప్రోచ్ అన్న, అంతేనా అన్నాడు నవ్వి ఫోన్ అందుకుంటూ. అవతల ఏమన్నారో కానీ, ఎస్ఎస్ నమస్తే, నో ప్రాబ్లం, 10 నిమిషాల్లో అడ్వాన్స్ మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. నో, స్టూడెంట్ పేరు చలపతి కాదు, అచలపతి, డాక్టర్ అచలపతి రావు, కేర్ ఆఫ్ పంతులు అని ఫోన్ పెట్టేసి వారిద్దరు ఆశ్చర్యాన్ని గమనిస్తూ, ఏమన్నా అడగాల అన్నాడు రవితేజ. సీను బిడియంగా కదిలి, అచలపతి పేరు కొత్తగా ఉంది, ఎవరా అని అన్నాడు. అతను ఒరిజినల్గా డాక్టర్, పేషెంట్గా వెళ్ళిన నాకు పేషెంట్ అయి నన్ను డాక్టర్ చేసినవాడు అని అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్న వారిద్దరిని చూసి పెద్దగా నవ్వాడు. పరిమాణ క్రమంలో నిలదొక్కుని వేల వత్సరాలుగా ప్రకృతిని జయిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్న మనిషి వారసత్వం ఆ నవ్వులో అలలు అల్లగా తొంగిచూచింది.
1: మీరు ఇంతవరకు మాక్ అడ్రస్ నాట్ ఫౌండ్ శ్రీ ఆర్వి రాఘవ్ గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం. అబ్బాయి గారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి

విన్నయ్య పాట. అభి చిత్రం నుంచి సాగర్ సుమంగళి పాడిన పాట. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలోను, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్ నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. వార్తల వివరాలు. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలను ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గోదావరి, కృష్ణా సహా రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని తెలిపారు. గలగల, గోదావరి, బిరబిరా, కృష్ణమ్మ పంక్తులను నిజం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: గోదావరి నది అన్నవరం సత్యదేవుడి ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చే సంవత్సరం మీ అందరికి హామి ఇస్తున్న సింహాద్రి అప్పన్న చింతకు తీసుకెళ్తామని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో అరసు వెళ్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి తరలించి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇటు గోదారమ్మ, అటు కృష్ణమ్మతో సహా రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతిస్తాం. గలగల గోదావరి, బిరబిరా కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం.
0: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రి, నీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేశామని, అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ,
2: ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1800 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా అటు హంద్రి నివా చేస్తాం, అటు వెలిగొండ చేస్తాం, ఇటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తున్నాం. ఇవాళ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్ కి, పారిశ్రామిక అవసరాలకు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది ఒక వరం కింద ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక పెద్ద పండుగకి మళ్ళీ మనందరం కూడా సిద్ధం అవుతున్నాం.
0: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ను ఆన్ చేసి ఈ జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. అంతకుముందు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పి నారాయణలతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఏలేరు, పంప, తాండవ నదులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం 4,192 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. అనకాపల్లి జిల్లాలో 150,000 ఎకరాల ఆయకట్టుకు 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. విశాఖ, అనకాపల్లి పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలు వినియోగించనున్నారు. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు గోదావరి నీరు అందజేయనున్నారు. మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే దేశంతో పాటు సమాజ ప్రగతి చక్రం మారుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈడిసి, ఇండియా ఎస్ఎంఈ ఫోరం భాగస్వామ్యంతో ఈరోజు కుదిరిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి రుణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని నేతన్నలకు హస్తకళ

0: కళాకారులకు గౌరవప్రద జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయడానికే నేతన్నల సేవలో పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. నాయుడుపేటలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణంగా 132,000 హెక్టార్లలో సాగు జరుగుతూ ఉండగా కండలేరు నీటి లభ్యత, బోరు బావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో ఈ ఏడాది సుమారు 52,000 హెక్టార్లలో సాగు చేపట్టామన్నారు. అయితే ఈ ఏడాది వర్షపాతం 32% తగ్గిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ఖచ్చితమైన నీటిపారుదల సౌకర్యం లేని సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల రైతులు తొందరపడి వరి సాగు చేపట్టవద్దని కోరారు. భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను అధిగమించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భూముల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల తహసీల్దారులు, సర్వేయర్లతో ఆయన ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భూముల క్షేత్రస్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. క్షేత్రస్థాయి భూముల సర్వేకు చలానా తప్ప ఎవరికి ఎలాంటి రుసుము చెల్లించడం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, పేర్లు లేదా చిరునామాల్లో తప్పులు, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైతే అర్హులైన ఓటర్లు నిర్ణీత గడువులోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను పరిష్కరించే గడువును కూడా 10వ తేదీ వరకు పొడిగించినట్టు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్లో సత్తా చాటి రజత పతకం సాధించిన హెచ్ఆర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ అభినందించారు. గత నెల 27న నిర్వహించిన మహిళల అండర్-23 పోటీలలో శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ట్రిపుల్ ఐటీకి చెందిన 6 విద్యార్థినులు కీలక పాత్ర పోషించి విజయంలో ముఖ్య భూమిక వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారిణులు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఆపద్గ్రస్త నేపాలదేశాయ సహాయ సామాగ్రిమాదాయ భారతస్య పంచమం విమానం ప్రస్థితం. మృతానాం సంఖ్యా ప్రాయః 11 సంజాతా. ఉత్తరప్రదేశ్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇత్యస్య పూర్వ సేనాపతిః సేవానివృత్తః ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రః అద్య అయోధ్యాయాం శ్రీరామ జన్మభూమి క్షేత్ర న్యాసస్య ప్రథమ CEO రూపేణ నియుక్తః. విశ్వబ్యాంక్ ప్రముఖేణ అజయ్ బంగా ఇత్యమునా భారతస్య ఆర్థిక వృద్ధిః ప్రశంసితా. జాగతిక ప్రతికూలతాష్వపి అస్మిన్ 8% అధికం

0: इत्यमुना प्रतिपादितं यत् भारतस्य समीपे स्वकीयात् सप्ततः अष्ट प्रतिसन्मितात् वर्तमान विकासमार्गात् अपि अधिकं द्रुतगत्या प्रवर्धितुं सामर्थ्यं वर्धते। बंगामहोदयः जागतिक ऊर्जा विषादस्य व्यापारिक अनिश्चिततायाः एल निनो इत्यस्य प्रभावस्य सत्वादपि भारतस्य अद्यतनम् आर्थिक प्रदर्शनं सुदृढं वर्तते इति वर्णितवान्। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। भारत अफगानिस्तानयोः व्यापार विषयक संयुक्त कार्यसमूहस्य द्वयोः देशयोः द्विपक्षीय व्यापारस्य आर्थिक सहयोगस्य च सुदृढीकरणार्थम् उपायानां समीक्षायै एका मन्त्रणा आयोजिता। वाणिज्य उद्योग मन्त्रालयेन ज्ञापितं यत् ह्यः आभासीय माध्यमेन आयोजिते अस्मिन् उपवेशने व्यापार सुगमता, सीमा शुल्क सहयोगः, अफगान व्यापारिभ्यः प्रवेशानुमतिः, सौविध्यं, बैंकिंग, वित्तीय सहयोगश्चेति प्रमुखाः विषयाः चर्चिताः। अनेन नैव सह औषध कृषि व्यापारः, ऊर्जा सहयोगः, निवेश व्यापार प्रोत्साहनम्, सीमा शुल्क सौविध्यम्, वस्तु वाहन संयोजकता अथ च पत्तन सम्बद्धानां विषयाणाम् उपरि विशदयता विचार विमर्शः संजातः। बेल्जियम देशस्य प्रधानमंत्री वॉल्ट डी वेवर इत्येषः अद्यारभ्य त्रिदिवसीयायां भारत यात्रायां भविष्यति। भ्रमणावधौ सः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह द्वैपाक्षिक सम्बन्धानां समग्र विषयेषु अपि च परस्पर हितानां क्षेत्रीय वैश्विक विषयाणां विषयेषु च चर्चां करिष्यति। प्रधानमन्त्री डी वेवर इत्येषः भारत यूरोपीय संघ मुक्त व्यापार समन्वयस्य व्यावसायिक कार्यक्रमे मुख्य भाषणम् अपि प्रदास्यति। सः मुंबई नगरम् अपि गमिष्यति, यत्र सः वज्रस्य, नौकाश्रयस्य, रसद इत्यस्य च क्षेत्रैः सह विविधैः सहभागिभिः सह वार्तां करिष्यति। विदेशमन्त्रालयः अवदत् यत् इयं यात्रा भारत बेल्जियम सहभागित्वम् इतोपि सुदृढं कर्तुम् अवसरं प्रदास्यति। विदेशमन्त्री डॉ एस जयशंकरः श्वः आरभ्य शनिवासर पर्यन्तं यूक्रेन पोलैंड देशयोः त्रिदिवसीयायां यात्रायां भविष्यति। डॉ जयशंकरः यूक्रेन देशस्य समकक्षेण आंड्री सिबिहा इत्यनेन, पोलैंड देशस्य उपप्रधानमन्त्रिणा, विदेशमन्त्रिणा च राडोस्लाव सिरोस्की इत्यनेन च सह द्वैपाक्षिक विमर्शं करिष्यति। विदेशमन्त्रालयः अवदत् यत् इयं यात्रा द्वैपाक्षिक सम्बन्धान् वर्धयितुं केन्द्रिता भविष्यति, अथ च क्षेत्रीय विकास विषयेषु परस्पर हितानां विषयेषु च विचाराणाम् आदान प्रदानस्य अवसरमपि प्रदास्यति। भारत ऋतु विज्ञान विभागेन अद्य मध्याह्ने पूर्वी मध्यप्रदेशे अतिप्रबल वृष्ट्यै रक्तवर्णपरा संचेतना प्रसारिता। बैडमिंटन क्रीडायां भारतस्य किदाम्बी श्रीकान्तः, तन्वी शर्मा च अद्य चाइना ओपन प्रतिस्पर्धायाः द्वितीय चक्रे प्रविष्टवन्तौ। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం కార్యక్రమంలో 6:35 పల్లెటూరి పెళ్లికల నాటికి వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ప్రతి సాగు యాజమాన్యం గురించి బేస్తవారిపేట మండలం గలిజరిగుల్ల గ్రామ రైతు శ్రీ ఆర్ల వెంకటరమణారావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం బ్రండీ కార్యక్రమంలో అంతర్జాతీయ వార్తలు ఇంటర్నేషనల్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ నుంచి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 గీతా

మాలిక్య. శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్ని పాటలు వినే కార్యక్రమం 10 గంటలకు రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి, 10:45 మధుర గీతాలు, 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రేపటి ప్రసారాలు విందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పండుగలు సాంప్రదాయాలు శ్రీమతి కె శ్యామలాదేవి గారి వ్యాఖ్యానం. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం వివరాలు. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7 గంటలకు దేశభక్తి గీతం బృందగానం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:15 ఉదయకిన్నాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా వివరాలు. అనంతరం మితిమీరిన కోరికలు తరిగిపోతున్న విలువలు చర్చా కార్యక్రమం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతామంజరి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విజయవాడ నుంచి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీకృష్ణ అష్టమి విశిష్టత గురించి వై శిరీష గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి శ్రీలత కరెడ్ల. 10:00 ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ నుంచి. ఇవి ఈ పూట రేపు ఉదయం పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్నీ విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం పల్లెటూరి పెళ్లికల నాటిక విందాం.
3: రే రాజు, మంచి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానన్నావు. ఉద్యోగం వచ్చింది, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? ఎలాంటి అమ్మాయి కావాలి? ఏంట్రా,
4: ఈ సిటీలో ఉండే అమ్మాయిల్ని చూసి చూసి పెళ్లి మీద విరక్తి వచ్చేస్తుందిరా.
3: అయితే మా పల్లెటూరు అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే సరిపోతుంది.
4: రే, అలా అయితే మంచి అమ్మాయిని నువ్వే చూడాలరా. కట్నం విషయం అంటావా? నాకు ఎలాంటి అభ్యంతరం.

0: అందంగా ఉంటే చాలు, పెద్దగా చదువుకోకపోయినా నెట్టేద్దాం.
1: అలా అయితే నీ ప్రాబ్లం సాల్వ్, నీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఓకే
0: ఓకే రా, థ్యాంక్ యూ రా.
1: థ్యాంక్ యూ అంటే సరిపోదు, పార్టీ ఇవ్వాలి.
0: పెళ్ళి అవ్వని రా, 5-star హోటల్లో 5-star హోటల్లో పార్టీ ఇస్తాను.
1: ఏంటి రాత్రి వేళ ఫోను?
0: రే భాస్కర్, ఎలా ఉన్నావు రా?
1: అబ్బా, వీడొకడు, వీడు నిద్రపోడు, నన్ను నిద్రపోనివ్వడు. బాగున్నారా? ఏంటి విషయము? కోడి కుయ్యక ముందే ఫోన్ చేశావు.
0: చంపుతా లేజీ ఫెలో, ఇప్పుడు టైం 8:00 అయిందిరా.
1: అబ్బా, అది చెప్పడానికా ఫోన్ చేశావు?
0: రే నీ జోకులాపి లేచి రెడీ అవ్వరా, మనం ఆఫీస్ క్యాంటీన్లో కలుద్దాం. ఓకే బాయ్.
1: రాజు, మా బాబాయ్ రాత్రి 11 గంటలకు ఫోన్ చేశాడు రా. ఆ టైంలో నిన్ను డిస్టర్బ్ చేయకూడదని నీకు చెప్పలేదు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయిని చూశాడట్రా.
0: అవునా? అయితే ఎప్పుడు వెళ్దాం రా భాస్కర్ అమ్మాయిని చూడటానికి?
1: ఎప్పుడో ఎందుకురా, నువ్వు రెడీ అవ్వు, బాబాయ్ ఈలోపు వచ్చేస్తాడు. నువ్వు బాబాయ్ ఇద్దరు వెళ్ళిరండి.
0: రే భాస్కర్, నువ్వు లేకుండానారా? నాకు అమ్మైనా నాన్నైనా ఫ్రెండ్ అయినా నాకు అన్నీ నువ్వే కదట్రా.
1: అబ్బా, అంతంత పెద్ద మాటలు ఎందుకు లేరా?
0: నిజం రా భాస్కర్, ఆ రోజు ట్రైన్లో నువ్వు కలవకపోతే, అంకుల్ ఆంటీ నన్ను చెరదీసి నీతో సమానంగా పెంచకపోతే, ఏ ప్లాట్ఫామ్ మీదో అడుక్కుంటూ లేదంటే దొంగతనం చేస్తూ బ్రతికేవాడిని.
1: ఇప్పుడు అవన్నీ ఎందుకురా గుర్తు చేసుకుని బాధపడతావు? నీకు నీ ఫ్రెండ్ భాస్కర్ లేడారా? ఈడియట్, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే చంపుతా రాస్కెల్.
0: అబ్బా అవునారా, రారా నా చంపుదువుగానరా. నీకంత సీన్ లేదు కానీ టైం వేస్ట్ చేయకుండా ఆఫీస్కి సెలవు పెట్టి రెడీగా ఉండు, నిన్ను రూమ్కి వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే
2: ఓకే ఓకే బాయ్ బాయ్.
1: రే రే రే రాజు రాజు, నా మాట వినరా బాబు. మా జిఎం చండశేషన్రా, లీవ్ పెట్టాలంటే 1 వీక్ ముందే చెప్పాలిరా.
0: అవన్నీ నాకు తెలియదురా, 1 గంటలో నేను నీ రూమ్కి వచ్చేస్తున్నా అంతే.
1: రే రే రే రాజు రాజు. అబ్బా వీడి వినడు, ఎంత చెప్పినా కూడాను.
0: నువ్వు వస్తున్నావు అంతే అంతే. రే భాస్కర్, ఎంతసేపు రా వెధవా, త్వరగా రా, వచ్చి తగలడు.
1: అబ్బా వస్తున్నారా, ఏంటి నీ తొందర?
0: తొందర అంటవేట్రా వెధవా, బస్టాండ్కి వెళ్ళాలా, మీ బాబాయిని పికప్ చేసుకోవాలా, అక్కడి నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. పెళ్లి చూపులకు వాళ్ళకి మనం చెప్పిన టైం 10 గంటలకు, కనీసం మనం 11 గంటలకైనా అక్కడికి వెళ్ళకపోతే ఏం బాగుంటుందిరా చెప్పు.
1: అంతేనా, లేదా మా చెల్లెమ్మను చూడాలని తహతహలాడుతున్నావా?
0: ఏడ్చవ్ ఆపరా నీ సోది నీ అల్లరి.
1: సిగ్గే,
0: టైం అవుతుంది, కార్ ఎక్కరా ఇడియట్.
1: పద పద నీ ఉసురు నాకెందుకు. అబ్బా అబ్బా, కొడతావేంటిరా,
0: నోరు మూస్తావని.
1: రే రాజు, అడుగురా మా బాబాయ్. బాబాయ్ ఎలా ఉన్నావు? పిన్ని తమ్ముడు అందరు బాగున్నారా?
3: వాళ్ళకేట్రా బేషుగ్గా ఉండారు, మీ పిన్ని అయితే నున్నంగా రాయంత గట్టిగా ఉండాలి. ఇక నీ తమ్ముడు అంటావా, వాడక యాబ్రాసి సన్యాసి చౌట దద్దమ్మ, సిగ్గులేని ఎదవ. నా కొడుకు
1: బాబాయ్, తమ్ముని తిట్టకు, వాడికి బాలాజీ అని వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నావు, పాపం తగులుద్ది.
3: అమ్మ నాయనో, బాగా గుర్తు చేసినావు రో, క్షమించు స్వామి క్షమించు.
1: ఆయన అదే పనిలో ఉన్నాడు, కానీ రా పోదాం కారు దగ్గరికి. బాబాయ్ నీకు చెప్పేగా, వీడే నా ఫ్రెండు, నా బెస్ట్ ఫ్రెండ్ రాజు అని చెప్పానే, వాడే వీడు.
3: ఎట్టా వీడేనా ఆ పిల్లకాయా?
1: అవును బాబాయ్.
3: ఏందిరా భాస్కరు, అట్టట్టా ఉన్న వీడికా, అమ్మాయి అట్టా ఉండాలి అమ్మాయి ఇట్టా ఉండాలి అన్నావు.
1: అవును బాబాయ్.
0: ఏందిరా భాస్కర్ అట్టట్టా ఉన్నానా?
1: బాబాయ్ బాబాయ్, వాడు నా ఫ్రెండు బాబాయ్, అలా మాట్లాడకు, వాడు వింటున్నాడు.
3: ఏందిరా హుషు.
0: రే భాస్కర్, నా పెళ్లి చేయడానికి నన్ను ఇక్కడికి తెచ్చావా, లేదంటే మీ బాబాయ్ చేత నా పరువు తీయడానికి తెచ్చావా?
1: అబ్బా నువ్వు ఉండరా, బాబాయ్ని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండు. బాబాయ్ నువ్వే ముందుండి ఈ పెళ్లి చెయ్యి, వాడి పెళ్లికి పెద్దవు నువ్వే బాబాయ్.
3: రే రాజు, నువ్వేం దిగులు పడకు, నీకు పెళ్లి చేసే బాధ్యత నాది.
1: అబ్బా వర్షం వెలిసిపోయినట్టుందిరా.
4: ఏం బాబు,

0: బాగుండా?
1: బాగుండా. ఏంట్రా ఏంట్రా ఈ భాష?
2: రే రే, నీకు భాష ముఖ్యమా, చేసుకోబోయే అమ్మాయి ముఖ్యమా?
1: చేసుకోబోయే అమ్మాయే ముఖ్యమనుకో, కానీ
2: అయినా నువ్వే కదరా పల్లెటూరు అమ్మాయి కావాలని ఏరి కోరి వచ్చావు, అనుభవించు.
1: భయపెట్టకురా.
2: లేకపోతే ఏంటిరా, నువ్వు చేసుకోబోయేది అమ్మాయిని, వాళ్ళ నాన్నని కాదు. అయినా మనం ఉంటుంది సిటీలో, చెల్లెమ్మను ఎలా కావాలంటే అలా మనం పద్ధతి ప్రకారం మార్చుకోవచ్చు.
1: ఎస్, అలా అన్నావు, నాకు కొంచెం ధైర్యం వస్తుంది రోయ్.
3: అబ్బా, అమ్మలక్కల ముచ్చట్లు పక్కనేసి ముంగిట అమ్మాయిని చూపండి.
0: ఏమో అలివేలు, అమ్మాయిని తోలుకురా.
1: తోలుకురా తోలుకురావడం ఏంట్రా భాస్కర్?
2: అబ్బా, తీసుకురమ్మని అర్థం లేరా? నువ్వు కంగారు పడకు.
4: ఇగో ఎరతో లబ్బి, మా అమ్మిని బాగా చూసుకోవాలా, లేకున్నా
1: అమ్మో అత్తగారే ఇలా ఉంటే అమ్మాయి ఎలా ఉంటుందో. ఒరే భాస్కర్,
2: నువ్వు సైలెంట్గా ఉండరా బాబు, నేనున్నా కదరా. ఏమి కాదు, కంగారు పడకు.
3: అమ్మాయి నీ పేరేందమ్మా?
5: సిన్నాయనా, నా పేరు సుబ్బులు, మర్చినా?
3: ఓరి ఓరి, నువ్వా సుబ్బులు? చిన్నప్పుడు ఇంత ఉండేదానివి?
2: చిన్నప్పుడు అందరు ఇంతే ఉంటారులే.
3: చెస్, నువ్వు నోర్మి, ఏది నీ తొడ నా చేతికి అనుకూలంగా పెట్టు.
2: ఎందుకు బాబాయ్?
3: చెప్పింది ఇని పెట్టు, ఆలస్యం అయ్యేపోద్దు, నీకు ఒకటికి రెండు పెట్టాల్సి వస్తుంది.
2: ఏంది బాబాయ్ నువ్వు?
1: రే రే భాస్కర్, ఏమైందిరా?
2: మా బాబాయ్కి ఓ అలవాటు ఉందిలేరా, ఆయన మాట్లాడేటప్పుడు ఎవరైనా మధ్యలో మాట్లాడితే ఇలా పిక్కపాశం పెడతాడు.
1: అబ్బా ఏం ఫ్యామిలీరా బాబు, ఎందుకైనా మంచిది, నేను కొంచెం దూరంగా కూర్చుంటా మీ బాబాయ్కి.
3: అమ్మాయి సుబ్బులు పెళ్లి కొడుకు చూసినా?
5: అబ్బా నాకు సిగ్గైతంది సిన్నాయన, మా అమ్మ మా నాయన చూడకుండానే పెళ్లి చేసుకున్నదంట, అందుకని మా అమ్మ చెప్పినట్టు మా నాయన చెప్పినట్టు వాళ్ళు ఓల్ని చేసుకోమంటే ఆన్నే చేసుకుంటా.
3: అబ్బా ఇనసొంపైన మాట చెప్పినావు అమ్మీ, చూసినా నేను ఎట్టాటి అమ్మాయిని చూసినానో.
2: పాపము వాణ్ణి తలుచుకుంటేనే నా గుండె చెరువైపోతుంది, పాపం అర్భకుడు ఎలా వెలగబెడతాడో ఏమో.
0: యాందబ్బి గమ్మున కూసుండిపోయినావు, మా అమ్మిని ఒక పాలి చూడు ఎట్టుంది, అంతా వాళ్ళ నాయన పోలికలే.
2: అంటే మీరు కాదా సార్?
0: ఓయ్ ఏంది పుసుక్కున అంత మాట అనేసినావు?
2: అంటే అంటే అంటే అది అది అది తమాషా చేశానంతే.
0: సరేలే గాని, నీ సావసగాడేంటయ్యా, ఏమీ మాట్లాడకుండా గమ్మున కూసుండిపోయినాడు.
2: సావసగాడా? ఓహో, మా రాజుగాడా?
0: ఆ అబ్బి పేరు రాజా?
2: ఆ అబ్బి అబ్బి ఏందిరా, మీ ముఖాలు తగలయ్యా. అబ్బా చీచి, ఒక్క గంట వీళ్ళతో ఉంటే సరి, వీళ్ళ భాష నాకు అంటించేశారు. రాజు రే, పెళ్లి చూపులు నీకురా, నాకు కాదు. నువ్వు అలా కిలోమీటర్ దూరంలో కూర్చుంటే పెళ్లి ఎలా చేసుకుంటావు, కాపురం ఎలా చేస్తావు?
1: రే భాస్కర్, నాకెందుకో భయం భయంగా ఉందిరా, ఇక్కడికి పెళ్లి చూపులకు వచ్చినట్లేదురా, వేరే ఏదో లోకంలో ఉన్నట్టు, వీళ్ళందరూ ఏలియన్స్ గాను ఒక అవతార్ 2 సినిమా చూసినట్లు అనిపిస్తోందిరా.
2: నిన్ను చూస్తుంటే నీ భవిష్యత్తు అంతా నా కళ్ళ ముందు కనిపిస్తుందిరా. ఏం చేస్తాంరా, అనుభవించు
1: భాస్కర్. నా మీద నాకే సింపతి తెప్పించగరా?
2: రే రే రాజు, నువ్వు మగాడివిరా, మగాడు ఎప్పుడు ఎవరికి భయపడడు.
1: కొంచెం కొంచెం ధైర్యం వస్తుందిరా నీ మాటలు వింటూ ఉంటే.
2: వస్తుందా? వస్తుంది, నాకు తెలుసు, నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా కదా. రే రాజు, అమ్మాయిని చూడరా.
1: అబ్బా అమ్మాయి లక్ష్మీదేవిలా ఉందిరా భాస్కర్.
2: మా రాజుకి అమ్మాయి నచ్చేసింది నచ్చేసింది, యాహూ.
3: అట్టయితే ఇంకా ఏంది ఆలస్యం, పంతులు మంచి ముహూర్తం పెట్టు, చంపేయాలి అంతే.
6: అయ్యా, ఈ నెల 12వ తారీఖు రాత్రి 11 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందయ్యా.
2: అది సరే గాని రాజు, ఈ నెల 12వ తారీఖున పెళ్లి ముహూర్తం పెట్టించావు, పెళ్లి పనులన్నీ ఎలా రా, ఎలా చేయాలి?
1: రే భాస్కర్, పెద్దగా హడావుడి లేకుండా ఓ గుళ్ళో పెళ్లి చేయించేయరా, ఆ పెళ్లికి అయ్యే ఖర్చు ఏదైనా అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వవచ్చు.
2: రాజు ఎందుకురా, ఆ అనాథ పిల్లలంటే నీకు అంత అభిమానము?
1: నేను కూడా ఓ అనాథనే కదరా.
2: రాజు నేనుండగా నువ్వు అనాథవు ఎందుకవుతావురా, చీచి ఇలాంటి సమయంలో బాధపడకూడదు.

0: సంతోషంగా ఉండాలి. రే రాజు, కంగ్రాచులేషన్స్ రా, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావురా. మరి పార్టీ ఎప్పుడురా రాజు?
1: అబ్బా ఉండరా, నువ్వు నీ పార్టీ గోలా. అమ్మాయి ఎంతకీ కదలడం లేదు. ఏంట్రా, రేపటితో నేను పెట్టిన లీవ్ అయిపోతుందిరా. రే భాస్కర్, ఇప్పుడు మనం కదిలితేనే రేపటికి మనం మన సిటీకి చేరుకోగలం, ఆఫీసుకు అటెండ్ అవ్వగలం.
0: అమ్ము, నీ పెళ్లి గోలలో పడి నేను మర్చిపోయారా? మా జిఎం కాళ్ళు గడ్డలు పట్టుకొని బ్రతిమాలి 3 రోజులు లీవ్ తీసుకున్నా. నేను రేపే ఆఫీస్కి వెళ్ళాలి. అదిగాక పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా నేనే రేపు చూడాలి.
1: అదే కదరా, నేను గంట నుంచి నెత్తి నోరు ముత్తుకుని చెప్పేది నువ్వు వినిపించుకుంటున్నావా? నా మాట అస్సలు వినగాక వినవురా నువ్వు.
0: అమ్మ చెల్లెమ్మ, కానివ్వండి కానివ్వండి, ఎంతసేపు?
2: అమ్మా నాయనా, జాగ్రత్త, నే పోతుండా, జాగ్రత్త అమ్మోయ్.
1: చీచీ చీచీ, నే పోతుండా అనకూడదే అమ్మా, వెళ్ళి వస్తా అనాలి.
2: అట్నేలే ఉండు.
1: మళ్ళీ ఎక్కడికే సుబ్బు?
2: అదే నువ్వు చెప్పుండ్లా, ఆ ముక్క మా అమ్మకు మా నాయనకు మళ్ళీ చెప్పొచ్చా?
1: ఇప్పుడా? ఏ సుబ్బు, ఏ సుబ్బు, కర్మరా బాబు, కర్మ కర్మ.
2: ఇగో సుస్, ఏది ఆ ముక్క? అదే ఇంతకు తూరు చెప్పినావే, అది మళ్ళీ ఒకసారి చెప్పు.
1: అమ్మో, ఇప్పుడు నువ్వు అది నేర్చుకుని చెప్పాలా? ఒరే భాస్కర్, ఏంటిరా ఇది, నన్ను ఎక్కడి తెచ్చిపడేశావురా? నిన్ను హత్య చేద్దామంటే పట్టుబట్టల్లో ఉన్నానని ఆలోచిస్తున్నా.
0: అంతేనా, లేకపోతే నీ మొదటి రాత్రి వాయిదా పడద్దని ఆలోచిస్తున్నావా?
1: రే రే రే రే, ఇక లాభం లేదురా. నిన్ను నిన్ను నిన్ను నిన్ను
0: రే రే రే, ఏంట్రా ఎదుగుతున్నావు?
1: ఇక్కడ నా బెల్ట్ ఉండాలరా, ఇదే ఇదే ఇదే.
0: అమ్మో రే రే రే, అబ్బో అబ్బో అబ్బో అబ్బో, దెబ్బ తగులుతుందిరా బాబు.
1: లేకపోతే నా బాధ చూస్తే నీకు వెటకారంగా ఉందిరా.
0: అబ్బా అమ్మా చెల్లెమ్మ, నువ్వు తొందరగా బయటకు రావమ్మా తల్లి, లేకపోతే నన్ను చంపిన పాపం నీ ముగుడి తగిలిద్ది. ఆలోచించుకో మరి.
2: ఒరన్నా నేను వచ్చా, దా బేగి పోదాం, పొద్దుకోకే కల్లా గూటికి చేరుకోపడలా.
0: రే రాజు, ఈ పెళ్లితో నీ జీవితం మొత్తం నా కళ్ళ ముందు కనిపిస్తుందిరా.
2: ఒరన్నా ఏటి, నా నీ ముంగిటే కదా నిలబడి ఉంటి, నువ్వేటన్నా అలాగా ఆకాశంలోకి చూస్తూ ఓల్తో మాట్లాడుతున్నా?
0: అదే అమ్మా, మరేమి లేదు, మా రాజుగారిని నువ్వే కాపాడాలి తండ్రి అని ఆ దేవుని మొక్కుకుంటున్నానులే.
2: అట్నా? ఒరన్నా నీ మనసు మా పశువుల పాకత మహా దొడ్డ మనసు.
1: అబ్బా ఒరే భాస్కర్, నీ మనసు ఆఖరికి పశువుల పాక అయిపోయిందిరా. రే భాస్కర్, ఎంతసేపు రా రారా వచ్చేయరా.
0: అమ్ము అసలు విషయం మర్చిపోయా. అమ్మా చెల్లెమ్మ, రారా బయలుదేరదాం రమ్మా.
1: ఏంట్రా భాస్కర్ ఇంత లేటు, ఇలా అయితే ఎలా రా?
0: ఇదిగో నీకు ఎక్స్ప్లెనేషన్ కావాలా, మనం తొందరగా బయలుదేరడం కావాలా?
1: తొందరగా బయలుదేరడమే కావాలి. ఆ లగేజ్ తీసుకుని ఇలా రా, నేను కార్ స్టార్ట్ చేస్తా.
0: అబ్బా మొత్తానికి నీ పెళ్లి తతంగం పూర్తయిందిరా రాజు.
2: ఇగో ఇగో నిన్నే పిలుచుంది, వినపల్లా. ఈ షర్ట్ కొట్టుకో, ఒలికిపోతుంది, బొత్తిగా వైన తెరిచినట్లేదు. అయ్యా
1: సుబ్బు, ఏమిటి ఇది, ఏముంది ఈ మట్టి పాత్రలో?
2: మనకు సద్దయ్యా, దారిలో నీకును మా అన్నకును కడుపులో నగనగలాడిందనుకో ఏడ్చేస్తారు. అయ్యా బొత్తిగా ఆలోచన లేని మడిచివే
1: సద్య. భాస్కర్
0: అబ్బా, మా చెల్లెమ్మ ఎంత మంచిదిరా, దారిలో మనం తినడానికి భోజనం ఏర్పాటు చేసుకొచ్చిందన్న మాట.
1: నీకెప్పుడు తిండి గొడవే. రే ఇది బయటపడేరా. చిచ్చిచ్చి, ఏంటిది ఆ అన్నం ఏమిటి, ఆ ఉల్లిపాయలు ఏమిటి, ఆ పచ్చిమిర్చి ఏమిటి? పల్లెటూరి బైతు పల్లెటూరి బైతు, కొద్ది కూడా కామన్ సెన్స్ లేదు. చిచ్చి చిచ్చి, ఎలా వేగాలో ఏమిటో.
2: ఓలమ్మో ఓలమ్మో, సర్దుకుంట మట్టిపాలు చేసేసినావే, ఏంటిది?
1: నోరు మూసుకుని కూర్చో కూర్చో కూర్చోమన్నానా?
0: రే రాజు రాజు, కొత్త కదరా, ఎందుకు అలా బెదగొడతావు? మన అలవాట్లు చిన్నగా నేర్చుకుంటుంది లేరా?
1: నువ్వు నోరు మీరా, నీ అలసి చూసుకునే ఇది ఇంతవరకు వచ్చింది.
0: అబ్బో మనోడు మంచి కాక మీద ఉన్నాడు, మనం సైలెంట్గా ఉండడమే మంచిది.
2: అబ్బా నా అంత అట్టుకోలేను బాబు. ఇగో
1: ఏంటి,
2: ఇగో నిన్నే పిలుచాందిగా, ఎరవళ్ళా.
1: నో, నేను కారాపను, ఆపనుగా కాపను, విషయమేంటో చెప్పు అప్పుడు ఆపుతా.
0: రే రాజు, చెల్లెమ్మ అడుగుతుంది కదరా, ఒక్క నిమిషం కారాపరా.
1: నీకు బయలుదేరే ముందేం చెప్పాను రా?
0: నోరు మూసుకోమన్నావు.

0: అది ఆ పని చెయ్యి, గౌరవంగా ఉంటుంది నీకు.
1: అలాగైతే బండి ఆపు అన్నమాట.
0: నువ్వు అరచి గీపెట్టినా కూడా కారు ఆపను, ఊరు వచ్చేదాకా ఆపనుగాక ఆపను.
1: అట్నా ఓరయ్యా.
2: అబ్బా చచ్చాండ్రు దేవుడు.
0: ఎందుకే అలా అరచి చచ్చావు? గుండె అయినంత పనయ్యింది.
1: నాను మర్యాదగా చెప్పినాను బండి ఓ తూలు ఆపు అని, ఇంటివా?
0: సరేలే, కారు ఎందుకు ఆపమన్నావు? చెప్పి తగలడు.
1: నాకు సిగ్గైతాంది.
0: సిగ్గా? ఆకాశం ఊడిపడేటట్లు అరిచి ఇప్పుడు సిగ్గుపడుతున్నావు ఎందుకో?
2: ఏంట్రా, నేను కారులో ఉన్నానన్న విషయం మర్చిపోయారా ఏంటి? మీకు ఏకాంతం కావాలి అంటే నన్ను బస్సులో రమ్మంటే వచ్చేవాణ్ణి కదా.
0: రే భాస్కర్, నేను అసలే తిక్కలో ఉన్నా, నన్ను గెలక్రా, నన్ను హంతకుణ్ణి చేయకు.
2: అమ్ము, వీడు అనంత పనిచేసేలా ఉన్నాడు.
0: కారు ఎందుకు ఆపించావే చెప్పు.
1: నువ్వు అట్ట నా మీద రంకెలాచ్చావంటే ఎట్ట చెప్పేది? నాన్న చెప్పను.
0: అబ్బా సుబ్బు, మంకు పట్టు పట్టకే చెప్పు, అసలు విషయం ఏంటో చెప్పు.
1: నాకు నాకు
0: చెప్పు సుబ్బు.
1: ఆ సెవిలకి చెబుతా.
0: అబ్బా సుబ్బు, విసిగించకుండా చెప్పు.
1: అట్నా సరే, నాకొకటి కొచ్చాంది.
0: ఏంటి?
1: నాకొకటి కొచ్చాంది.
0: ఏంట్రా ఇది భాస్కర్? సుబ్బు, ఇలాంటి విషయాలు రహస్యంగా చెప్పలే, గట్టిగా చెప్పకూడదే.
1: నాను ముందుగా అలానే చెప్పినాను, నువ్వింటివా? సుబ్బా.
0: ఏ సుబ్బు, ఎక్కడికి ఆ పరుగు?
1: అగో అట్ట, ఆ శెట్టి అని కథలకు పోయచ్చా?
0: చిచిచిచి, అలా వెళ్ళకూడదే. తింగరిదాన.
1: ఏటవు దేటి, మా ఊర్లో ఒకటికొచ్చే అందరు అట్ట షెట్ సాటికే పోయొచ్చారు.
0: కర్మరా బాబు కర్మ, అది పెళ్లి కాకముందే. ఇప్పుడు అలా చెట్ల చాటుకి పుట్ల చాటుకి వెళ్ళకూడదు. ఉండు, అదిగో అక్కడ టాయిలెట్లోకి వెళ్ళిరా.
1: ఏటది టోటో? ఏటది నాకేటి గాని. ఇదిగో సామి, నువ్వు అన్నదానిలో ఏటుంటుంది గాని, నాను మాత్రం ఆ సెట్ సాటికి పోయొచ్చా?
0: చంపుతా. అలా కాదు గాని, పద నేనే తీసుకువెళ్తా. ఎరక్కపోయి నిన్ను కట్టుకున్నాను, అనుభవిస్తున్నాను.
1: ఏటేట లాక్కుపోతావు, నా నేటి గొడ్డును కాదు మడిసిని.
0: త్వరగా పో, ఆ లోపలికి వెళ్ళు. అదిగో ఆ ఆడవాళ్ళు వెళ్తున్నారే, అలా వెళ్ళు.
1: అట్నే నువ్వు రావేటి?
0: చూసే, నేను కూడా రావడానికి. అదేమైనా పెళ్లి పేరంటం అంటావే? సకుటుంబ సపరివారంగా వెళ్ళడానికి వాష్రూమ్ ఏది? ఏంటబ్బా పావు గంట అయినా బయటికి రాలేదు. అరే అదేంటి, అక్కడ అంతమంది జనం పోగయ్యారు. వెళ్ళి చూద్దాం. జరగండి జరగండి జరగండి. సుబ్బు సుబ్బు,
1: నానెందుకు నీకు పైసలు ఇవ్వాలి? నా మొగుడు ఎవరో ఎరుకునా నీకు? అసలు ఈ సుబ్బులంటే ఏటో ఎరుకునా నీకు? మా అయ్యెవరో ఎరుకునా నీకు?
0: సుబ్బు సుబ్బు, ఏమిటే ఈ గొడవ?
1: అది నాన్న ఒకటి పోయి వచ్చినానా? ఈ తెలపెత్తలు ఏదవా, నన్ను పైసలు అడిగినాడు, ఎందుకు ఇవ్వాలి పైసలు అని అడుగుతుండా.
0: సుబ్బు, ఇక్కడ అది రూలే, వాష్రూమ్ యూజ్ చేసుకుంటే డబ్బులు ఇవ్వాలి. నువ్వు ఇలా
1: ఓలమ్మో ఓరి నాయన, ఇది ఎక్కడ ఊరు నాయన?
0: ఇదిగోండి ఈ 10 రూపాయలు తీసుకోండి. కానీ ఈ సిటీకి కొత్త, ఏమీ అనుకోకండే. చేసిన నిర్వాహకం చాలు గానీ రా, కారెక్కు.
1: నానెక్కను, మీ ఊరాల ముందు నా పరువు తీర్చా? ఓరయ్యో ఓరయ్యో, నా పరువు పోనాది రయ్యా. ఓరయ్యా.
3: ఏమిటయ్యా, దొరబాబు లాగా టిప్పు టాప్న డ్రెస్ చేసినావు, అమ్మాయిని అలా అల్లరి పెడతావా?
0: అరే మీరు పొరపాటు పడుతున్నారు సార్. అది అది
3: ఆడకూతుర్ని చెయ్యి పట్టుకొని అల్లరి పెట్టింది కాకుండా అది ఇది అని కూస్తావా? కొట్టండి రావిని, కొట్టండి.
0: రే భాస్కర్, బా బా. రే భాస్కర్, నన్ను కాపాడరా, నన్ను కాపాడరా.
2: రే రాజు రాజు, ఏమిట్రా నిద్రలో కలవరిస్తున్నావు?
0: అమ్మో ఇది కళ.
4: మీరు ఇంతవరకు పల్లెటూరి పెళ్లి కళ నాటిక విన్నారు.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
6: SBI, the bank to every Indian.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
8: LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్.

0: బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
2: కార్యక్రమంలో సినిమా పాట విందాం. సిస్టీన్స్ చిత్రం కోసం షాన్ పాడిన పాట

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభము నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ముఖాన మొటిమల
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి దక్షిణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి లైవ్ ఉంటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇంధన రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకి ఇంకా తెలియరాలేదు. ప్రజలు పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేస్తుండలేమని విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర

సదస్సు, భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ధి గల స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నాశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర

రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలు ఇంధనలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం ఇథనాల్ స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ధి వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్ పోలాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తిగల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1,127కు చేరుకోగా దాదాపు 4,900 మంది ఇంతవరకు అచ్చుకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని, శిథిలాలను లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంట్లో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు. రసువా, నువాకోట్, దాదింగ్ అనే 3 ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించామని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్తో సహా పలు దేశాల నుంచి బహుళపక్ష భాగస్వాముల నుంచి నేపాల్కు సద్భావనా సందేశాలు, సహాయం అందాయని కూడా నేపాల్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని, నూతనంగా ఎన్నికైన రాష్ట బార్ కౌన్సిల్ చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పదవిలో కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. రాష్ట బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపైన, బీసీఐ పునర్వ్యవస్థీకరణపైన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కోఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు, ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, ఆటోమేటెడ్గా, నిర్దిష్ట కాలపరిమితిలోగా, కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకరణ చేయడం, ఆటోమేటిక్ చేయడం, వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని, 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నారు.

0: అని కూడా రామ్మోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరిన అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణ నౌక అయిన సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నావికాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను, నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్య శాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్లోని MGM ఆసుపత్రిలో H1N1, H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి CEO పశ్చిమ వాయుసేన కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనీలో జరిగిన ట్రస్ట్ సమావేశం తర్వాత ఈ నియామకాన్ని ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా CEO పర్యవేక్షించనున్నారు. 2024 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే 4 విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రిమో సాహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలెంపేటలోని గొల్లలగూడి ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ది చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో 2వ రౌండ్లోకి దూసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1120 పెరిగింది. దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, కిసాన్ వాణి

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రతి సాగు యాజమాన్యం గురించి బేస్తవారిపేట మండలం గలిజేరుగుల గ్రామ రైతు శ్రీ ఆర్ల వెంకటరమణారావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కార్యక్రమంలో పత్తి సాగు యాజమాన్యం గురించి తెలియజేయడానికి బేస్తవారిపేట మండలం గలిజేరుగుల గ్రామ రైతు శ్రీ ఆర్ల వెంకట రమణారావు గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి రమణారావు గారు.
2: నమస్తే సార్.

0: రమణారావు గారు ముఖ్యంగా గలిజేరుగుళ్ళ ఆ ఏరియాకు సంబంధించి ఎటువంటి పొలాలు ఉన్నాయి, ఎటువంటి పంటలు రైతులు సాగు చేస్తున్నారు, అందులో మీరు ఇప్పటి వరకు ఏమేమి పంటలు సాగు చేశారో ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి.
1: మాకుండేటువంటి నేలలు వచ్చేసి ఇసుక తెర నేలలు, ఎర్ర నేలలు, బలమైనటువంటి కొంచెం నల్ల నేలలు కూడా ఉన్నాయి సార్. వాటిలో వచ్చేసి మేము పండించే పంటలు కంది, సజ్జ, మొక్కజొన్న ప్లస్ పత్తి, మిర్చి, ఈ కూరగాయలు ఇటువంటి పంటలు పండిస్తూ ఉంటాం సార్.
0: ఓకే, బాగుందండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పంటలలో ప్రధానంగా ఇప్పుడు మీరు ఏ పంట సాగు చేస్తున్నారు?
1: పత్తి సాగు చేశాను సార్, 3 ఎకరాలు పత్తి సాగు చేశాను సార్.
0: పత్తి సాగు చేస్తున్నారు. ఈ పత్తి సాగు యాజమాన్యం గురించి మీ అనుభవాలు తోటి రైతులకు తెలియజేద్దాం. మరి మీరు వేసవి పత్తి సాగు చేస్తున్నారు, మరి మామూలుగా
1: సీజనల్
0: పత్తి కూడా మీరు సాగు చేస్తున్నారు. రెండు విషయాలు కూడా మీరు రెండు చేస్తున్నారు కాబట్టి పత్తికి సంబంధించి రెండు విషయాలు రైతు సోదరులకు అందిద్దాం.
1: ఓకే సార్.
0: ముఖ్యంగా వేసవి పత్తి సాగు చేయాలంటే నేలను ఎట తయారు చేసుకోవాలి, మరి దుక్కులు ఎట దున్నుకోవాలి, దుక్కులు దున్నినప్పుడు ఆ ఎరువుల మోతాదు ఎంతెంత దుక్కులలో పొలంలో కలదునాలి అనే విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి.
1: వేసవి పత్తి సాగు చేసే ముందు మనం ఆల్రెడీ సజ్జ, మొక్కజొన్న ఇలాంటి పంటలు వేసి వాటిని నూర్పిడి చేసిన తర్వాత వాటిని తయారు చేసేదానికి ఆస్కారం ఉంది. అవి వచ్చేసి అప్పుడు వీటిల్లో ఎక్కువ చెత్త ఎక్కువ ఉంటుంది కాబట్టి, పచ్చిగడ్డి, ఎండు చెత్త ఇలాంటివి ఉంటాయి కాబట్టి బాగా పొలం బాగా లోతుగా దుక్కులు దున్నుకొని దుక్కుతో పాటు కొంచెం 1 ఎకరానికి 4 బస్తాలు సూపర్ ఫాస్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలే దున్నితే అదంతా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళా చదును చేసుకొని తర్వాత వచ్చేసి దుక్కులో 20 కిలోలు జింక్ సల్ఫేట్ వేసుకొని దున్నుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి దుక్కి మగ్గిన తర్వాత మనము గొర్రు దోలుకొని, ట్రిల్లర్ దోలుకొని భూమిని బాగా చదును చేసుకొని విత్తనం నాటుకునే దానికి సిద్ధం చేసుకొని విత్తనం నాటుకుంటాం సార్.
0: ఓకే, మరి మీరు పండించేటువంటి ఈ పంటలకు మీరు భూసార పరీక్షలు, పంట మార్పిడి విధానము ఇవి చేపట్టడం జరుగుతుందా?
1: జరుగుతుంది సార్. ఇప్పుడు వేసవి కాలం పంట అయిపోయిన తర్వాత మనం మట్టి నమూనాలు తీసుకొని జిల్లా హెడ్ క్వార్టర్లో పరీక్షలు చేయించిన తర్వాత ఈ మన నేలకు ఏ పంట సూట్ అవుతుందా అని దాన్ని బట్టి పంట వేసుకోవడం జరుగుతుంది సార్. శాస్త్రజ్ఞుల సూచనల మేరకు సాగు చేస్తాం సార్.
0: దానికి సంబంధించి మరి ఎరువులు వాడడం కూడా జరిగింది?
1: ఎరువులు కూడా సార్. వచ్చేసి ఆ ఎరువులు వచ్చేసి పత్తికి మామూలుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, తర్వాత డిఏపి, పొటాసు, యూరియా వీటిని. డిఏపి అయితే 1 కట్ట వేస్తాము, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 1 బస్తాలు వేసి 1/2 బస్తా యూరియా, 10 కిలోలు పొటాసు వేసి భూమిని సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. దిక్కులోనే మామూలుగా పశువులు ఎరువు 1 ఎకరానికి 10 టన్నులు పశువులు ఎరువు వేసుకొని బాగా దాన్ని మగ్గనిచ్చి అంతర్కృషి చేసుకొని బాగా తయారు చేసిన 10 రోజులు ఉంటే అది బాగా నేలకు సారవంతం అవుతుంది, అప్పుడు మనం విత్తనం నాటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది సార్.
0: ఓకే రమణారావు గారు, అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేల పరీక్షలు, మట్టి పరీక్షలు చేసిన తర్వాతనే మన పొలంలో ఏం తక్కువ ఉంది, ఎంత మోతాదులో అవసరం వస్తుంది అనేది కూడా మనకు తెలుసుద్ది ఆ పట్టిక ద్వారా. అదేవిధంగా పంట మార్పిడి ద్వారా కూడా మనకు చాలా మేలు జరుగుతుంది. మీకు వ్యవసాయ అధికారులు చెప్తుంటారు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు, మీ అనుభవం కూడా ఉంటుంది. పంట మార్పిడి విధానం వల్ల మీకు ఎట్లా ఉంది మీకు దిగుబడి?
1: ఇప్పుడు మనము వేసే ఈ రసాయనిక ఎరువుల కంటే కూడా పంట మార్పిడి విధానము, పంట వేసే ముందు 2 నెలలు భూమిని ఖాళీగా ఉంచి ఈ పిల్ల బెసర, జీలుగ, జనుము ఇలాంటి పంటలు వేసుకుంటే వీటికంటే కూడా రసాయన ఎరువుల కంటే కూడా మనకు మంచి భూమి సారవంతమయ్యి వేసే పంటకు మంచి దిగుబడి ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది సార్.
0: అప్పుడు మరి ఏమేమి పంటలు మార్పిడి చేస్తున్నారు?
1: వేసవి పత్తి సాగు చేసే ముందు సజ్జ వేసి తీసేస్తాము. దాని తర్వాత మళ్ళా మొక్కజొన్న కూడా వేసి తీసేసిన పొలాలు డిసెంబర్లో మనము నాటుకునే దానికి, వేసవి పత్తి సాగు చేసుకునే దానికి సజ్జ అడుగు, మొక్కజొన్న అడుగు ఇవి రెండు పంటలు వేసవి పత్తి సాగుకు అనుకూలంగా సరిపోతాయి సార్. మిగతా పంటలు ఏమి వేసినా రావు, ఏ కొర్ర ఇలాంటి వేసినా కూడా సరిపోతుంది సార్.
0: సరే, ఆ విధంగా మీరు భూసార పరీక్షలు చేపించి పంట మార్పిడి విధానం పాటించి మీరు వ్యవసాయం చేస్తున్నారు. ఓకే, బాగుందండి రమణారావు గారు. మరి ముఖ్యంగా మీరు ఈ పత్తి సాగు యాజమాన్యం గురించి మరి రైతు సోదరులకు మీ అనుభవాలు చెప్తున్నాం కాబట్టి ఇందులోనే ఈ పత్తికి సంబంధించి విత్తన మోతాదు, విత్తన రకాలు, విత్తే పద్ధతి, సమయము ఇలాంటిది ఒక్కొక్కటిగా రైతు సోదరులకు తెలియజేయండి.
1: విత్తన మోతాదు వచ్చేసి 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది. విత్తన శుద్ధి వచ్చేసి ఆల్రెడీ

0: ప్యాకెట్లలోనే ఇమ్రా క్లోఫ్రిడ్ ద్రావణంతో శుద్ధి చేసి ప్యాకింగ్ వస్తుంది. 1 కిలో విత్తనం సరిపోతుంది సార్. విత్తే దూరం వచ్చేసి మామూలుగా జూన్ జూలైలో నాటే పత్తికైతే సాలుగు సాలుగు 4 అడుగులు, మొక్కకు మొక్కకు వచ్చేసి 2 అడుగులు పెట్టుకుంటే సరిపోతుంది. అదే వేసవి పత్తికి వచ్చేసరికి 3 అడుగులు సాలుకు సాలుకు, మొక్కకు మొక్కకు వచ్చేసి 1.5 నుంచి 2 అడుగులు సరిపోతుంది సార్.
1: మీరు రకాలు కూడా
0: రకాలు
1: మంచి సాగు చేస్తున్నారు కదా.
0: రకాలు వచ్చేసి ఎండాకాలానికి అకీరా మంచి దిగుబడిని ఇస్తుంది సార్. ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడి ఇచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఈ మామూలు సీజనల్ పత్తికి మనకు మార్కెట్లో దొరికే హైబ్రిడ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో ఎవరికి నచ్చిన రకము వాళ్ళు, నేనైతే ఇప్పుడు ప్రదీపు తెచ్చి వేశాను, బాగానే దిగుబడి వస్తుంది సార్. ఎకరానికి 10 నుంచి 12 దాకా వస్తుంది ఇప్పుడు.
1: క్వింటాల్లో
0: ఏది మన సీజనల్ పత్తి, జూన్ జూలై పత్తికి.
1: ఓకే, మీరు వేసవి పత్తి చేసినప్పుడు ఎట్లా దిగుబడి వచ్చింది?
0: వేసవి పత్తికి వచ్చేసి అప్పుడు మనకు డిసెంబర్లో నాటుకుంటాం కాబట్టి కొంచెము జనవరి వరకు కొంచెము పేనుబంక ఇటువంటివి వస్తాయి. ఆ పేనుబంకకు మెటాసిస్టాకు, మోనో, ఎస్పేటు ఇలాంటివి కొట్టుకుంటే అది కవర్ అయ్యి ఇంకా గ్రోతింగ్ వస్తుంది. అప్పుడు చీడపీడలు తక్కువగా ఉంటాయి సార్. ఈ మనకు సమ్మర్ రాబోయేసరికి ఈ కాపు పట్టేసుకో పడుతుంది. ఏప్రిల్ వచ్చేసరికి మనకు దిగుబడి ఆల్రెడీ దిగుబడి చేతికి వస్తుంది సార్.
1: వేసవి పత్తికి మరి వ్యవసాయ అధికారులు నీటి వసతి తక్కువ ఉంటుంది కాబట్టి వద్దంటారు ఒకసారి.
0: నీటి వసతి అవకాశం ఉన్నోళ్ళే వ్యవసాయ పత్తి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్.
1: కానీ దిగుబడి కానీ క్వాలిటీ కానీ
0: ఎక్సలెంట్గా ఉంటుంది సార్
1: వేసవి పత్తి.
0: వేసవి పత్తి దిగుబడి బాగుంటుంది, క్వాలిటీలో బాగుంటుంది. గులాబీ రంగు పురుగు కూడా తక్కువ ఉంటుంది సార్, గులాబీ రంగు పురుగు కూడా రాదు.
1: మరి వేసవి పత్తికి సంబంధించి అయినా మన సీజనల్గా వేసేటువంటి పత్తి సాగు సంబంధించి అయినా మరి ఏమేమి అందులో మరి మీరు అంతర్కృషి చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం చెప్పండి.
0: విత్తనం నాటిన 24 గంటల లోపల మనం నీరు అందించి ఆ తర్వాత వచ్చేసి మనము పిండి మెత్యాలని కలుపు మందు కొట్టుకుంటే మొలక బాగా వస్తుంది, కలుపు నివారణ అవుతుంది. 40 రోజుల వరకు కలుపు పడదు. 20 రోజులకు అంతర్కృషి గుంటగా తోలుకొని ఈ అంతర్కృషి చేసుకొని మొక్క మొక్క కాడ కూలీలతో తొగించుకుంటే కలుపు నివారణ అవుతుంది. 20 రోజుల తర్వాత వచ్చేసి నెలకు లోపల 1 బస్తా డిఏపి, 10 కిలోలు యూరియా, 10 కిలోలు పొటాస్ ఇచ్చే ఎరువు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళా 40 నుంచి 50 రోజుల లోపల మళ్ళా 1 బస్తా 10-26 10 కిలోలు యూరియా కలిపి వేసుకోవడం వల్ల 2 దఫా మోతాదు సరిపోతుంది సార్. అంతవరకు చాలు సార్ ఎరువులు.
1: ఇప్పుడు మరి పత్తిలో ఒక దశకు వచ్చిన తర్వాత మరి చీడపీడలు రావడం అనేది సహజం. ఏమేమి చీడపీడలు వస్తున్నాయి మీరు గమనించడం జరిగింది, అందులో నివారణగా మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
0: చీడపీడలు అనేసరికి 20 రోజుల నుంచి మనకు మొలక మొలిచిన 20 రోజుల నుంచి మనకు కొంచెం ట్రిప్స్ తెల్లదోమ, పచ్చదోమ ఇటువంటివి వస్తుంటాయి. మనకు డిసెంబర్లో వేసే వ్యవసాయ పత్తికి ఈ కొంచెం చలికొట్టుడు ఎక్కువ ఉండడం వల్ల పేనుబంక వస్తుంది సార్. దానికి మెటాసిస్టాక్ అనే మందు కొట్టడం వల్ల పేనుబంక పూర్తిగా నివారించబడుతుంది. ఆ తర్వాత గ్రోతింగ్ వచ్చి బాగా ఉంటుంది సార్.
1: ఇంకా ఏమేమి వస్తాయి చీడపీడలు?
0: చీడపీడలు ఎక్కువగా దానికి వచ్చేది తెల్లదోమ, పచ్చదోమ. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఎకరానికి 10 నుంచి 15 బ్లూ జిగురట్టలు, ఎల్లో జిగురట్టలు పెట్టుకుంటే ఆ దోమ వాటికి అంటుకొని మనకు పంట కాపాడుకునే దానికి ఆస్కారం ఉంటుంది సార్. ఇకపోతే మళ్ళా వచ్చేసి మనకు ఈ సూక్ష్మధాతు లోపాలు అనేవి కూడా కనిపిస్తుంటాయి సార్. ఆ సూక్ష్మధాతు లోపాలు కనిపించేటప్పుడు మనం ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ మనం స్ప్రే చేసేటప్పుడు వాటిల్లో కలుపుకొని చేసుకుంటే ఆ సూక్ష్మధాతు లోపాలు పోయి మనకు నీట్గా పంట గ్రోతింగ్ బాగుంటుంది, దిగుబడి ఆశాజనకంగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది సార్.
1: ఈ చీడపీడలకు సంబంధించి ఇందులో భాగంగా మీరు మామూలుగా బార్డర్ క్రాప్స్ అట్లాంటి ఏమన్నా వేస్తే కొన్ని చీడపీడలు దీనికి ఏమన్నా ఉపయోగపడుద్ది?
0: బార్డర్ క్రాప్స్ గెట్లంబడి 2 వరుసలు మొక్కజొన్న కానీ సజ్జ కానీ ఎర్రపంటగా అక్కడక్కడ బంతిపూలు వేసుకోవడం వల్ల దోమ అనేది వాటికి ఆకర్షించి దోమ రాకుండా ఉంటుంది. ఈ బంతి అక్కడక్కడ ఆమ్దము నాటుకోవడం వల్ల ఈ పొగాకు లద్దె పురుగు ఇటువంటి ఈ పురుగు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది సార్.
1: అలాంటి మరి జాగ్రత్తలు మీరు పాటిస్తున్నారు?
0: పాటిస్తున్నాం సార్.
1: ఇలాంటి విషయాలలో మీరు చీడపీడల నుంచి నివారించుకుంటున్నారు?
0: చీడపీడల నివారించు.
1: ఇవి కాకుండా ఇంకా ప్రధానమైనటువంటి పత్తిలో ఏమేమి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది?
0: ఇంకా ప్రధానంగా

0: పత్తికి వచ్చేది ఏం లేదు సార్ ఎక్కువ.
1: పూత పిందె వచ్చే టైంలో పూత రాలిపోయేటప్పుడు కొన్ని చీడపిండలు వస్తాయి.
0: ఎక్కువ దోమ వల్ల, దోమ వచ్చి వాలి రసం పీల్చిందంటే పూత రాలిపోవడము, కాయ అయింది కూడక రాలిపోతుంటుంది. దానికి మనము గోడ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, 40 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 40 రోజుల నుంచి ఒక నెల మనము కొంచెం జాగ్రత్త తీసుకొని ఆ వచ్చిన పూతను కాపాడుకుంటే, ఈ స్ప్రే మందులు కొట్టుకొని పచ్చదమ్ముకు వచ్చేసి ఫ్రైడు, ఎస్పేటు, కాన్ఫిడారు, ఇమిడల్ క్రోఫిడు ఇటువంటి కొట్టుకోవడం వల్ల పచ్చదోమ అందు కంట్రోల్ అవుతుంది. ఈ తెల్లదోమకు వచ్చేసి ప్రొఫెనాఫాసు, తర్వాత ఫోలో ఇటువంటి మందులు కొట్టుకోవడం వల్ల కూడా ఈ తెల్లదోమ పూర్తిగా నివారించబడుతుంది. ఈ గులాబీ రంగు పురుగు మనకు కాయ పిందె స్టార్ట్ అయిన వెంబడే ఈ పూతలోనే గులాబీ రంగు పురుగు వచ్చేది అనుకుంటుంది. దాని
1: ప్రధానంగా నష్టపరుస్తుంది,
0: ప్రధానంగా పత్తి పంటకు నష్టపరిచేది ఈ గులాబీ రంగు పురుగు. దాని నివారణకు అది పూత టైంలోనే ఈ దోమ మందులతో పాటు అవి కొట్టిన ఒక 4 రోజులకు 5 రోజులకు తర్వాత మనము ల్యాండా కానీ కొరోజన్ లాంటివి కొంచెము పురుగు మందు కొట్టుకుంటే, ఒక 2 సార్లు కింద స్ప్రే చేసుకుంటే గులాబీ రంగు పురుగును పూర్తిగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. 3 నెలల తర్వాత మనం మందులు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు.
1: ఓకే రమణారావు గారు, మరి ఈ మందులు పిచికారి చేసే టైంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అంటే ఏ సమయంలో మందులు పిచికారి చేయాలి, ఏ సమయంలో చేయకూడదు అనేది కూడా ఉంటుంది కదా?
0: మందులు పిచికారి టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 8 లోపల చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు అటువంటి సమయం కుదరలేదనుకో సాయంత్రము 4 నుంచి 6 లోపల చేసుకుంటే మంచి రిజల్ట్ కనపడుతుంది. పిచికారి చేసే మనిషి కూడా మనకు చేతులకు గ్లౌజ్, మాస్క్, తలకు మాస్క్ పెట్టుకొని చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది సార్.
1: మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే రమణారావు గారు, మరి ఈ యొక్క పత్తి సాగు యాజమాన్యంలో భాగంగా మరి ఇప్పుడు అంతకృషి గురించి మరి చీడపిల్ల గురించి కూడా చెప్పుకున్నాం. ముఖ్యంగా నీటి తడులు వేసవిలో అయితేనేమి, మనము సీజనల్గా పండించేటువంటి పంట పత్తి గురించి అయితేనేమి, నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇచ్చుకోవాలి, ఎప్పుడు ఇస్తే మనకు దానికి ఉపయోగపడుతుంది, ఒకసారి రైతులు తెలిసితేలేక ఏదైనా సొంత పనుల మీద ఉండి అది టైం దాటిపోయిన తర్వాత ఇచ్చి పూతంతా రాలిపోయేటువంటి సందర్భాల్లో కూడా నష్టపోతుంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: జూన్ జూలైలో క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి ఒక వారానికి అట్లా ఇచ్చుకుంటా పోతే నీటి తడులు సరిపోతుంది సార్. అదే వేసవి పత్తికి వచ్చేసరికి 4 రోజులకు ఒక తడి ఇచ్చుకుంటూ దాన్ని, నీటి తడులు ఎక్కువైనా గోడ రాలిపోతుంది, నీటి తడులు తక్కువైనా గోడ రాలిపోతుంది, దాని సమయం చూసుకొని సాయంత్రం 4 అప్పుడు పోతే మనకు తోట నీటి తడి కావాలా వద్దు అనేది అది ఆకు వేలబడుతుంది. దాన్ని బట్టి మనము తోట బెట్ట రాకతలికే మనం నీటి తరలు ఇచ్చుకుంటూ పోతే మనకు రిజల్ట్ బాగుంటుంది సార్. అదే మనము కొంచెము ఎవరే పనుల మీద ఉండి ఏదైనా నీటి తరలు సమయానికి ఇచ్చుకోలేకపోతే వచ్చిన గోడ మొత్తం రాలిపోతుంది, పంట నష్టపోయేదానికి ఆస్కారం ఉంటుంది సార్.
1: కానీ సరైన సమయంలో
0: సరైన సమయంలో నీటి తరలు ఇచ్చుకుంటే మంచి దిగుబడి.
1: ఇప్పుడు పత్తి కూడా ఈ డ్రిప్ సిస్టము వాడుకోవచ్చు కదా?
0: వాడుకోవచ్చు అండి, పత్తి కూడా డ్రిప్ సిస్టమ్ ఉంది. ఈ స్ప్రింక్లర్లు ఒక స్టేజ్ ఒక 40 రోజులు గొడకొచ్చేంత వరకు స్ప్రింక్లర్లు కూడా వాడుకుంటే చెట్టు అంతా తడుస్తుంది. ఎండాకాలం స్ప్రింక్లర్లు మంచి ఈ మొక్క పెరిగే ఉపయోగం, గ్రోతింగ్ వచ్చేదానికి. అందు నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు డ్రిప్ సిస్టంతో పెట్టుకొని పంట పండించుకోవచ్చు సార్.
1: మరి కొన్ని ఎరువులు కూడా అందులోనే పంపించుకోవచ్చు కదా?
0: ఎరువులు కూడా మనకు మల్టీకే అంటే 13045 3 19 ఇటువంటి డ్రిప్లు ఇచ్చుకొని వేసుకోవడం వల్ల మనకు ఎరువుల ఖర్చు తగ్గుతుంది. పైపాటు వేసేదానికంటే డ్రిప్ ద్వారా ఇస్తే ఎరువుల ఖర్చు తగ్గుతుంది, పంట నాణ్యత ఉంటుంది సార్.
1: ఇవి కాకుండా ఈ పత్తి సాగు యాజమాన్యంలో ఇంకా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కాయ పగిలే దశకు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: వర్షాకాలం పత్తికి ఈ కాయ పగులు కాయ అట పగిలినప్పుడు వచ్చేసి వర్షం పడదంటే ఆ కాయ కుళ్ళిపోతుంది, అది నాణ్యత రాదు. వర్షాకాలం పత్తి కొంతవరకు అట్లా నష్టపోయేదానికి ఉంది. వర్షాలు ఎక్కువైనా కింది కాయ కనీసం చెట్టుకు 5-6 కాయలు కింది కాయలు డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎండాకాలం డిసెంబర్లో నాటిన పత్తికి అటువంటి డ్యామేజ్ అయ్యే ఆస్కారమే లేదు. కాకపోతే పత్తిని జాగ్రత్తగా మనము పూర్తిగా అట్ట పగులుతూనే కాకుండా పూర్తిగా ఇచ్చనిచ్చి తీసుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది. ఈ రైతులు ఏం చేస్తారంటే అట్లా నోరు తెరుచుకోగానే దాన్ని తీస్తే ఏమవుతుందంటే తూకం వస్తుందని రైతులు అప్పుడే తీస్తారు. అప్పుడు తీసినప్పుడు ఏమవుతుందంటే కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది.

0: పత్తిని బాగా పగలనిచ్చి బాగా విచ్చుకున్న తర్వాత తీస్తే కూలి ఖర్చులు తగ్గుతాయి, పంట నాణ్యత బాగుంటుంది, మార్కెట్ చేసుకోనికి కూడా బేరగాళ్ళు బాగుంటుంది.
1: మరి పత్తి తీసేటప్పుడు అంటే మనం గుర్తించాలి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పత్తి పగలంగానే కాకుండా అది బాగా పూర్తిగా రావాలి, ఇచ్చుకోవాలి, కొంచెం ఆరాలి కూడా.
0: ఆరాలి.
1: అలాంటప్పుడు మరి కూలీలను పెట్టి తీపిస్తారు, ఎట్లా మరి కూలీలు మనకి అందుబాటులో ఉంటారా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు వాటిల్లో చేస్తారా? మరి తీసేటప్పుడు కూడా మరి చాలా ఏమైనా మెలకువలు అట్టనే అంటే పుల్లలు అన్నీ వస్తాయి కదా.
0: ఎండాకారు పత్తికి కూలీలు సమస్య ఉండదు సార్ అప్పుడు, ఎందుకంటే ఈ మామూలుగా సీజనల్ పంటలన్నీ అయిపోతాయి కాబట్టి కూలీలు కొరత అప్పుడు ఉండదు. కూలీలు కూడా మనకు ఉదయం పూట కూలీ ఎక్కువ ఉంటుంది, సాయంత్రం పూట ఎక్కువ పిలుచుకొని ఈ సాయంత్రం కూలీలతో తీర్చుకునేదానికి ఆస్కారం సార్. వర్షం ఉన్నప్పుడు తీయకూడదు సార్ పత్తి, వర్షం లేకుండా బాగా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. పత్తి కూడా నాణ్యంగా మనం ఒక రూమ్లో పెట్టుకొని ఎండ లేకుండా దానికి ఎలాంటి వాటర్ బాటిల్ ఇవ్వకుండా అది నీళ్ళ పెట్టుకుంటే బాగుంటుంది సార్.
1: అంటే పత్తి ఎన్ని తీతలు తీస్తారు పత్తి?
0: పత్తి మామూలుగా బాగా పగులితే ఒక 4 తీతల్లో పత్తి అయిపోతుంది సార్.
1: ఇప్పుడు ఒకసారి తీసిన తర్వాత ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి, మళ్ళీ అప్పుడు ఏమైనా మనం నీటి తడులు కానీ వాటికి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయంటారా?
0: ఈ పత్తి తీసుకునే ముందు నీటి తడులు ఇస్తే పత్తి తూకం బాగా వస్తుంది సార్. అది తూకం బాగా వస్తుంది కాబట్టి పత్తి తీసే ముందు నీటి తడులు ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి వారానికి ఈ మళ్ళా పత్తి తీయడం అయిపోయిన వెంబడే మళ్ళీ నీటి తడులు ఇస్తే వారం 10 రోజుల గ్యాప్లో మొత్తం ఒక నెలలో మొత్తం 4 తీతలు కూడా అయిపోతుంది సార్. క్వాలిటీ కూడా బాగుంటుంది నీటి తడులు ఇచ్చుకుంటా మనము పత్తి తీసుకుంటే. ఇంకా పత్తి పగులుతుంది కదా అని నీటి తడులు ఆపేస్తే తూకం తగ్గిపోతుంది,
1: క్వాలిటీ కూడా రాదు.
0: క్వాలిటీ కూడా రాదు.
1: ఓకే రమణారావు గారు, మరి పత్తి తీతల విషయం కూడా చెప్పారు సార్. తీసాము పత్తి కూలీల ద్వారా పెట్టి తీసిచ్చాము, అంటే దాన్ని మళ్ళీ మనం అమ్ముకోవటము కొంత టైం పట్టిద్ది, మనమే ఇప్పుడు భద్రపరచుకుంటాం దాన్ని. కొంతమంది అది మీరు అన్నట్టుగా నీళ్లు వాటర్ స్ప్రే చేయడము, కొంచెం తూకం రావడానికి అని లోపల గింజి ఆరిపోకుండా ఉండడము, రంగు మారడం ఇట్లా జరుగుతాయి. ఇలాంటి ఏం జరగకుండా మంచిగా రేటు రావాలి, బాగుండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మంచి రేటు రావాలి, మనకు క్వాలిటీ చెడిపోకుండా ఉండాలంటే మనం తీసిన పత్తి తీసినట్టు జాగ్రత్తగా ఎక్కువ మండె కూడా తొక్కకూడదు. మండె తొక్కినా వేడి వచ్చేసి ఈ గింజ డ్యామేజ్ అయ్యి పత్తి డిస్కలర్ వచ్చే అవకాశం ఉంది. అందుకు పత్తిని మామూలుగా ఆరబెట్టినట్టు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంట్లోనే భద్రపరచుకోవడం వల్ల ఎండాకాలం కాబట్టి బయట కాకుండా ఇంట్లోనే భద్రపరచుకోవడం వల్ల బాగుంటుంది.
1: అది వర్షానికి వర్షాలు పడ్డప్పుడు గాలి తేమ
0: అకాల వర్షాలు రాబోయేసరికి మామూలుగా ఈ డిసెంబర్లో వేసిన పత్తి అయిపోతుంది.
1: మామూలు సీజనల్ వేసే పత్తి అయితే
0: సీజనల్ వేసే పత్తి నవంబర్ లాస్ట్ కల్లా అది కూడా అయిపోతుంది.
1: అప్పుడు
0: వర్షాలు పడతాయి, మనకు పంట దిగుబడి కూడా కొంత తగ్గిపోతుంది, నాణ్యత తగ్గిపోతుంది. వేసే పత్తి మంచి అనుకూలంగా ఉంటుంది రైతుకు.
1: ఓకే రమణారావు గారు, మరి మార్కెట్ విషయం ఎట్లా అంటారు, పత్తి మరి ఎన్ని క్వింటాల్లో వస్తుంది అన్నారు, మీరు చెప్పారు దిగుబడి బాగా వస్తుంది వేసవి పత్తి అయినా సీజన్లో కానీ రెండు చేశారు మీరు, రెండేళ్ళలో కూడా మీకు మార్కెటింగ్ ఎలా మరి వాళ్ళు వచ్చి కొనుక్కొని పోతారా, మీరు అమ్మాలనా ఎట్లా?
0: మార్కెట్ పైన మార్కెట్ రేటు బాగుంటే వాళ్ళే వచ్చి బేరగాళ్ళు వచ్చి మార్కెట్ మన రైతు ఇంటి దగ్గరకు వచ్చి ఇది కొనుక్కొని పోతారు. మార్కెట్ కొంచెం తక్కువగా ఉంటే మనము ఏం చేయాలంటే మనం పెద్ద రైతులు ఒక 20 నుంచి 30 క్వింటాల్ అట్టుంటే ఒక చిన్న బండి ఒకటి పెట్టుకొని యార్డుకు పోతే జిన్నింగ్ మిషన్ కాడికి పోతే వాళ్ళు తీసేసుకొని మనకు క్వాలిటీ ఉంటే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటారు. మనం క్వాలిటీ తక్కువగా తీసకపోతే ఏమన్నా నిమ్ము పత్తి డిస్కలరు ఇలాంటివి తీసకపోతే మనకు అనుకున్న ధర రాదు, నష్టపోయేదానికి ఆస్కారం ఉంటుంది.
1: మొత్తం మీద అయితే మనము దాన్ని తగిన సమయంలోనే అమ్ముకోవాలి,
0: తగిన సమయం
1: ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచుకుంటే రేట్ వస్తుంది ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?
0: ఎక్కువ రోజులు పెట్టుకోవడం వల్ల ఆరిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది,
1: అంటే బరువు రాదు,
0: బరువు తగ్గిపోతుంది.
1: ఓకే అండి రమణారావు గారు, ఈ పత్తి సాగు యాజమాన్యం సంబంధించి మరి మీరు నేలల గురించి రకాలు, ఎరువులు, విత్తన శుద్ధి, అంతరకృషి, చీడపీడలు, మరి పత్తి తీసేటప్పుడు విషయం, మార్కెట్ విషయాలు అన్నీ చెప్పారు. ఇవి కాకుండా అంటే ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరానికి మీరు ఏ విధంగా అంటే పత్తి సాగును పోయినసారి మనము కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా చేయలేకపోయాము, ఇప్పుడు ఇలా చేస్తే ఇంకా పోయిన సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ దిగుబడి తీయొచ్చు మరి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఏమైనా సూచనలు ఉన్నాయంటారా?
0: పత్తి మనము ఈ సంవత్సరం మనం ఈ విధంగా చేయలేకపోయినాము. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఈ విధంగా చెప్పారు కదా, ఆ విధంగా చేయలేకపోయినాము అనుకున్నప్పుడు దానికి ఇప్పుడు

0: అధిక సాంద్రత పద్ధతి కూడా ఉంది. మొక్కలు ఎక్కువ పెట్టి దిగుబడి తీసుకునేది. పాత పద్ధతి ఏంటంటే డబ్బా పత్తి 3x3 అట్లా పెట్టుకొని దిగుబడి తీసేదానికి ఉంది. పత్తి విశాలంగా ఉంటే, పాత రోజులు ఏంటంటే విశాలంగా ఉంటే బాగా గాలాడి దిగుబడి ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే నేల వేస్ట్ అవుతుంది కాబట్టి అధిక సాంద్రత పద్ధతిలో కూడా మంచి దిగుబడి తీయచ్చు అని అట్లా కూడా మనం జాగ్రత్త చేసుకొని మనం పోయినసారి ఏదైతే చేయలేకపోయినామో దాన్ని తర్వాత చేసే పంటకు ఆ జాగ్రత్తలు తీసుకొని పాటించుకోవడం వల్ల మంచి దిగుబడులు తీసుకునేదానికి ఆస్కారం ఉంది.
1: ఓకే అండి, ఆ విధంగా మీరు సంవత్సరం కూడా మంచి మంచి విషయాలు తెలుసుకొని వ్యవసాయ అధికారులతో శాస్త్రవేత్తలతో కూడా మీరు
0: సంప్రదించి
1: మంచి దిగుబడి తీస్తున్నారు. ఓకే అండి, మరి పత్తి సాగు యాజమాన్యం గురించి బేసవారిపేట మండలం గలిజేరుగుళ్ళ గ్రామ రైతు శ్రీ ఆళ్ళ వెంకటరమణారావు గారు రైతు సోదరులకు మరి ఆయన అనుభవాలు తెలియజేశారు. ధన్యవాదాలు అండి, నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు ప్రత్తి సాగు యాజమాన్యం గురించి బేస్తవారిపేట మండలం గలిజేరుగుళ్ళ గ్రామ రైతు శ్రీ ఆర్ల వెంకటరమణారావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికి దక్షిణల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం విందాం.

0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: క్రీడలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు, శారీరక మానసిక వికాసానికి సోపానాలు. అతి పురాతన కాలం నుంచే ఇవి మన దేశాభివృద్ధిలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించడానికి, పౌరుల్లో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణను పెంపొందించడానికి అత్యంత కీలకమైన సాధనాలు క్రీడలు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్లు, ఏ ధర్మాన్నైనా బాధ్యతనైనా నెరవేర్చాలంటే శరీర దారుఢ్యం తప్పనిసరి. క్రీడలు మనకు అవసరమైన శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడంతో పాటు జాతీయ సమగ్రతకు చిహ్నాలుగాను గుర్తింపు పొందాయి. ఈ ఐక్యతాభావమే వికసిత్ భారత్కు పునాది. అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో భారత్ సాధించే పతకాలు మన దేశ అంతర్జాతీయ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. మన క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకే భారతదేశాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామి

0: ఏకంగా నిలిపి 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశేష కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ వసతులు కల్పిస్తూ కేవలం పథకాలు సాధించడమే కాకుండా క్రీడలను ఒక జీవన విధానంగా మార్చడానికి వ్యూహాత్మక పథకాలు భారీ బడ్జెట్ కేటాయింపులతో ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు విందాం.
1: అందరికి నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన గిరిజన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఆ యొక్క క్యాంపుల్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క క్యాంపుకి ఒక్కొక్క టీచర్ ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క టీచర్ మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి వారిని స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ గా తయారు చేయడానికి ఈ యొక్క క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర క్రీడా పాఠశాల కడపలో అడ్మిషన్స్ కొరకు మేము ప్రతి జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. 4వ తరగతి చదివిన పిల్లలకి మేము సెలక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎంపికలైన వారికి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ కడపలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి అక్కడే వసతి గృహము, స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అంతా కల్పించి అక్కడ నుంచి మంచి నేషనల్ ప్లేయర్స్ గా మంచి కోచ్ల ద్వారా తయారు చేస్తారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఎవరైతే క్రీడలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారో వారికి అకాడమీలో ప్రవేశం లభిస్తుంది. తద్వారా వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి వెళ్ళడానికి మంచి కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ద్వారాగా వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్, నగదు బహుమతి కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గానే బ్లైండ్ క్రికెట్ లోన ఇంటర్నేషనల్ లెవెల్ లోన వరల్డ్ కప్ లోన విన్నర్స్ కొట్టి వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అమ్మాయి కరుణ కుమారికి 15 లక్షలు ఏపీ గవర్నమెంట్ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్రీడా ప్రాధికార సంస్థ ద్వారాగా ఇవ్వడం ఆమెకు అందజేయడం జరిగింది. అదే విధంగా కుంజ రజిత కూడాను ఆ చింటూరు నుంచి ఆమె కూడా నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈమె అథ్లెటిక్స్ లోన కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఏషియన్ గేమ్ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ కొరియాలోన 4x100 మీటర్ రిలే లోన గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదే విధంగా బైరాగి నాయుడు అనే వ్యక్తి ఆర్చరీలోన గోల్డ్ మెడల్, 35th, 37th నేషనల్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. వలసనేని రవ్వని అనే అమ్మాయి క్రికెట్ బ్లైండ్ లోన 2020 వరల్డ్ కప్ లోన ఇంగ్లాండ్ లోన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు వాలీబాల్ లోన ఖేలో ఇండియా స్కీమ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్ లోన వీళ్ళు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇస్రాం కృష్ణ సాయి గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో ఉన్న ఎన్టీపీసీ నేషనల్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోన బాగా అభివృద్ధి కలిగిన క్రీడాంశాలు ఏమనగా అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఈ మధ్యనే జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అనగా నేషనల్ స్పోర్ట్స్ డే 29న నిర్వహించుకున్నాము. అది 3 విడతలుగా నిర్వహించుకున్నాము. నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోటల్ గా 12 క్రీడాంశంలో నిర్వహించడం జరిగింది. ఈ 12 క్రీడాంశంలలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 90,91,000 ఫస్ట్, సెకండ్ గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ క్రీడాకారులు మంచి నైపుణ్యం కలిగి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ సర్టిఫికెట్ చూసి దానికి అనుగుణంగానే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడము మన ఏపీ గవర్నమెంట్ ద్వారా నియామకం జరిగింది. అరకులోన కూడా ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అక్కడ 180 మంది క్రీడాకారులు ప్రతిరోజు తరబేతి పొందుతుంటారు. అది గురుకులం సొసైటీ అండర్ లో ఉంటది కాబట్టి ఇక్కడ కూడా వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎస్ఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ లో జరిగినటువంటి U14, U17, U19 లోన చాలా మంది పలు క్రీడల్లో పాల్గొని మంచి పథకాలు సాధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంతేకాకుండా గిరిజన ప్రాంతంలోన ప్రతి ఒక్క స్కూల్లోన మట్టిలో మాణిక్యం లాగా ప్రతి స్కూల్లో ఒక పీఈటీ, పీఈడీ అండర్ లోన జరుగుతున్నటువంటి క్రీడాకారులు పాల్గొని మంచి క్రీడాకారులకు వెలిగితీసే బాధ్యత మన యొక్క గవర్నమెంట్ ద్వారాగా నియమితులైన పీఈటీలు, పీఈడీలు ద్వారాగా రాష్ట్రానికి అందజేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మనకి ఈ ఫిబ్రవరిలోన అల్ట్రా హై ఆల్టిట్యూడ్

0: మారథాన్ ఒకటి జరుగుతుంది, ట్రెక్కింగ్ అది 160 కిలోమీటర్స్ జరుగుతుంది అరకులోన. సో అదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ హిల్ ఏరియాలోనే జరుగుతుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో జరుగుతుంది. అది ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ మూడు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయ్యి అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది అరకు ఉత్సవాల సందర్భంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోన ఖేలో ఇండియా సెంటర్స్ కూడాను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని గేమ్స్ లో ఖేలో ఇండియా సెంటర్ లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకి వెలుగు తీసేందుకు ఈ యొక్క ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గిరిజన ప్రాంతాలకి మరింత అభివృద్ధి చెందినట్టుగా అయితే భారతదేశం యొక్క పేరుని చాటి చెప్పే క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
1: వికసిత్ భారత సాధనకు ఐటీ, పరిశ్రమల వంటి రంగాలతో పాటు క్రీడారంగంలోనూ మనం అగ్రగామిగా ఎదగాలి. అందుకే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు వారి సంస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు కూడా విందాం.
2: గవర్నమెంట్ అనేకమైన క్రీడా పాలసీల్లో అర్హులైన వారికి కూడా అనేకమైన పథకాల రూపంలో 2024-29 నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చారు. దానిలో ఒక అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు జపాన్ లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ కి ఈ నగరానికి చెందినటువంటి క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజి మరొకసారి ఏషియా గేమ్స్ కి సెలెక్ట్ అయింది. ఇప్పుడే మాకు వర్తమాన అఫీషియల్ కూడా కమ్యూనికేట్ అందింది. ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ హూ క్వాలిఫైడ్ ఇండియా తనకు ఇంటర్నేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేసి ఇది 12.78 సెకండ్స్ తో నూతనమైన రికార్డ్ ని తిరగదాటింది. కాబట్టి రేపు జరగబోయే ఏషియన్ గేమ్స్ లో ఖచ్చితంగా అమ్మాయి పథకం సాధిస్తుందన్న నమ్మకం కూడా ఉంది. మన జిల్లాకి, మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవకి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ రిజల్ట్ కొంత స్థాయికి వస్తుందని చెప్పి నేను చెప్పాలి. ఇటువంటి అక్షి లేదు. నరేంద్ర మోడీ గారు కొంత టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ కొంతమంది బట్టి నెక్కలేసుకొని ఇంపాక్ట్ చేయాలి. కండిషనింగ్, ట్రైనింగ్, స్ట్రెంగ్స్ మీద ఏమేమి చేస్తే బాగుంటుంది, 2036 ఒలింపిక్స్ చేయాలని చెప్పి ఒక దృక్పథం ముందుకెళ్తున్నాం కాబట్టి ఆయన సూచన సలహాలు తీసుకోవడంతో చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ట్రైనింగ్ సెంటర్స్, ఎక్సలెన్స్ సెంటర్స్ పెట్టారు. ఉదాహరణ మన విశాఖపట్నంలో స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో బాక్సింగ్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం బెంగళూరులోని ఎన్ఐ సెంటర్ లోని, ఎన్సీఓఈ సెంటర్ లోని, తర్వాత పాటియాలలోని, అలాగే బెంగళూరులోని ఈ సెంటర్స్ లోని పరిశీలిస్తూ వీటి విదేశీ కోచుల్ని అలాగే ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను తీయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే చేసిన గుర్తింపులకు ఇచ్చిన దానిలో జ్యోతి ఎర్రాజీ గారికి 2024 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ చేసి ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళకి నెలకి 1,50,000 రూపాయలు టైట్ కానీ మినహాయింపుస్తుంది క్రీడా పరికరాలు తెచ్చుకోవడం. అలాగే వెళ్లే వాళ్ళకి వీసా ఎక్స్పెండిచర్, ఫ్లైట్ చార్జెస్, వాళ్ళకి అకామిడేషన్ ఇవన్నీ సంబంధించి భారత ప్రభుత్వం ఎవరైతే విదేశాల్లో వెళ్ళి మనం ఆతిథ్యం వహిస్తామో అంతర్జాతీయ పోటీల్లో అన్ని విధాల సహకారం మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరిథింగ్ కూడా వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. పోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే టార్గెట్ 2036 ఒలింపిక్స్, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్ ప్రభుత్వం చేయాలని ఆ దిశగా ఆల్రెడీ చర్యలు మొదలెట్టారు. అనేక మంది క్రీడా పండితులతో, ఔత్సాహిక క్రీడాకారులతో, స్పోర్ట్స్ ఫిలాంథ్రఫిస్ట్లతో సమావేశం జరుగుతూ భారత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది, అద్భుతమైంది.
1: దేశం పట్ల భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే క్రీడలు నవభారత నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ దేశ యశస్సును అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా నిలుపుతున్నాయి. ఖేలనేన వర్ధతే స్వాస్థ్యం, స్వాస్థ్యేన వర్ధతే సుఖం అన్నట్లు క్రీడల ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన పౌరుల ద్వారా దేశ ప్రగతి లభిస్తాయి. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, క్రీడాకారులకు తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా నేడు భారతదేశం క్రీడారంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. కేంద్రం అందిస్తున్న ఖేలో ఇండియా భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలు మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

0: క్రీడా విప్లవం కేవలం మైదానాలకే పరిమితం కాకుండా దేశ యువశక్తిని ఏకం చేస్తూ భరతమాతను జగద్గురువుగా నిలిపే వికసిత్ భారత్ మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అల్లూరు సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తలు, సినిమా పాఠం అనగంశాలుంటాయి.

0: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: కార్యక్రమంలో భారత్ రైల్వేకి చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ RCF కపుర్తలలోని టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లో అప్రెంటీస్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీలు 734 విభాగాలు. ఫిట్టర్, వెల్డర్, మెషనిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ రెఫరెన్స్, మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానికల్. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50% మార్కులతో 10వ తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 5/9/2026 నాటికి 15 సంవత్సరముల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం: అకాడమిక్ మార్కుల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ September 5, 2026. వెబ్సైట్ RCF ఇండియన్ రైల్వేస్ గవర్నమెంట్ .in.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం విందాం. CAPFS లో 282 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ BSF, CRPF, ITBP, SSB, అస్సాం రైఫిల్స్ మెడికల్ ఆఫీసర్ క్యాడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 282. పోస్టుల వివరాలు: సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ సెకండరీ ఇన్ కమాండ్స్ 5, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ డిప్యూటీ కమాండెంట్ 162, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ 115. విభాగాలు: మెడిసిన్, సర్జరీ, గైనకాలజిస్ట్, అబుస్ట్రిక్స్, అనెస్థీసియా, రేడియాలజీ, ఆప్తమాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాలు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS, MD, MS, DNB లో ఉత్తీర్ణులు ఉండాలి. మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. వయస్సు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు మించకూడదు. వేతనం: నెలకు సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్కు 78,800 నుంచి 2,92,000, స్పెషల్ మెడికల్ ఆఫీసర్కు 67,700 నుంచి

0: 2,08,000, మెడికల్ ఆఫీసర్కు 56,100 నుంచి 177,500 ఎంపిక విధానం. ఇంటర్వ్యూ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 8. వెబ్సైట్ రిక్రూట్మెంట్ itbpolice.nic.in.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: కార్యక్రమంలో సినిమా పాట విందాం. సంకీర్తన చిత్రం కోసం KJ యేసుదాస్ పాడిన పాట

నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.

0: to every Indian.
1: కార్యక్రమంలో తెలుసుకుందాం రండి, అంతర్జాతీయ వార్తల గురించి తెలుసుకుందాం. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇరాన్ అధ్యక్షుడు పెడిస్కియాన్తో సమావేశమయ్యారు. కిర్గిస్థాన్లో జరుగుతున్న సాంగైకో ఆపరేషన్ సదస్సు సందర్భంగా వీరిద్దరూ భేటీ అయ్యారు. రెండేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి. మోదీ పెడిస్కియాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. సోమవారం సాయంత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మోదీ సమావేశమయ్యారు. కిర్గిస్థాన్ అధ్యక్షుడు సదీర్ జఫరోవ్ ఆహ్వానం మేరకు 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభ వేడుకలో పుతిన్ పాల్గొంటారు. ఆర్మేనియా ప్రధాని నికోల్ పాసిన్యాన్ కూడా మోదీతో సమావేశమయ్యారు. బిస్కెట్లో జరుగుతున్న ఎస్సీఓ సదస్సు సందర్భంగా ఆర్మేనియా ప్రధాని నికోల్ పాషివ్యాన్తో సమావేశం జరిగింది. రక్షణ, ఐటీ, అంతరిక్షం, విద్య, ఔషధాలు తదితర రంగాలలో భారత్ ఆర్మేనియా సహకారం మరింత పెరగనుంది. రానున్న రోజుల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని కూడా మోదీ గారు తెలిపారు. ఇక నేపాల్లో ఆకస్మిక వరద తీవ్ర విషాదంను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరదల తాకిడికి రసువా జిల్లాలోని 111 మెగావాట్ల రుషువాడియా జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్నటువంటి 93 మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఖోడేకోసి నదిలో ఒక్కసారిగా భారీగా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రసువా గఫీ ప్రాంతంలోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వరదల సమయంలో జల విద్యుత్ ప్రాజెక్టు పరిధిలోని పనిచేస్తున్న పలువురు కార్మికులు బయటకు రాలేకపోయి ఉండవచ్చని అధికారులు అనుమానించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన భారీ ఆకస్మిక వరదలకు సాధారణ వర్షాలు కారణం కాదని, సుమారు 5200 మీటర్ల ఎత్తు నుంచి హిమానీ నదం గ్లేసియర్స్ ఒక్కసారిగా కూలిపోవడం మరియు భారీ మంచు వల్ల చర్యలు విరిగిపడటమే అసలు కారణమని శాస్త్రవేత్తలు యుఎస్జిఎస్ నిర్ణయించాయి. అసలు భూగోళం వేడెక్కడం, వాతావరణ మార్పుల కారణంగా మంచు పొరలు వేగంగా కరిగిపోవడం, హిమనీలో భౌగోళిక పరిస్థితుల్లో వస్తున్న మార్పులు ఈ విపత్తుకు దారితీశాయని పరిశోధకులు వెల్లడించారు. ఇక తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి శక్తివంతమైన నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ను స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. అసలు రోమన్ టెలిస్కోప్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఇక ప్రధాన లక్ష్యం వచ్చేసి విశ్వ రహస్యాలను డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ అన్వేషణ మరియు కొత్త ఎక్సో ప్లానెట్లను అంటే సౌర కుటుంబం వెలుపలి గ్రహాలను గుర్తించడం. ప్రసిద్ధ హబుల్ టెలిస్కోప్ కంటే దాదాపు 100 రెట్లు విస్తృతమైన వీక్షణ క్షేత్రం దీని సొంతం. ఇది భూమి నుంచి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న 2వ లాంగ్రాజ్ పాయింట్ L2 వైపు ప్రయాణిస్తుంది. తర్వాత అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న గ్రాండ్ క్యాన్సన్ నేషనల్ పార్కులో శనివారం మధ్యాహ్నం ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కేవలం అరగంటలో కురిసిన భారీ వర్షంతో బ్రైట్ ఏంజల్ క్రిక్ ఒక్కసారిగా ఉప్పెంగింది. మధ్యాహ్నం సుమారు 2:30 సమయంలో వరద వృద్ధి పెరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఈ ఉధృతి ప్రవాహానికి పెద్ద పండరాళ్ళు, లోహ నిర్మాణాలు, పాదాచారులు, వంతెనలు కొలరాడో నదిలోకి కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతమైన ఫాంటమ్ రాంచ్ నుంచి 62 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హెలికాప్టర్ల ద్వారా బాధితులను కూడా రక్షిస్తున్నారు. తర్వాత ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం, ఇరు దేశాల బంధం బలోపేతం. వివరాలు చూద్దాం. వికసిత్ భారత్ యాంగీ ఉజ్బెకిస్తాన్ లక్ష్యంగా దేశాధినేతల కీలక చర్చలు వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారానికి భారత్ ఇరు దేశాలు అంగీకరించాయి. ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి మెచ్చడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు సవక్త్ మిర్జియోయల్ ఆహ్వానం మేరకు మోదీ 2 పర్యటనలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెల్లడించారు, ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారంను అందజేసింది. ఈ అత్యున్నత పురస్కారంను నేను ఎంతో వినమ్రతతో స్వీకరిస్తున్నాను. ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల

0: నాటి ప్రాచీన స్నేహానికి, మన ఉమ్మడి పౌరసత్వానికి దీనికి అంగీకారమని మోడీ గారు తెలిపారు. ఇవి అంతర్జాతీయ వార్తల్లోని కొన్ని ముఖ్యాంశాలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: కార్యక్రమంలో సినిమా పాట విందాం. 143 చిత్రం కోసం వేణు పాడిన పాట

నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్.

0: ఫస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి. అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్నీ విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: తర్వాత అమ్మాయి బాగుంది చిత్రం నుంచి చిత్ర పాడిన పాట విందాం.

0: మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్ సిగ్గు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ధి రేటు కంటే వేగంగా అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. వార్తల వివరాలు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2026లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. భారత్ మరింత స్వయం సమృద్ధి, అందుబాటు ధరలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సురక్షితమైన, సుస్థిరమైన ఇంధన భవిష్యత్ దిశగా ముఖ్యంగా స్వచ్ఛ ఇంధనాల వైపు భారత్ పరివర్తన దశలో ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం మరింత కీలక పాత్ర పోషించాలంటే ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ ధోరణులు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుందని జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యంపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలతో పాటు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేసే అంశంపై ఆయన సమీక్షించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను ఇబ్బందులు లేని విధంగా, పారదర్శకంగా, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇందులో మాన్యువల్ జోక్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకృతం చేయడం కోసం అవసరమైన విధి విధానాలను పరిశీలించి 15 రోజుల్లోగా వాటి అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన రాష్ట బార్ కౌన్సిళ్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కోసం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే బీసీఐ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బీసీఐ చైర్పర్సన్ పదవిలో సీనియర్ న్యాయవాది మానన్ కుమార్ మిశ్రా కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030

0: వరకు పొడిగించినట్టు వచ్చిన అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు పూర్తయి అవి తమ ప్రతినిధులను బీసీఐకి ఎన్నుకున్న తరువాతే మానన్ కుమార్ మిశ్రా చైర్పర్సన్గా కొనసాగడంపై, అలాగే బీసీఐని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల కోఆప్షన్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ధి రేటు కంటే వేగంగా అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని యాష్ విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. భారత్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్లో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్తో భారతదేశం కొనసాగిస్తున్న భాగస్వామ్యాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వ్యవసాయం వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల విభాగాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడం, సహకార సమాఖ్య విధానాన్ని మరింత పటిష్టం చేయడం, కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయంతో జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సుని నిర్వహించారు. ప్రధానమంత్రి ప్రతిపాదించిన విభాగాల సదస్సుల పరంపరలో ఇది మొదటి సదస్సు. కీలకమైన రంగాల ప్రాధాన్యతలపై కేంద్రం రాష్ట్రాలు కలిసి చర్చించేందుకు, అమలు ప్రక్రియను వేగవంతం చేసి మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ సదస్సు ఒక సమగ్రమైన వేదికగా పనిచేస్తోంది. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్కు అందిస్తున్న సహాయక చర్యల్లో భాగంగా భారత్ నుంచి బయలుదేరిన 5వ విమానం ఈ మధ్యాహ్నం నేపాల్ చేరుకుంది. ఈ విమానంలో ప్రత్యేకమైన సొరంగాల సహాయక చర్యల పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రెస్క్యూ బృందం, అలాగే 5.5 టన్నుల అత్యవసర ఔషధాలు ఉన్నాయి. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు భారత్ అన్ని విధాలా సహాయాన్ని కొనసాగిస్తోందని నేపాల్లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127కు చేరుకోగా దాదాపు 4900 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అందులో తూర్పు మధ్యప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. అసోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: heavy to very heavy rainfall activity likely over east Uttar Pradesh, Chhattisgarh, Bihar and Gangetic West Bengal 2nd of September, that is during next 24 hours, over west Uttar Pradesh during 2nd to 4th of September, over South Himalaya West Bengal, Sikkim on 2nd and 3rd September, Vidarbha on 3rd. Also there is possibility of isolated extremely heavy rainfall, that is rainfall more than 20 cm expected over parts of east to Uttar Madhya Pradesh. So red alert has been issued for 2nd and 3rd September.
0: దేశంలోని ప్రతి జిల్లాకు ఉన్న ప్రత్యేక బలాలు, వనరులను వినియోగించుకుని భారత ఎగుమతుల వృద్ధికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ DEH కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ

0: శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోని ఎగుమతి సామర్థ్యాన్ని గుర్తించి స్థానిక ఉత్పత్తులు సేవలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనే విస్తృత లక్ష్యాలకు కూడా ఈ కార్యక్రమం అనుగుణంగా ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 770కి పైగా జిల్లాలు డీఈహెచ్ కార్యక్రమం పరిధిలోకి వచ్చాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశ ఎగుమతుల ప్రణాళికలో జిల్లాల భాగస్వామ్యం మరింత విస్తరించిందని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుండి శనివారం వరకు యుక్రెయిన్, పోలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్ యుక్రెయిన్, భారత్ పోలాండ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రాంతీయ పరిణామాలు, ఇరుపక్షాలకు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ధి రేటు కంటే వేగంగా అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం కోసం రవివర్మ, కౌశల్య పాడిన పాట

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: తర్వాతి పాట బురిడి చిత్రం కోసం దీపు నిత్య సంతోషిని అల్పించిన గీతం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.

విన్నయ్య పాట. కుషి చిత్రం నుంచి జీన్ శ్రీనివాస్ హరిణి పాడిన పాట. కార్యక్రమంలో తర్వాత ఆనందం చిత్రం కోసం ప్రతాప్ పాడిన పాట విందాం.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజనీ, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర గారు కోరుచున్నారు. ట్యాగూర్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని

0: తర్వాత
1: పాలకుల నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి, అనురాధ వైష్ణవి గారు కోరుచున్నారు. ముత్యమంత ముద్దు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని వీరి కోసం పాటను ప్రసారం చేసి వినిపిద్దాం.

తరువాత వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, సుధారామయ్య, చైత్రికా శ్రీ గారు మీకు మా నమస్కారాలను కోరుతూ మాతృదేవత సినిమా నుంచి పాటను వినిపించాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. వీరి కోసం పాటను వినిపిద్దాం.

0: తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు గారు కూర్చున్నారు. ప్రేమ్నగర్ చిత్రం నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడినటువంటి మనసుగా తీయంతే పాటను ప్రసారం చేయాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం వీరు కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాం.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయగారు కోరుచున్నారు. కృష్ణాష్టమి చిత్రం నుంచి ప్రసారం చేయాలని. కృష్ణాష్టమి చిత్రం అందుబాటులో లేనందున మరో చిత్రం నుంచి పాటను ప్రసారం చేసి వినిపిస్తున్నాము, గమనించగలరు.

0: మీరింతవరకు శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం విన్నారు. షణ్ముఖప్రియ రాగం ఆదితాళం లఘుకాలం పల్లవి ఎత్తుగడ సమం నుంచి పల్లవి సాహిత్యం శ్రీ జానకి శ్రీ రఘువర శ్రీరామ శ్రీ టి శేఖర్ డోలో. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా శారదా చిత్రం కోసం పిసిసిలో బృందం పాడిన పాట విందాం.

మంటలు మంటలు మంటలు మంటలు మంటలు మంటలు మంటలు మంటలు మంటలు మంటలు మనిషి మనసులో రేగిన మంటలు వేదనలో వికసించిన వెచ్చని రుధిర జ్వాలలు మంటలు మంటలు మంటలు మంటలు మంటలు మంటలు మంటలు

ఎక్కడుంది సౌభ్రాతం? మంటలు మంటలు మంటలు మంటలు మంటలు మంటలు మంటలు.

వింటున్నాయి పాట. గోపాలుడు గోపాలుడు చిత్రం నుంచి ఘంటసాల పీ సుశీల పాడింది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11:00 కావస్తుంది. మరి క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Andres Ibiha. And the International Cricket Council today moved the inaugural Women's Champions Trophy 2027 to India from Sri Lanka. The six-team event will be played in Mumbai and Vadodara from the 14th to the 28th of February. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం నిలయంలో 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53.